శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, వైశాఖ మాసం 26వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం మే నెల 16వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53.45. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో ఆడంబరం గురించి డాక్టర్ కె. లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలం. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో పంట పొలంలో నీటి కుంటల అభివృద్ధి కొన్ని వివరాలు. 7:00 జగిత్యాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎం. మహాదేవ్. 7:15 ఉదయ తరంగిల్లో సిక్కిం డే ఇంకా ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ ఇంకా ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ దినోత్సవాల గురించి కొన్ని వివరాలు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పుల గురించి డాక్టర్ మహేశ్వరరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్. రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె. పీరయ్య బృందంచే నాదస్వరం. డోలు సహకారం శ్రీ ఎం. వెంకటశివుడు. 9:00 వార్తల ముఖ్య అంశాలనంతరం చిత్రసీమ. 10:00 వార్తల ముఖ్య అంశాలనంతరం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింద మల్లేశం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. 11:00 వార్తల ముఖ్య అంశాలనంతరం ఈ వారం అతిథి శీర్షికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్. రమేష్ సుంకసారి. ఈరోజు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం. మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో దమరాజు విశాలాక్షి గారి దైవ నిర్ణయం కథానిక. 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో భాగంగా నేషనల్ హైస్కూల్ మల్కాజ్గిరి విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు సాయంత్రం 5:00 వార్తల ముఖ్య అంశాలనంతరం జానపద సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందంచే నల్లపోచమ్మ కథ 3వ భాగం ఒగ్గు కథ. 6:30 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలలో ఎరువుల సామర్థ్యం పెంచుకోవడం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె. కళ్యాణి గారి ప్రసంగం. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ ధరల కార్యక్రమంలో సాఫ్ట్వేర్ నుండి ఉద్యానవన ప్రయాణం ఔత్సాహిక రైతులు శ్రీ దిలీప్ తన్నీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్. రామ్గోపాల్. 8:00 వార్తల ముఖ్య అంశాలనంతరం ఆంగ్ల ప్రసంగం పరిచయాలతో కూర్చిన కార్యక్రమం. రాత్రి 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో పిటి కైవల్యకుమార్ గురావ్ గారి వోకల్ ఖయాల్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలలో ఎరువుల సామర్థ్యం పెంచుకోవడం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె. కళ్యాణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ ధరల కార్యక్రమంలో సాఫ్ట్వేర్ నుండి ఉద్యానవన ప్రయాణం ఔత్సాహిక రైతు శ్రీ దిలీప్ తన్నీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్. రామ్గోపాల్.

ఆకాశవాణి నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి రిలే.

0: భావనలు, ఆడంబరం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలం విందాం.
1: లేనిదాన్ని ఉన్నట్లుగా చూపించడం ఆడంబరం. ఆడంబరం అంటే హంగులు, ఆర్భాటాలు, పైమెరుగులు, డంబం, దర్పం, డాబు మొదలైనవన్నీ ఆడంబరాన్ని సూచిస్తాయి. సమాజంలో తాము తక్కువగా ఉన్నామన్న భావనతోనో, ఎదుటివారిని అనుకరించాలనో, పరుల దృష్టిలో చులకన కావడం ఇష్టం లేకనో, తమ హంగు ఆర్భాటాలు చూపి అందరూ గౌరవిస్తారన్న దృష్టితోనో ఆడంబరాలకు పోయేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వేషభాషల్లో, జీవన విధానంలో, వ్యవహార శైలిలో, మాట్లాడడంలో ఆడంబరం అడుగడుగున కనిపిస్తూనే ఉంటున్నది. చిన్నపిల్లల బొమ్మలు, విద్యాలయాలు, ఇళ్ళు, రవాణా సాధనాలు, పండుగలు, పెళ్ళిళ్ళు, ఇలా ఒకటేమిటి, డబ్బుతో ముడిపడి ఉండే ఆడంబరాలకే ప్రతి విషయంలోనూ ప్రాధాన్యం పెరిగిపోతూ ఉన్నది. ఒకప్పుడు చెప్పులు కూడా లేకుండా చాలా దూరం నడిచి వెళ్ళి పాఠశాలలకు చేరుకుని చదువుకున్నవారు ఉన్నారన్నా, వారు ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్నా, ఉన్నత పదవులను అధిరోహించారన్నా నేటితరం నమ్మే స్థితిలో లేదు. ఆడంబరాలు అంతగా పెరిగిపోయినాయి. పిండి కొద్దీ రొట్టె, విత్తం కొద్దీ వైభవం అని చెప్పినట్లుగా స్థితిమంతులైన వారు, ధనవంతులైన వారు తమ డబ్బును తాము తమకు నచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకోవడంలో ఎటువంటి ఆక్షేపణ ఉండదు. దీనిపై విమర్శలు, చర్చలు అనవసరం. ఎవరి శక్తిని అనుసరించి, ఎవరి ఇష్టాన్ని అనుసరించి వారు ఖర్చు చేసుకోవచ్చు. శక్తి లేని పరిస్థితుల్లో చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఖర్చు చేయడం సాధారణమైపోయింది. ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతూ వృధా ఖర్చులు చేస్తూ ఆడంబరాలకు పోతున్నారు. అప్పులు చేసి మరీ ఆడంబరాలు చేస్తున్నారు. కొందరు ఈ వృధా ఖర్చులను ఇష్టపడకుండా ఆ డబ్బును విరాళాలుగా ఇవ్వడం, ప్లాస్టిక్ రహితంగా కార్యక్రమాలు చేసుకోవడం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంతో నిరాడంబరంగా నిర్వహించడం వంటి మార్పులకు ఆహ్వానం పలుకుతున్నారు. భక్తిలో కూడా సాత్విక భక్తి స్థానంలో రాజసభక్తి, తామసభక్తి చోటు చేసుకుంటున్నాయి. పండుగల్లో, పూజల్లో కూడా ఆడంబరాలు పెరిగిపోతున్నాయి. ఇవి అనివార్యంగా మారిపోతున్నాయి. అన్ని విషయాల్లో ఇలా ఆడంబరాలు పోటాపోటీగా పెరుగుతూ ఉంటే మాటల విషయంలో నేనేమీ తక్కువ కాదన్న విధంగా ఆడంబరాలు పెరుగుతున్నాయి. చెప్పేవి ఎక్కువ, చేసేవి తక్కువ. పనికి వచ్చే విషయాలలో పని లేకుండా లేనిపోని గొప్పలు, అతిశయోక్తులు, మాటల్లో ఆడంబరం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ విధమైన ఆడంబరాన్ని నిరసిస్తూ వేమన అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇది మంచి దృష్టాంతంతో చెప్పబడిన ప్రసిద్ధమైన పద్యం. అల్పుడైనవాడు, హీనుడైనవాడు, మూర్ఖుడైనవాడు ఆడంబరంతో నిండిన మాటలే మాట్లాడుతాడు. మంచివాడు, సజ్జనుడు అయినవాడు చల్లని మాటలను, తీయని మాటలను మాట్లాడతాడు. ఎలా అంటే, కంచు చప్పుడు చేసినట్లు బంగారం చప్పుడు చేయదు కదా అని అంటాడు. ఆడంబరం అంటేనే తెచ్చిపెట్టుకున్నవి. దీనికోసం శ్రమ, ప్రయత్నం అవసరమవుతాయి. సహజంగా నిరాడంబరంగా ఉంటే మనసు, శరీరం తేలికవుతాయి. ఎత్తులకు పైఎత్తులు వేసే అవసరం ఉండదు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. ఇది తెలుసుకోవాలి. ఆడంబరాలు లేకపోతే స్వతంత్రంగా, హాయిగా, ఆత్మవిశ్వాసంతో జీవించవచ్చు.
0: ఆడంబరం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలమది. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈ ఉదయం 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.

భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పొలం పల్లె కార్యక్రమంలో ఇప్పుడు వినండి పంట పొలంలో నీటి కుంటల అభివృద్ధి గురించి కొన్ని వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, మన పంట పొలంలో నీటి కుంటలను అభివృద్ధి చేసుకుంటే మన పంటలకు ఎలాంటి లాభాలు వస్తాయి, మనకు పంట ద్వారా ఎటువంటి ఆదాయాన్ని పొందవచ్చు అన్న వివరాలు మనకు అందజేస్తున్నారు. ఈ విధంగా పొలములో పడిన వర్షపాతాన్ని, ప్రవహించే నీటిని వృధా చేయకుండా పొలములో త్రవ్విన నీటి కుంటల్లో నిల్వ చేసుకునే పద్ధతిని ఈ క్షేత్ర నీటి కుంట అంటారు. ఈ నీటి కుంటకు కావలసిన క్షేత్ర కాల్వలతో జోడించి నీటిని కుంటలో పడేలా చూసుకోవాలి. మెట్ట వ్యవసాయ వర్షపు నీటి యాజమాన్యం అతి ముఖ్యమైనది. మెట్ట వ్యవసాయంలో వర్షపు నీటిని చక్కగా ఉపయోగించుకోవడము చాలా ముఖ్యమైనది. మన దేశంలో త్రాగు సాగునీరు లభ్యత కేవలం వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. అన్ని రంగాలకు అత్యవసరమైన ఈ నీటి వనరు ఒక వ్యవసాయానికి 75-80% వరకు వినియోగించక 20-25% త్రాగునీరు పరిశ్రమలు మిగతా రంగాలకు వినియోగిస్తున్నారు. మన దేశ సగటు వర్షపాతం 50 mm నుండి 2500 mm వరకు ఉంది. ఈ వర్షపాతంలో 75-80% వరకు నైరుతి ఋతుపవనాల వలన వచ్చే వర్షాల నుంచి లభిస్తుంది. ఈ వర్షపాతం పడే విధానంలోనూ దాని తీవ్రతలోనూ మార్పులు ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాము. ప్రస్తుతం జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రక్రియే దానికి కారణం. అంతేకాకుండా వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత సందర్భాల్లో వర్షపు నీటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి అన్నది అత్యవసరము. ఇందువల్ల ఈ పంట పొలంలో నీటి కుంటలు, అంటే క్షేత్ర నీటి కుంటల నిర్మాణం చేపట్టడం చాలా అవసరమని మన శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. అయితే ఈ పంట పొలంలో నీటి కుంటలు ఏ విధంగా నిర్మించుకోవాలి, అంటే క్షేత్ర నీటి కుంటలను ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త. పొలములో క్షేత్రవారు దిశలను బట్టి నీటి ప్రవాహం చేరుకునే స్థలాన్ని గుర్తించాలి. ఈ స్థలంలో నీటి కుంటలను ఏర్పరచుకోవాలి. నీటి కుంట నిర్మాణ ప్రదేశమును ముందుగా చెట్లు, మొక్కలు, చాళ్లను తీసివేసి ఆ స్థలాన్ని శుభ్రపరచుకోవాలి. రైతుకు తనకున్న పొలం విస్తీర్ణాన్ని బట్టి, ప్రవహించే నీటి మొత్తాన్ని, పంటకు కావలసిన నీటి పరిమాణాన్ని బట్టి క్షేత్ర నీటి కుంటల కొరతలను ముందుగా నిర్ధారించుకోవాలి. నీటి కుంటల పరిమాణం దాదాపు 10x10x2.5 meters పొడవు, వెడల్పు, లోతు, ఇక గుంత సామర్థ్యం 250 cubic meters కలిగి ఉండాలి. ప్రవేశ ద్వారానికి ముందు 1.5x1.5x1 meter కొలతలు గల సిల్ట్ ట్రాప్ కుంటను త్రవ్వాలి. ఈ కుంటకు పొలంలో నీరు ప్రవహించు నాలీలను, అంటే కాలువలను అనుసంధానించాలి. సిల్ట్ ట్రాప్ను రాళ్లతో పేర్చి లోపల భాగం చదునుగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ప్రవేశం ద్వారా క్రింద 1.5x0.2 meters వెడల్పు గల మెట్లను ఏర్పరిస్తే నీరు సులభంగా కుంటలో చేరుతుంది. నీటి కుంటల లోతును 3-4 meters వరకు ఉండేలా చూసుకోవాలి. నీటి గుంత పరిమాణంలో నీటి గుంత నిర్మాణంలో నిర్ధారించి

0: స్థలములో జేసీపి ద్వారా త్రవ్వించి పై పొరల నుంచి వచ్చే మట్టిని పొలంలో వేసుకోవాలి. ఈ నీటి కుంటలను ఏ విధంగా ఏ పద్ధతిలో మనం తయారు చేసుకోవాలి, నిర్వహించుకోవాలి అనే వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నీటి కుంటల్లో ముఖ్యమైన సమస్య ఒండ్రు మట్టి చేరడం. సరైన పద్ధతిగా నీటి కుంటల పైన అంటే ఒండ్రు మట్టి సేకరించే కుంట ఏటవాలుగా అడ్డంగా నిర్మించుకుంటే పైన పిల్ల కలవలో పడ్డ నీరంతా మొదటగా ఈ సిల్ట్ ట్రాప్లోకి వచ్చి చేరి నీరు నిదానంగా నీటి కుంటల్లోకి వస్తుంది. కనుక ఒండ్రు మట్టి సేకరణ దాదాపుగా తగ్గించుకోవచ్చు. ఇలా నిర్మించకపోతే తక్కువ కాలంలో ఎక్కువ మట్టి చేరి నీటి నిల్వ సామర్థ్యం కాల పరిమితిని తగ్గిస్తుంది. అలాగే సిల్ట్ ట్రాప్ నిర్మించుకున్నట్లయితే నీటి కుంటల్లో 4-5 సంవత్సరాలకు ఒకసారి ఒండ్రు మట్టి మంచి సారవంతమైన మట్టి కనుక పొలాలకు చల్లుకోవచ్చు. నీరు ఆవిరైపోవటం అనేది మరొక ముఖ్య సమస్య. గనక క్షేత్ర నీటి కుంట చుట్టూ చెట్లను పెంచడం వల్ల నీరు ఆవిరైపోవడం కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే నీటి ఆవిరి శాతాన్ని తగ్గించుకునేందుకు వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి నీటి కుంటల్లో పిచికారీ చేసుకోవాలి. లేదా 5% కయోలిన్ పౌడర్ ను ఈ నీటి గుంత నీటిపైన పిచికారీ చేసుకోవాలి. అలాగే క్షేత్ర నీటి కుంటల్లో అతి ముఖ్యమైన సమస్య నీరు ప్రక్కలకు కింద ఉన్న భూమి పొరలోకి ఇంకిపోవడం. దీనిని అధిగమించడానికి క్షేత్ర నీటి కుంట అడుగు భాగాన పూత పోయడం అవసరం. ఇందుకు గాను వివిధ రకాల లైనింగ్ పదార్థాలు వాడవచ్చు. కడప బండలతో లైనింగ్ వేసుకోవచ్చు. సిమెంట్ కాంక్రీట్ లేదా ఇటుకల సిమెంట్ తో ఎర్రమట్టి సిమెంట్ 6:1 నిష్పత్తిలో తక్కువ ఖర్చుతో లైనింగ్ వేసుకోవచ్చు. అన్నింటికంటే అధునాతనమైనది దీర్ఘకాలంగా మన్నిక గల 500 మైక్రాన్ నల్ల ప్లాస్టిక్ లైనింగ్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ లైనింగ్ వాడటం వల్ల 90-95% వరకు నీటిలో సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్షేత్ర నీటి కుంటల వలన ఏమేమి లాభాలు మన భూమికి మన రైతుకు లభ్యమవుతాయి అన్న వివరాలు ఈ విధంగా మన నిపుణులు తెలియచేస్తున్నారు. పొలంలో క్షేత్ర నీటి కుంటలను ఏర్పరచడం వల్ల ప్రాంతీయ నీటి లభ్యత, నీటి సంరక్షణ, మట్టితో పాటు పోషక పదార్థాలను నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలు సంరక్షించుకోవచ్చు. పంట పొలాలకు నీటి తడిని పంట మొలక కీలక దశలో ఇచ్చినప్పుడు ఉత్పాదకత పెంచవచ్చు. ఈ నిల్వ నీటిని సాంప్రదాయ పద్ధతిలో కాకుండా బిందు సేద్యం, తుంపర్ల పద్ధతిలో అందిస్తే తక్కువ నీటిని మరింత ఎక్కువ విస్తీర్ణంలో పొందవచ్చు. నిర్దేశించిన పొలములో పంటల మార్పిడి వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చు. పొలములో పనిచేసే పశువులకు త్రాగునీటి వసతి కల్పించడంతో పాటు పంటలకు పిచికారీ చేసే మందులకు నీరు ఉపయోగపడవచ్చు. క్షేత్ర నీటి కుంటల్లో చేపలు పెంచడం ద్వారా బెట్ట పరిస్థితిలోనూ రైతులు అదనంగా లాభాలు పొందవచ్చు. నీటి ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా గుంతకు దగ్గరగా ఉన్న బోరు బావుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ప్రోత్సాహం గురించి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు మన నిపుణులు. క్షేత్ర నీటి కుంటలు రైతులకు ఎంతో ఉపయోగకరమని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం 2016-17 వార్షిక బడ్జెట్ లో నీటి కుంటలను ఏర్పాటు చేయటకు బడ్జెట్ ను కేటాయించారు. క్షేత్ర నీటి గుంతలను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద లబ్ధిని అందిస్తున్నారు. కానీ ఈ స్కీములో నీటి గుంటలతో పాటు ఇరిగేషన్ పరికరాలను సమకూర్చి రైతులకు ప్యాకేజీ రూపంలో సబ్సిడీ మీద ఇస్తే నీటి వినియోగ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు పొలంలో క్షేత్ర నీటి కుంటను నిర్మించుకుని నీటిని వివిధ పంటలకే కాకుండా కూరగాయలకు కూడా వినియోగించుకుని అధిక లాభాలు పొందగలరని ఆశిస్తూ ఈ వివరాలన్నీ మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులకు అందజేశారు.
1: పంట పొలంలో నీటి కుంటల అభివృద్ధి గురించి వివరాలు విన్నారు. పొలం పల్ల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్టు కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతీ నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం డ్రాయింగ్ డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది, డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా.

0: 2000 ఎనిమిదిలో మే 16th.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్టవ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
3: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జిలు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
2: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః.

0: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంయుక్త అరబ్ అమీరాత్ దేశస్య అల్పకాలావధికాం యాత్రాం సంపూర్య యూరోప్ దేశై సహ భారతస్య సామరిక ఆర్థిక సంబంధాన్ ప్రగాఢతరం కర్తుం పంచరాష్ట్రాణాం భ్రమణస్య ద్వితీయే చరణే గతరాత్రౌ నీదర్లాండ్ దేశం ప్రాప్తవాన్. ఆమ్స్టర్డమ్ ఇతి విమానస్థానకే డచ్ దేశస్య విదేశమంత్రిణ టామ్ బెరెండ్సన్ ఇత్యనేన శ్రీమోదినః స్వాగతం కృతం. ఇతః పూర్వం సహ అబుధాబినగరే యుఏఈ దేశస్య రాష్ట్రపతినా మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహియాన్ ఇత్యనేన సహ చర్చాం కృతవాన్ ఆసీత్. డచ్ దేశస్య హేగ్ నగరే భారతీయ ప్రవాసినః సాంస్కృతిక సంగీత ప్రదర్శనైః ప్రధానమంత్రిణః భవ్యతయా స్వాగతం కృతవంతః. డచ్ సైనికాః అపి తం ఔపచారికరూపేణ అభినందితవంతః. భ్రమణావధౌ ప్రధానమంత్రి మోదీ డచ్ దేశస్య ప్రధానమంత్రిణ రాబ్ జెట్టన్ ఇత్యనేన సహ ద్విపాక్షికం వార్తాలాపం కరిష్యతి. రాష్ట్రప్రముఖాంచ మిలిష్యతి. ప్రధానమంత్రిణ నరేంద్రమోదినా ఉక్తమస్తి యత్ దేశవాసినాం కృతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అథ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇత్యతయోః పరిష్కారే సర్వకారః ప్రతిబద్ధః అస్తీతి. ఏకస్మిన్ సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ ప్రసార సంస్థానాం ప్రతివేదనం నిరాకృతవాన్ యత్ జనానామోపరి కథమపి అధిభారం ఆరోప్యతే ఇతి. సర్వకారేణ పెట్రోల్ నిర్యాతే త్రిరూప్యకాణాం ప్రతి లీటర్ ఇతి విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం ఆరోపితమస్తి. విత్తమంత్రాలయేన అద్య ప్రకాశితే ఆధికారిక రాజపత్రే ఉక్తమస్తి యత్ అధిసూచనానుగుణం డీజల్ నిర్యాతే ప్రతి లీటరేతి పరిమితౌ విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం త్రయోవింశతిః రూప్యకాణాం అపేక్షయా సార్ధ షోడశ రూప్యకాణి కృత్వా న్యూనీకృతమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః కార్యభారగ్రహణానంతరం అద్య సిక్కిం రాజ్యస్య ప్రథమవారం భ్రమణం కరిష్యతి. స్వయాత్రాయాం ఉపరాష్ట్రపతిః గంగ్టోక్ నగరె సిక్కిం రాజ్యస్య రాజ్యత్వ దివస సమారోహె భాగం గ్రహీష్యతి. రాజ్యపాలః ఓమ ప్రకాశ మాథురః, సిక్కిం రాజ్యస్య ముఖ్యమంత్రి ప్రేంగ్ సిం తవాంగః, కేంద్రీయ పూర్వోత్తర క్షేత్ర వికాస మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ఇత్యాదయోపి ఉత్సవేస్మిన్ భాగం గ్రహీష్యంతి. केन्द्रीय माध्यमिको शिक्षा बोर्ड सीबीएसई इत्ययम् अवदत् यत् ये छात्राः स्वस्य परिणामैः असन्तुष्टाः सन्ति ते संरचित समीक्षा व्यवस्थां प्राप्तुं शक्नुवन्ति. या हि द्विचरणीय समीक्षा प्रक्रिया अस्ति. प्रथमचरणे छात्राः स्वमूल्यांकितानां उत्तरपुस्तिकानां स्कैन इति प्रतिबिम्बितप्रतयः యాచయితుం శక్నువంతి. ఏతాః అంతర్జాలీయ మాధ్యమేన ఉపలభ్యంతే. ద్వితీయ చరణే ఛాత్రాః విసంగతానాం ప్రశ్నోత్తరాణాం సత్యాపనాయ ఆవేదనమపి కర్తుం శక్నువంతి. ఉతోవా అంకన యోజనాయాః ఆధారేణ విశిష్టానాం ఉత్తరాణాం పునర్మూల్యాంకనార్థం యాచనా కర్తుం శక్నువంతి. ఇజ్రాయెల్ లెబనాన్ దేశౌ వాషింగ్టన్ నగరే సంజాతాయాః వార్తాయాః అనంతరం యుద్ధవిరామస్య పునః పంచచత్వారింశత్ దివసపర్యంతస్య విస్తారాయ సహమతౌ అభవతాం ఇతి అమెరికా దేశస్య విదేశ విభాగః అవదత్. విదేశ విభాగస్య ప్రవక్తా టామీ పిగోట్ అవదత్ యత్ వారద్వయకృత వార్తాలాపేన ఫలదాయకం యుద్ధవిరామం ఆగచ్చదతి. ఇతః అనంతరం జూనమాసస్య ద్వి-త్రి దినాంకయోః ఆధిక్యేన వార్తాలాపో భవిష్యతీతి నిశ్చితమస్తి. ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం గతరాత్రౌ లక్నౌ నగరస్య ఏకానా క్రీడాంగణి లక్నౌ సూపర్ జాయింట్స్ ఇతి దళేన చెన్నై సూపర్ కింగ్స్ ఇతి దళం సప్తస్తోభైః పరాజితం. సిఎస్కే ఇత్యనేన ప్రదత్తస్య అష్టాశీత్యధికైకశత ధావనాంకస్య లక్ష్యం ఆతిథీయేన ఎల్ఎస్జీతి దళేన సప్తదశైవ క్షేపణచక్రేషు సంప్రాప్తం. యత్ర కేవలం అష్టత్రింశత్ కందుకేషు మిచేల్ మార్షల్ ఇత్యస్య నవతి ధావనాంకానాం భూమికా నిర్ణాయికా అభవత్. మార్షః ఉత్తమ క్రీడకత్వేన పురస్కృతః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి జగిత్యాల జిల్లా సమాచారాలకు వింటారు. అందించినవారు శ్రీ ఎం మహాదేవ్.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 ఫీడ్బ్యాక్ కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో పౌరుల అభిప్రాయాలు

0: సేకరణకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ కు 1000 మార్కులు కేటాయించారు. జిల్లాలోని 5 పురపాలికల్లో గ్రామీణ స్వచ్ఛతపై ప్రజలను మేల్కొల్పేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో చెరువులను శుభ్రం చేసి అభివృద్ది పరచడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద నిధులు మంజూరు చేసింది. చెరువుల మరమ్మత్తు, బలోపేతం, సుందరీకరణతో పాటు ప్రమాదాలకు అవకాశం లేకుండా చుట్టూ రైలింగ్ తదితర అభివృద్ది పనులు ఈ పథకం ద్వారా చేపట్టనున్నారు. ఇందుకుగాను ఒక్కో చెరువుకు 3,14,00,000 రూపాయల చొప్పున ఎంపిక చేసిన చెరువులన్నింటికీ కలిపి 18,84,00,000 రూపాయలు మంజూరు చేసినట్టు అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా పన్నీర్ చేతన్ బాధ్యతలు చేపట్టారు. 2022 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన చేతన్ జనగామ ఏఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఎడమ కాలువ 14, కుడి కాలువ 19 కిలోమీటర్ల వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటి వరకు నిర్వాసితులకు 45,05,00,000 రూపాయలు అందించామని, త్వరలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎండ తీవ్రత పెరగడం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేయడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం వేగంగా అడుగంటుతోంది. ఏప్రిల్ చివరిలో 5.50 మీటర్ల లోతుకు పడిపోయింది. యాసంగిలో జిల్లాలో 3,59,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ప్రస్తుతం కోతల దశలో ఉంది. ఎండల తీవ్రతతో ఈ నేలలో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని, రైతులు భూగర్భ జలాలను సరైన పద్దతిలో వినియోగించుకోవాలని భూగర్భ జలవనరుల శాఖాధికారి శ్రీకాంత్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చెరువుల మద్ది వాగు సమీపంలో పురాతన శిల్పాలను చారిత్రక పరిశోధకులు రాజ్ కుమార్ గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందిన గణపతి, వీరగల్లు, చాముండేశ్వరి, నాగదేవత శిల్పాలు వాగు సమీపంలో కనుగొన్నారు. ఈ పురాతన శిల్పాల గుర్తింపుతో చెరువుల మద్ది గ్రామం 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామ జాబితాల్లోకి చేరుతుందని రాజ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. జిల్లాలో 10,860 గృహాలకు గాను అధికారులు ప్రొసీడింగ్ ఇవ్వగా అందులో 8,910 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. 1,689 గృహాలు బేస్మెంట్ లెవెల్లో, 995 గృహాలు గోడల దశలో, 3,987 ఇళ్లు రూఫ్ లెవెల్ కు చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల రోజుల్లో 980 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయని, ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ మొదటి వారంలోపు పెద్ద సంఖ్యలో పేదలకు గృహాలు అందుబాటులోకి వస్తాయని హౌసింగ్ డిఈ భాస్కర్ తెలిపారు. జిల్లాలోని శాస్త్రవేత్తలు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య తదితర సాగు సంబంధిత శాఖల అధికారుల చేత రైతులకు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు జిల్లా వ్యవసాయ శాఖాధికారి భాస్కర్ తెలిపారు. నియోజకవర్గం స్థాయిలో ఉద్యాన పంటలు, ఆయిల్ ఫామ్ సాగు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు అందించారు. కార్మికుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మేడే ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా, ఆర్థిక సహాయం, విద్యా ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, యువతకు ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ గెలల అమ్మకాలు ప్రారంభమైనట్టు ఉద్యానవన శాఖ జిల్లాధికారి లత తెలిపారు. లోహియా కంపెనీ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేశారు. 2022-23వ సంవత్సరంలో నాటిన మొక్కలు ప్రస్తుతం కోతకు వచ్చాయని, జిల్లాలోని 22 మంది రైతుల నుండి 17.275 మెట్రిక్ టన్నుల గెలలను తీసుకుని 3.92 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్టు లత తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా జరిగాయి.
1: శ్రీ ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12

0: తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు రెండు దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3వ భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: आपने जिस संयम करे और बिंदु का परिचय दिखाया है यह बहुत ही सराहनीय राष्ट्रीय एकता सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరే ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపైన ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్ఛార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ

0: కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు రెండంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. రెండవ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనీస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనీయస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్ట్ చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం గురించి కొన్ని వివరాలు విందాం. నమస్కారం. ఈరోజు మే 16. క్యాలెండర్లో ఇదొక చాలా ప్రత్యేకమైన రోజు. భారతదేశ పటంలో ఒక అందమైన హిమాలయ కిరీటం చేరిన రోజు. అవును, ఈరోజు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం. మనందరికీ తెలుసు, సిక్కిం అంటే హిమాలయాల ఒడిలో ఉండే ఒక అద్భుతమైన ప్రకృతి వనం. కానీ 1975కి ముందు సిక్కిం మన దేశంలో భాగం కాదు. అక్కడ రాచరిక పాలన ఉండేది. అయితే అక్కడి ప్రజల కోరిక మేరకు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 1975 మే 16 సిక్కిం అధికారికంగా భారతదేశంలో 22వ రాష్ట్రంగా చేరింది. నిన్న కాక మొన్న, అంటే సరిగ్గా పోయిన ఏడాది 2025లో సిక్కిం భారత యూనియన్లో కలిసి విజయవంతంగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఎంత ఘనంగా నిర్వహించారో మనమంతా చూశాం. ఈరోజు సిక్కిం ప్రజల సాంస్కృతిక గుర్తింపునకు, వారి ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రస్తుతం సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి, ఇతర నాయకులు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. స్థానిక ప్రజలు, సంప్రదాయ నృత్యాలు, పాటలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతుంది. భారతదేశంలోని అత్యల్ప జనాభా కలిగిన, అలాగే 2వ అతి చిన్న రాష్ట్రం మన సిక్కిం. విస్తీర్ణంలో చిన్నదైన, అందంలో ఆతిథ్యంలో దీనికి సాటి లేదు. ప్రపంచంలోనే 3వ ఎత్తైన పర్వతం కాంచనజంగా ఈ రాష్ట్రానికే గర్వకారణం. భారతదేశంలో విలీనమైన తర్వాత సిక్కిం వెనక్కి తిరిగి చూసుకోలేదు. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తి ఆర్గానిక్ రాష్ట్రంగా మారి పర్యావరణ పరిరక్షణలో మనందరికీ ఆదర్శంగా నిలిచింది. సిక్కిం ప్రజలకు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన సంస్కృతి, రాజకీయ మైలురాయి. భారతదేశ సార్వభౌమత్వంలో భాగస్వాములమవుతూ తమ ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటున్న సిక్కిం సోదర సోదరీమణులకు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం.

ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్, అంటే శాంతియుతంగా కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మే 16, క్యాలెండర్లో ఇదొక ప్రత్యేకమైన రోజు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్, అంటే శాంతియుతంగా కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఏంటి ఈరోజు ప్రత్యేకత? మనమంతా బిజీ లైఫ్లో పడి మన పక్కన ఉన్న వాళ్లను, సమాజాన్ని పట్టించుకోవడం కాస్త తగ్గిస్తున్నాం కదా. అందుకే భేదాభిప్రాయాలను పక్కన పెట్టి శాంతి, సహనం, అవగాహన మరియు ఐక్యతతో ఎలా జీవించాలో గుర్తు చేయటానికి ఐక్యరాజ్య సమితి 2017లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఒక చక్కని మాట ఉందండి, కేవలం యుద్ధాలు లేకపోవడం మాత్రమే శాంతి కాదు. మరి నిజమైన శాంతి అంటే ఏంటి? భిన్నత్వంలో ఏకత్వాన్ని అంగీకరించటం, వేర్వేరు సంస్కృతులు, మతాలు, విభిన్న నేపథ్యాలు కలిగిన ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మనకంటే భిన్నంగా ఉన్న ఇతరులను గౌరవించటం, వారితో కలిసి ప్రయాణించటంలోనే అసలైన శాంతి దాగి ఉంది. ఇక ఈ ఏడాది అంటే 2026 సంవత్సరానికి గాను గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఒక అద్భుతమైన థీమ్ను మన ముందుకు తెచ్చింది. అదే బిల్డింగ్ ట్రస్ట్ త్రూ డైలాగ్, ఇంక్లూషన్ అండ్ రీకన్సిలియేషన్, అంటే సంభాషణ, సమ్మిళితం మరియు సయోధ్య ద్వారా విశ్వాన్ని పెంపొందించటం. అవునండి, నమ్మకం అనేది మాటల ద్వారా, అందరినీ కలుపుకుపోవడం ద్వారా, పొరపాట్లను సరిదిద్దుకొని సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. మరి ఈ రోజున మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? శాంతియుత జీవనం మన ఇంట్లోనే, మనతోనే మొదలవ్వాలి. మన చుట్టూ ఉన్నవారి భిన్నమైన అభిప్రాయాలను, వారి సంస్కృతులను

అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. ఎక్కడైనా విభేదాలు వచ్చినప్పుడు హింసకు తావు లేకుండా కూర్చొని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. మతం, కులం, జాతి అనే భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలి. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు శాంతి, సంఘీభావం మరియు మానవ హక్కుల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరొక్కమారు మీ అందరికీ ఒక చిన్న సందేశం. ద్వేషాన్ని పెంచడం చాలా సులభం, కానీ ప్రేమను పంచడమే గొప్ప విషయం. ఇలాంటి ఒక మంచి రోజున మనమంతా కలిసికట్టుగా శాంతియుతంగా బ్రతుకుదాం, పక్కవారిని బ్రతకనిద్దాం.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో నేటి ప్రత్యేకత ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: చీకటిని తరుముతూ సృష్టికి జీవాన్నిచ్చేది కాంతి. నిఖిల విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించే ఆ కాంతి ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మే 16వ తేదీన మనం అంతర్జాతీయ కాంతి దినోత్సవం జరుపుకుంటాం. మానవ జీవితంలో సైన్స్, టెక్నాలజీ, సంస్కృతి మరియు కళలతో కాంతి పోషిస్తున్న అద్భుతమైన పాత్రను గుర్తించటానికి ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో ఆధ్వర్యంలో ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే మే 16వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? 1960 మే 16న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమాన్ మొట్టమొదటిసారిగా లేజర్ కాంతిని విజయవంతంగా ప్రయోగించారు. భౌతిక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆ పరిశోధన గుర్తింపుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో కాంతి పోషించే కీలక పాత్రపై అవగాహన పెంచడానికి ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. కాంతి అంటే కేవలం మన కంటికి కనిపించే వెలుతురు మాత్రమే కాదు, అది ఆధునిక ప్రపంచాన్ని నడిపించే ఒక అద్భుత శక్తి. నేడు మనం వాడుతున్న హైస్పీడ్ ఇంటర్నెట్, ఆప్టికల్ ఫైబర్, కమ్యూనికేషన్ నుండి వైద్య రంగంలో ప్రాణాలు కాపాడే లేజర్ సర్జరీల వరకు, అలాగే పర్యావరణానికి మేలు చేసే సౌరశక్తి వరకు, అన్నింటిలోనూ కాంతి సాంకేతికత ఇమిడి ఉంది. సుస్థిర అభివృద్ధి సాధించటంలో, సరికొత్త ఆవిష్కరణలు చేయటంలో కాంతి ప్రాముఖ్యతను ఈరోజు మనకు తెలియచెప్తుంది. సృష్టిపరంగా చూస్తే సమస్త జీవుల మనగడకు, మొక్కల పెరుగుదలకు, అవి జరిపే కిరణజన్య సంయోగ క్రియకు కాంతే మూలాధారం. ప్రకృతి ప్రసాదించిన ఆ కాంతిని ఆధునిక సాంకేతికతో అనుసంధానించి మానవాళి శ్రేయస్సుకు ఎలా ఉపయోగించుకుంటున్నామో ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకుంటూ కాంతిని మరింత సమాజ ప్రగతికి వాడుకుందాం. చీకటిపై వెలుతురు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ అంతర్జాతీయ కాంతి దినోత్సవ వేడుకని చేసుకుందాం.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్స్ గురించి కొన్ని వివరాలు విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పుల గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ళ నొప్పుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ పిశాటి మహేశ్వరరెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహేశ్వరరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సాధారణంగా ఇప్పుడుండే సమాజంలో చాలా మందికి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణమైపోయింది.
1: అవునండి.
0: ఒకప్పుడు పెద్దవాళ్ళు అంటే ఒక 60-70 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు, కానీ ఇప్పుడుండే ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటారు?
1: ప్రెసెంట్లీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ నాకు తెలిసైతే అది మెయిన్ అనిపిస్తుందండి. ముందుగా మనం చేసే డైలీ యాక్టివిటీస్ ఇవి మెయిన్ రీజన్.
0: అంటే ఏ యాక్టివిటీస్ వల్ల మోకాళ్ళ నొప్పులు ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉందంటారు?
1: ఎక్సర్సైజ్ చేయడం చాలా తగ్గిపోయిందండి. ముందులాగా ఇంటి పనులు చేయడం కూడా ముందు ఇంకెక్కువ చేస్తుండే, ఇప్పుడు అది కూడా కొంచెం తగ్గింది. దాంతోపాటు ఈవెన్ ఎక్స్పోజర్ టు సన్, ఇప్పుడు ఎక్స్పోజర్ టు సన్ కూడా తగ్గే వరకు దాంతో విటమిన్ డి తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతున్నాయండి.
0: అంటే విటమిన్ డి ఒకటే కారణం అంటారా, కాల్షియం కూడా ఏమన్నా?
1: యా బోత్ అండి. ఇదే వాళ్ళు లైక్ ఎట్లా అంటే ప్యారలల్ గా ఉంటాయి విటమిన్ డి అండ్ కాల్షియం. సో రెండింటి నుంచి
0: అంటే పూర్వము విశాలమైన ప్రదేశాల్లో ఉండడము, పనిచేస్తే కూడా సన్కి అంటే సూర్యుడికి ఎక్స్పోజ్ కావడము, ఆ ఎండ మీద మీద పడ్డము, ఇలా అలాగే ఆహారపు అలవాట్లో కూడా సరిపడినంత కాల్షియం ఉండేది.
1: అవునండి.
0: ఇప్పుడు అది తగ్గిందంటారా?
1: డెఫినెట్గా తగ్గిందండి. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా ముందంతగా ప్యూరిటీతో ఉండలేవు. మనము ఇంట్లో బయట నుంచి తెచ్చే కూరగాయలు కానీ బయటికి వెళ్ళి

0: దాన్ని కూడా. టూ మెనీ పెస్టిసైడ్స్ వాడుతున్నారు, అవన్నీ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు, కల్తీ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా తినే ఆహారంలో అయితే స్టాండర్డ్స్ చాలా తగ్గిపోయినాయండి.
1: ఈ మోకాల నొప్పులు రావడానికి ఆహారము, సరైన సూర్యరశ్మి పడకపోవడము, అలాగే విటమిన్ డి కాల్షియం లోపించడం వల్ల అంటున్నారు, ఇవే కారణాలున్నాయా ఇంకేదైనా కారణాలున్నాయంటారా?
0: ప్రస్తుతం ఈవెన్ ఇప్పుడు కరోనా తర్వాత కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. అది కూడా హాస్ బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇప్పుడు మోకాల నొప్పులు రావడానికి. అండ్ మోకాల నొప్పులతో పాటు ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని చెప్పి కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరిగిపోయినాయండి. ముందు పర్ డే 1 or 2 సర్జరీస్ అవుతుండే జనరల్గా ఒక హాస్పిటల్లో, ఇప్పుడు అప్పుడప్పుడు 3 or 4 కేసెస్ అవుతున్నాయండి. ముందు మంత్లీ 7 to 8 కేసెస్ అవుతున్నాయండి, ఇప్పుడు అదే పర్ డేనే 1 or 2 కేసెస్ ఆపరేట్ చేస్తున్నారండి.
1: దాదాపు 30 to 60
0: కేసెస్ ఈజీగా అవుతున్నాయండి.
1: సో ఈ మోకాల నొప్పులు రాకుండా సామాన్య ప్రజలు ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు?
0: ముందుగా డైట్ ఒకటి చేయాలండి, డైట్తో పాటు వాకింగ్ ఉండాలండి. మినిమం ఎంతో అంత డైలీ ఒక 20 minutes వాకింగ్ చేస్తే ఎవరైనా కూడా సన్కి ఎక్స్పోజర్ ఉంటే కూడా బాగుండు. కానీ ముందుట్లాగా సన్కి ఎక్స్పోజర్ అని కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నామండి, ఎందుకంటే మనకు ముందు ఓజోన్ లేయర్ అని ఉంటుండే, పొల్యూషన్ బదులు అవిటు బదులు ఆ ఓజోన్ లేయర్ అని చెప్పి అది డిస్ట్రాయ్ అయిపోయిండే. కోవిడ్ తర్వాత కొంచెం అది బెటర్ అయింది. సో ఓజోన్ లేయర్ డిస్ట్రాయ్ అయిపోయే వరకు డైరెక్ట్ ఆ కిరణాలు అని చెప్పి ఫిల్టర్ అవ్వకుండా డైరెక్ట్ మన బాడీ పైన పడుతున్నాయి. సో అట్లా కూడా మనకి వైటమిన్ డి అనేది ప్రాపర్గా వస్తలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్.
1: అంటే ప్రపంచానికి ఒక కవచంగా ఉండే ఓజోన్ లేయర్లు కూడా డిప్లీట్ అయ్యే కారణంతో వచ్చే కిరణాలు మనకు ఇవ్వాల్సిన పూర్తి బెనిఫిట్ ఇవ్వడం లేదంటున్నారు.
0: అవునండి.
1: సో ఈ విటమిన్ డిని పొందే మార్గం ఏమైనా ఉందంటారా? అంటే ఇంకా మోకాల నొప్పులు రాలేదు, విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం చేస్తే కరెక్ట్ అంటారు?
0: మనం తినే ఆహారంలో చాలా మటుకు కరెక్ట్ తింటే మాత్రం.
1: ఏ రకమైన ఆహారం?
0: నాన్ వెజ్ వచ్చేసి మనకి మెయిన్ బోన్ సూప్ ఫిష్ లో కూడా వీటిలో ఉంటుందండి. వెజ్ వచ్చేసి ఎగ్ లో. మిల్క్ అనేది అది ఇట్స్ మోర్ లైక్ మిత్ అండి, అంతా ఏముండదు. సో మిల్క్ కంటే ఎగ్స్ గానీ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ అని వస్తున్నాయి ప్లాంట్ బేస్డ్ నుంచి. ముందు ఎట్లా అంటే యానిమల్ నుంచి వస్తుండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్, అవి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి అండి.
1: సో కాల్డ్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఇది అందే అవకాశం ఉంది.
0: Yes, definitely అండి.
1: అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు వచ్చే మిల్క్ తీరా మన ఇంటికి వచ్చే లోపల అది ఎన్ని ప్రాసెస్ అవుతుందో ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి కావలసినంత శ్రద్ధ చూపించినట్లయితే ఖచ్చితంగా ఫుడ్ ద్వారా తీసుకోగలం. రెండోది యాక్టివిటీ పరంగా డైలీ యాక్టివిటీ 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలన్నారు, వాకింగ్ అని. దాని పరంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అంటే మాకు మోకాల నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి మనం వాకింగ్ చేయకుండా అనేది మిస్టేక్ అండి. మీకు మోకాల నొప్పులు ఉన్నాక కూడా గ్రేడింగ్ ఉంటుందండి, గ్రేడ్ 1, 2, 3, 4. సో 1, 2 గ్రేడ్ లో అయితే డెఫినెట్లీ ఈవెన్ 3 or 3rd లో కూడా డెఫినెట్ గా మీరు వాకింగ్ చేయాలి. ఎవ్రీ డే 20 మినిట్స్ వాకింగ్ చేస్తే ఫస్ట్ 2 or 3 డేస్ పెయిన్ ఫుల్ ఉన్నా కూడా దెన్ దాని తర్వాత మీకే అలవాటు అయిపోయి మీకే మోకాలు ఇంకా సెల్ఫ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. వాకింగ్ చేస్తుంటే బోన్ స్ట్రెంగ్ బెటర్ అవుతుంది యాక్టివ్ అయ్యి.
1: మామూలుగా అంటుంటారు కదా డాక్టర్ గారు, రెస్టింగ్ ఈజ్ రెస్టింగ్ అని. సో ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే అది బాగుపడేదానికంటే చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, సైక్లింగ్ అంటే స్టాటిక్ సైకిల్ ఉంటుంది కదండి, అంటే కదలకుండా ఒక దగ్గర ఉండి కాస్త మోకాలకి ఎక్సర్సైజ్ అయ్యేది, ఎంతవరకు ఉపయోగకరం ఉంటుంది అంటారు?
0: డిపెండ్స్ అండి, అది కూడా మళ్ళీ గ్రేడింగ్ ప్రకారం అంటున్నాను. గ్రేడ్ 1 వరకు అయితే డెఫినెట్లీ చేయొచ్చు అండి సైక్లింగ్ అండ్ ఆల్. 2 నుంచి చూసుకోవాలండి, అంటే కంపల్సరీ చేయాలని కాదు, దానికంటే అయితే వాకింగ్ ఇస్ ప్రిఫరబుల్ అండి.
1: వాకింగ్ అంటే ఒక సమస్య గుర్తుకొస్తుంది డాక్టర్ గారు, ఒబీసిటీ ఉన్న వాళ్ళకు కూడా మోకాల నొప్పులు వస్తాయి. వాళ్ళు అంత భారీ ఖాయంతో నడిస్తే మోకాల పైన ఇంకా భారం పడి ఇంకా డామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా?
0: ఒబిసిటీ వాళ్ళకి డెఫినెట్ గా తొందర వస్తుంది అండి, వాళ్ళకి నార్మల్ పీపుల్ కంటే 5 to 10 years ముందే వచ్చేస్తుంది మోకాల నొప్పులు. ఎందుకంటే వాళ్ళకి బరువు మొత్తం మోకాలు పైన పడుతుంది కాబట్టి, ఒబిసిటీ వాళ్ళకి తొందరగా వస్తుంది కాబట్టి ఫాస్ట్ గా వాళ్ళు కొంచెం వెయిట్ లూజ్ అయ్యి వాకింగ్ అవన్నీ చేసుకుంటే మంచిదండి. వాకింగ్ విల్ బి హెల్ప్ఫుల్ ఓన్లీ అరౌండ్ 10 to 20% అండి ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళు. డైట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటుంటే తగ్గుతారు.
1: అంటే వాకింగ్ కాకుండా మోకాళ్ళ మీద లోడ్ పడని ఎక్సర్సైజ్ చేసినా కొంచెం మేలు అవుతుంది.
0: మేలు అవుతుంది.
1: డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పుల్లో ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు?
0: ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ వరకు అయితే నేను చెప్పిన ప్రకారము వాకింగ్ తోటి హెల్ప్ఫుల్ అండి. 2nd, 3rd డెఫినెట్లీ ఫిజియోథెరపీ తోటి బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది అండి. ఫిజియోథెరపీ అంటే మనము ఒకవేళ మనం డైరెక్ట్ గా చేసుకోకపోయినా ఒక 2 weeks అట్లా ఫిజియోథెరపీని పిలిపించుకొని తను చేపిస్తారు కాబట్టి చూసుకొని అవి నేర్చుకుని దాని తర్వాత ఇంట్లో డైలీ ఫిజియోథెరపీ

0: థెరపీ చేసుకుంటే కూడా చాలా రిలీఫ్ అవుతుంది, మనకి ఆపరేషన్ ఈజీగా ఇన్ మెనీ ఇయర్స్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు,
1: అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా
0: డ్యామేజ్
1: కాపాడుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉండే ఆరోగ్య విషయంలో చైతన్యం సమాజంలో జరుగుతూ ఉంది, యోగా ఎంతవరకు హెల్ప్ చేస్తుందంటారండి?
0: యోగా కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. మీరు యోగా చేసిన వాళ్ళు, ముందు చేయని వాళ్ళు, చేసిన వాళ్ళలో మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుందండి. యోగా చేసిన వాళ్ళు ఎంతైనా కూడా చాలా లేట్గా మోకాళ్ళు నొప్పులు రావడము, వాళ్ళ బాడీ ఫిట్ ఉండడము అవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా యోగాతో అయితే చాలా రిలీఫ్ ఉంటుంది, అండ్ మోకాళ్ళ నొప్పులు కూడా రావడం కూడా లేట్గా వస్తాయండి.
1: అలాగే ఫ్రూట్స్ సంబంధించిన విషయానికి వస్తే డైట్ పరంగా ఏ పళ్ళు ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయంటారు, ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలంటారు?
0: ఫ్రూట్స్ పరంగా అయితే అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి, పర్టికులర్ ఫ్రూట్ అవాయిడ్ చేయడానికి అట్లేం లేదండి, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. కొంచెం కొంతమందికి ఒబిసిటీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అట్లాంటివి అవాయిడ్ చేయాలండి, ఆ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలండి. వైటమిన్ సి వచ్చేసి అది కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి, ఇమ్యూనిటీతో పాటు మనకి మోకాళ్ళ నొప్పులకి వెరీ గుడ్ థింగ్ అండి. సో ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి, దాంతో పాటు ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా అరుగుతాయి మోకాళ్ళు. సో వాళ్ళు కూడా కొంచెం తినే పదార్థము చూసుకొని తినాలి, ఫ్రూట్స్ లో ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేసి తింటే బెటర్ అండి.
1: డాక్టర్ గారు, నీ సర్జరీ, టోటల్ నీ రీప్లేస్మెంట్ అని, పార్షల్ నీ రీప్లేస్మెంట్ అని వింటున్నాము, ఏ స్థాయిలో ఉండే వాళ్ళు ఈ నీ రీప్లేస్మెంట్ కి వెళ్లాలంటారు?
0: అంటే డైరెక్ట్ నీ రీప్లేస్మెంట్ కి వెళ్లారండి, నీ రీప్లేస్ కంటే ముందు మనము ఎట్లా అంటే ఇప్పుడు గ్రేడ్ 1 and 2 అయితే చెప్పాం కదండి, ఫిజియోథెరపీ తోటి చాలా మటుకు మనం గ్రేడ్ 4 వెళ్లకుండా కాపాడుకోవచ్చు. గ్రేడ్ 3 వాళ్ళకేమో ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వస్తున్నాయండి, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి, ఇంకోటి మళ్ళీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి. సో ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇస్ నథింగ్ బట్ సప్లిమెంట్ అండి, మోకాళ్ళని బలపరుస్తుంది. సో అది మనకి తీసుకుంటే కొంతమందికి బాడీ టైప్ బట్టి, కొంతమంది 6 to 8 months రిలీఫ్ ఉంటుంది, కొంతమందికి 1 year రిలీఫ్ ఉంటుంది, పెయిన్ఫుల్ అసలు ఉండదండి ఈవెన్ ఇంజెక్షన్ కూడా. జస్ట్ నార్మల్ ఇంజెక్షన్ మనం నడుముకి ఎట్లా తీసుకుంటాము, చేయికి ఎట్లా తీసుకుంటాము అలా అండి. అది కాకుండా ఆ స్టేజ్ తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అండి. ఇప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ వచ్చేసి అది ఒక 6 months వరకు ఎఫెక్టివ్ ఉంటుందండి. ఇంకా ఈవెన్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ పనిచేస్తలేదు, ఇంకా వాళ్ళకి విపరీతంగా నొప్పులు వస్తున్నాయి అంటే మాత్రం అప్పుడు ఇంకా నీ రీప్లేస్మెంట్ కి వెళ్లాలండి.
1: అంటే నిత్య జీవితంలో కష్టతరమైపోయి ఉన్న పరిస్థితుల్లో నీ రీప్లేస్మెంట్ వెళ్లాల్సి వస్తుంది.
0: అవునండి.
1: అలాగే కొన్ని కొన్ని యాక్సిడెంట్ కేసులలో కూడా డామేజ్ అయిన వాళ్ళు కూడా చేస్తారు కదా?
0: అవునండి. ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్ కేసెస్లలో ఎక్స్పెషల్లీ నీ దగ్గర మొత్తం డిస్లెకోయేట్ అయిపోయి మొత్తం అక్కడ డిస్ట్రాయ్ అయిపోతే, అక్కడ కార్టిలేజ్ గానీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే అప్పుడు డెఫినెట్ గా నీ రీప్లేస్మెంట్ చేసేస్తారండి.
1: ఒకవేళ నీ రీప్లేస్మెంట్ అంటూ చేయించుకున్నట్లయితే అది ఎంత కాలము వాళ్ళు సాధారణ లైఫ్ ని లీడ్ చేయగలరంటారు?
0: ఇప్పటి వరకు చేసిన కేసెస్ లో అండి ఈజీగా 15 to 20 years వరకు ఎవరికేం ప్రాబ్లం లేకున్నాయండి నీ రీప్లేస్మెంట్ లో. ఇంకా డిపెండ్స్, ఇంకా నీ రీప్లేస్మెంట్ చేసేసుకున్నాము కదా అని చెప్పి మనము మినిమం ఎక్సర్సైజ్ చేసుకుని కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మాత్రం 20 years అబౌవ్ వరకు ఏం ప్రాబ్లం లేదండి.
1: అయితే ఏ నిర్లక్ష్యం చేతనైతే మోకాళ్ళ నొప్పులు వచ్చాయో, ఒకవేళ సర్జరీ చేసుకుని బాగు చేసుకున్న తర్వాత అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉందంటారు?
0: అవునండి, డెఫినెట్ గా.
1: సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు ఏ స్థాయిలో ఉన్నా గానీ గ్రేడ్ 1, 2, 3 లోపే మనం దాన్ని సరి చేసుకున్నట్లయితే నీ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు పోవాల్సిన అవసరం ఉండదండి.
0: అవసరం లేదండి. మీరు ఇందాక అడిగిన ప్రకారం కూడా ముందైతే 65 years అబోవ్ వాళ్ళకి యూజువల్లీ 65-70 వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుండే, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఈవెన్ పోస్ట్ కరోనా వచ్చేసి మనం తినే ఆహారం అవన్నిటితోటి ఈవెన్ అరౌండ్ 50-55 years కి కూడా నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుందండి.
1: డాక్టర్ గారు, నీ పైన వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఏ రకమైన పరీక్షలు చేస్తే మనకు నిర్ధారించబడుతుందంటారు సమస్య?
0: నీ పెయిన్స్ మెయిన్ గా తెలిసింది మనకి ఎక్స్రే నుంచి తెలిసిపోతుంది అండి, ఏ గ్రేడ్ లో ఉన్నది అది చూసి మనం చెప్పేయచ్చు అండి.
1: బ్లడ్ టెస్ట్ ఏమన్నా హెల్ప్ అవుతాయంటారా?
0: బ్లడ్ టెస్ట్ అంటే ఇప్పుడు నీలో మనకి డీజెనరేటివ్ ఉందని అనుకోండి, అది మనం కోరిలేట్ చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో విటమిన్ డి ఎంత పర్సెంట్ ఉంది, మనకు విటమిన్ డి తక్కువ ఇంటెక్ ఉందా ఎంత ఉంది అని చెప్పి దాంతో చేసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, మామూలుగా పల్లెటూర్లలో అక్కడ చూస్తుంటాం మోకాళ్ళ నొప్పులు వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా మర్దన చేయమంటారు, మసాజ్ చేయండి రా అని అంటుంటారు. ఈ మసాజ్ చేయడం వల్ల ఉపయోగం ఎంత, తప్పుగా మసాజ్ చేయడం వల్ల జరిగే నష్టం ఎంత?
0: మసాజ్ చేయడం అయితే నాకు తెలిసి అయితే ఎంత కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తారండి, ఉపయోగం కూడా 5-10% ఉంటదేమో, కానీ అది కూడా కరెక్ట్ వేలో మసాజ్ చేస్తేనే, ఎందుకంటే వాళ్ళకి ఎట్లుంది ఏముంది తెలియకుండా వాళ్ళ ఇష్టం వచ్చినంత ప్రెషర్ పెడతారు, బలంతో చేస్తారు కాబట్టి అది ఇంకా ఖరాబ్ చేస్తాయి మోకాళ్ళని, ఖరాబ్ చేసి ఇంకా ఎక్కువ తొందరగా

0: సర్జరీకి వెళ్ళేటట్టు చేసేయండి.
1: ఏదైనా సరే ఒకవేళ మసాజ్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇతరత్ర ఏ ట్రీట్మెంట్ వాడినప్పటికీ కూడా వైద్యుడి పర్యవేక్షణలో చేసుకోవడం ఉత్తమం.
0: అవునండి, డెఫినెట్లీ.
1: సో ఈ మధ్యలో వచ్చే సోషల్ మీడియాలో ఆ టిట్బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి, 1 మినిట్ 2 మినిట్స్, అవి చూసేసి చాలా మంది సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, చేసి చాలా డ్యామేజ్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా?
0: మా దృష్టికి అంటే అండి, అది సోషల్ మీడియాలో చూసి అది చేసుకొని అంటే అది ఎట్లా అంటే అది ఒకటి సామెత ఉంటుందండి, అది గోటి తొడ పోయేదారు గొడ్డలాగా తెచ్చినట్టు. కొన్ని విషయాలలో ఊరికి మసాజులు చేసి అది చేసి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుని మొత్తం అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుందండి. సో మాక్సిమం అట్లాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకునే ముందు డాక్టర్ దగ్గర తీసుకుని కన్సల్ట్ అవుతే బెటర్ అండి.
1: ఏ ఏజ్ లో వాళ్ళు పీరియాడికల్ స్క్రీన్ చేయించుకోవడం మంచిదంటారు?
0: ఎనీ ఏజ్ అబౌవ్ 50 ఇయర్స్ ఇప్పుడు చేయించుకుంటే మంచిదండి.
1: ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలంటారు?
0: ఫ్రీక్వెన్సీ అయితే బోన్ ప్రకారం అయితే ఒక 6 to 1 ఇయర్ అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చేయించుకున్నామంటే మళ్ళీ 6 మంత్స్, డిపెండింగ్ ఆన్ ది పర్సంటేజ్ అండి. మంచిగా ఉంది అంటే 1 ఇయర్ తర్వాత చేయించుకోండి, లేదు అంటే 6 మంత్స్.
1: కనీసం 6 నెలలు లేదా 1 సంవత్సరం కాలంలో డాక్టర్ గారిని కలిసి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని మన స్టేట్ ఆఫ్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకున్నట్లయితే ఫ్యూచర్ డ్యామేజ్ ని ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, నమస్కారం.

0: ఉదయతనయం కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ళ నొప్పుల గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0403324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ చిత్రం కోసం హరిచరణ్ పాడిన సాహితీ గీతానికి గోపీ సుందర్ సంగీతం అందించిన పాట విందాం.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ విసి ప్రమోద్. ద హెడ్లైన్స్. ఇండియా అండ్ ద యుఏఈ సైన్ స్లూ ఆఫ్ అగ్రీమెంట్స్ ఇంక్లూడింగ్ సెటింగ్ అప్ స్ట్రెటీజిక్ పెట్రోలియం అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. Prime Minister Narendra Modi reaches Netherlands on second leg of his five-nation tour. Prime Minister Modi rejects media report imposing tax on foreign travel. CBSE announces window for re-evaluation of answer sheets for class 12 students. Israel and Lebanon extend ceasefire for 45 days. And in badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Malaysian duo in semi-finals of Thailand Open. India and the UAE have signed a series of landmark agreements covering strategic petroleum reserves, long-term LPG supply and defense cooperation. The pacts were inked following high-level

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కేరి పీరయ్య బృందంచే నాదస్వరం వింటున్నారు. ఇప్పుడు తోడిరాగం ఆదితాళం త్యాగరాజ సంకృతి, చేసినదెల్లా మరచితివో.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె పీరయ్య బృందంచే నాదస్వరం వింటున్నారు. డోలు సహకారం శ్రీ ఎం వెంకట శివుడు. చివరిగా వినండి సింధుభైరవి రాగం ఆదితాళం పురంధరాస కీర్తన వెంకటాచల నిలయం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె పీరయ్య బృందంచే నాదస్వరం విన్నారు. డోలు సహకారం శ్రీ ఎం వెంకటశివుడు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో అధ్యక్ష అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్తో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్యం, భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై ఈ సందర్భంగా కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తన కాన్వాయ్లోని వాహనాలు తగ్గించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సీఎం కాన్వాయ్ని 4 వాహనాలకు పరిమితం చేశారు. ఆ కాన్వాయ్తోనే ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి గౌరవించేందుకు కేశవరావు చైర్మన్గాను, మంత్రి పొన్నం ప్రభాకర్, కోదండరాం తదితరుల సభ్యులుగాను, జేఏడీ కార్యదర్శి కన్వీనర్గాను ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రేపు జరుగుతుంది. దేశంలోని 23 ఐటీలు బీటెక్ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కోదాడ, కొత్తగూడెం, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేటలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు జరిగే మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్

పేపర్ 1 బి జువాలజీ, పేపర్ 1 హిస్టరీ, పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. తదుపరి దశ సంప్రదింపులు కొనసాగించేందుకు వీలుగా ఇజ్రాయెల్ లెబనాన్లు కాల్పుల విరమణను మరో 45 రోజుల పాటు పొడిగించాయి. తాజాగా వాషింగ్టన్లో నిన్న జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్లో భారత్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు మలేషియా షట్లర్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా కొండపొలం చిత్రం కోసం సత్యామిని, పివి ఎనేస్, రోహిత్ వాణ్ణ, ఎంఎం కీరవాణి గీతం విందాం.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత.

0: అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో ఇప్పుడు ద ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన అనంత్ శ్రీరామ్ గీతానికి గోపి సుందర్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో ఇప్పుడు డియర్ కామ్రేడ్, ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్ పాడిన రెహమన్ గీతానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన పాట విందాం.

0: స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఓరి దేవుడా ఈ చిత్రం కోసం సిద్ధశ్రీరంపణ రామజోగి శాస్త్రి గీతానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాట విందాము.

చిత్రసీమల ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన అనంత్ శ్రీరామ్ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సొంతం చిత్రం కోసం చిత్రపాడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో ఇప్పుడు మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వెన్నెలకంటి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

శ్రోతల చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు బాంబే చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన వేటూరి గీతానికి ఏఆర్ రెహమన్ సంగీతం అందించిన పాట విందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు రాధేశ్యామ్ ఈ చిత్రం కోసం యువ శంకర్ రాజా, హరిణి యువతూరి పడ్న, కృష్ణకాంత్ గీతానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఈ వారం అతిథి శీర్షికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన సిరివెన్నెల గీతం విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. జూన్2వ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డిజిటల్ మోసాలు, నకిలీ నోటీసులు అరికట్టేందుకు సిబిఐ అభయ అనే ఏఐ ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థ తెచ్చింది. ప్రజలు తమకు వచ్చిన సిబిఐ నోటీసులను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి అవి నిజమా కాదో చాట్ బోర్డ్ ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధన పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు ఇకపై సోమ శుక్రవారాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుపుతుంది. న్యాయమూర్తులు కార్ పూలింగ్ విధానాన్ని పాటించనుండగా రిజిస్టర్లోని 50% మంది ఉద్యోగులు వారానికి 2 రోజులు ఇంటి నుంచే పనిచేసేలాగా వీక్లీ రోస్టర్ సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. మే 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ కమిటీలో లోక్సభ నుంచి ఎంపీలు టీకే అరుణ, కడియం కావ్య సహా 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. 2026-27 సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు ITR 1, ITR 4లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఆదాయం పన్ను విభాగం నిన్నటి నుంచి వీలు కల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి కేటగిరీ 1 పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, జూన్ 18వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని వివరాలకు మే 20వ తేదీ నుంచి వర్సిటీ వెబ్సైట్ చూడవచ్చు. కృత్రిమ మేధాధారిత క్లౌడ్ సేవల సంస్థ భారత్ క్లౌడ్ హైదరాబాద్లోని కంట్రోల్లెస్ డేటా సెంటర్లో తొలి కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయ ఏఐ రెడీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 5 ఏళ్లలో

950 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని, ప్రభుత్వాలు సంస్థల డిజిటల్ వేదికలకు మద్దతిస్తామని సంస్థ సీఓ శ్రీధర్ పినపురెడ్డి తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి గతంలో ప్రసారం చేసి నేడు మరల మీ ముందుకు తెస్తున్న కార్యక్రమం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింద మల్లేశం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకుగాను 2017 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
2: సినిమా ప్రేమికులకు, శ్రామిక రంగాన్ని అభిమానించే వాళ్ళకి ఇటీవల వచ్చిన మల్లేశం అనే సినిమా గుర్తుండే ఉంటుంది.
3: నిజానికి మనం ఎందరో స్ఫూర్తిదాతల గుర్చిన సినిమాలు, బయోపిక్లుగానో లేదా అటు కొంచెం కల్పిత కథ, కొన్ని వాస్తవాల సమాగమంగా కూడా వస్తుంటాయి. అయితే ఈ మల్లేశం సినిమా అటు యువకుడు అనుసో రకంగా మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు చలనచిత్ర రంగం ఒక సినిమా తీసుకొచ్చిందంటే మరి ఆయన వెనుక అంత సినిమా గున్నంత కథ ఉంటుంది. ఆ కథానాయకుడే ఇప్పుడు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మల్లేశం గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: మీ పూర్తి పేరు?
4: చింతకింది మల్లేశం.
3: చింతకింది మల్లేశం అంటే మీరు ఈ మల్లేశం అన్న సినిమాకి మీకు ఉన్న బంధం ఏమిటో?
4: యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక యూట్యూబ్లో స్పీచ్ చేయడం జరిగిందనమాట. అదే టెడెక్స్ హైదరాబాద్ అని. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, అది దాంట్లో నాకు అవకాశం దొరికింది. అది దాంట్లో మాట్లాడడం అనేది మొట్టమొదటిసారిగా తెలుగులో నేనే. చాలా అంతకన్నా ఒక సంవత్సరం ముందించాలి కూడా దాన్ని తెలుగులో మాట్లాడుతుంటే ఆపారన్నమాట. కానీ నా గురించి మాట్లాడిపించాలని చెప్పేసి ఆ కమిటీ అంతా తీర్మానం చేసి వాళ్ళని కమిటీని ఒప్పించి మాట్లాడిపించారు. మాట్లాడిన తర్వాత అది చాలా వైరల్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక మిత్రుడు మన కరీంనగర్, తను ఎన్ఆర్ఐ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడనమాట. అయితే ఈ యూట్యూబ్ లింక్ ఆయనకు వాళ్ళ మిత్రుడు పంపాడట. పంపినప్పుడు అన్న ఇది ఒకటి చూడు, ఈ లింక్ చూడు, ఈ అబ్బాయి బాగా ఇన్స్పిరేషన్గా ఉన్నాడు, ఆయన స్టోరీ అంతా అలా చెప్పాడు అని ఆ లింక్ పంపితే దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఆయనకు. అరే ఒక మనిషి తలుచుకుంటే మామూలు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఒక యంత్రాన్ని చేయగలిగి వాళ్ళ సమాజాన్ని అందరికి ఇవ్వగలిగాడు, ఎంత ఓపిక అట్లా ఉన్నది, ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఒకేసారి అంటే యూట్యూబ్లో ఉంటే కొంతమంది చూస్తారు, అదే సినిమా రూపకంగా మలిసి పెడితే ఒకేసారి ఎంతోమంది చూస్తారు, వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు, కానీ ఇలాంటి వారి స్టోరీని వాళ్ళు చూస్తానన్నా వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారు అని చెప్పి ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఆయన పేరే రాచకొండ రాజు. ఆయన ఒక 15 సంవత్సరాల క్రితము తమిళ్లో వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక సినిమాకు ప్రొడ్యూస్ చేశారట. చేసిన తర్వాత మొత్తం లాస్ అయిపోయాడు. అప్పుడు అనుకున్నట, పైసా కూడబెట్టి ఇంత కష్టపడి చేసేది అందరికి వెళ్ళిపోయింది, అంటే దేనికి పెట్టాలో ఏది పెట్టద్దో మనకు తెలియదు, ఈ సినిమా పరిశ్రమ అనేది మనలాంటి వాళ్లకు కరెక్ట్ కాదు అనుకొని ఆ రంగాన్ని వదిలేసి అప్పుడే కోరుకున్నాడు. నా స్టోరీ ఎప్పుడైతే చూశాడో ఆ చూసిన తర్వాత ఆయనకు అనిపించినట, అరే నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానంగా ఉంటాను, వాళ్ళకంటే బెస్ట్గా ఉన్నాను, ఒకసారి ఫెయిల్ కాగానే ఇక నాకు అది మొత్తం అక్కరాదని చెప్పి నేను ఎట్లా ఊకున్నా, ఆయన అంత కష్టపడి సాధించగలిగాడు, నేనెందుకు దీంట్లో

0: అయిపోయాను.
1: నీ విజయగాథను వెండి తెర వరకు తీసుకెళ్లిన ఆ యంత్రాన్ని ఏమని పిలుస్తారు?
0: అదే లక్ష్మీ ఆసు యంత్రం.
2: ఆసు యంత్రం?
0: ఆసు యంత్రం.
2: ఆసు అంటే?
0: ఆసు అంటే మా చేనేత భాషలో మా పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఒక 4 ఫీట్ల దూరం ఉంటుంది, ముందు సైడ్ కొన్ని పిన్స్ ఉంటాయి, ఆ ప్రేమ పేరే ఆసు అంటాం.
2: అదే పూర్వం నుంచి ఉన్న పేరే ఇది?
0: పూర్వం నుంచి, నాకంటే ముందు మా నాన్నని వాళ్ళందరికీ, మా చేనేత భాషలో అందరికి తెలుసు అది.
2: అప్పటికే ఉన్న ఆసు యంత్రానికి మీరు ప్రవేశపెట్టిన ఆసు యంత్రానికి తేడా ఏంటి?
0: అప్పుడు ఉన్నది ఆసు ప్రేమ్ ఓన్లీ,
2: ఫ్రేమ్
0: ప్రేమ్ దాన్ని, ఆ ప్రేమకు చేత అందరు చుట్టేవాళ్ళమాట. దారాన్ని ఒక 12 కిలోమీటర్ల పొడవున్న ఒక్క దారాన్ని ఆ 4 ఫీట్ల దూరంగా ఉన్న ఆ ప్రేమ చుట్టూ ఒక్కొక్క పిన్నుకు 4 సార్లు అట్లా డిజైన్ ఆధారంగా చుట్టాలన్నమాట. అంత పొడు దారాన్ని ఈ పిన్నులకు మొత్తం పోల్డ్ చేసేయాలి.
2: ఒక దారం 12 కిలోమీటర్ల పొడవు,
0: అవును,
2: తెగకుండా
0: తెగకుండా దాన్ని ఈ ప్రేమకు చుట్టాలన్నమాట. ఆ పద్ధతిని ఆసు ఉంటాము. అది అంత పూర్వం అందరు చేత్తో చేసేవాళ్ళు. చేత్తో చేసినప్పుడు ఒక చీరకు అలా చుట్టడం, అంత లెంత్ని దీన్ని పోల్డ్ చేయడానికి 9000 సార్లు కావాలన్నమాట.
2: అంటే చెయ్యిని 9000 సార్లు తిప్పాలి,
0: ఇలా మూమెంట్ చేయాలి.
2: తిప్పితే 12 కిలోమీటర్ల దారం దానికి
0: అయిపోతుంది.
2: అయిపోతుంది
0: అది ఒక 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అప్పుడు చేసే వాళ్ళకు ఈ చేతి నొప్పి విపరీతంగా వస్తుందన్నమాట. 1000 సార్లు రోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క మహిళ
2: 5 గంటలు ఆపకుండా చేయి తిప్పడం అంటే చాలా శ్రమ.
0: ఎలాంటి బ్యాలెన్స్ ఉండదు దీనికి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకు చేసి చేసి బాగా ఆయాసపడుతూ, అందులో మా అమ్మ ఒకరు, ఆమె కష్టపడి ఆ పెయిన్ వచ్చినప్పుడు నాకుతో అన్నదమ్మాట, అరే నువ్వు ఈ నేత పని వదిలేసి వేరే ఏదన్నా పని చేసుకొని బతుకు, నేను చేయడం నా నుంచి కాదు అని.
2: అమ్మ పేరేమిటో?
0: లక్ష్మి. అందుకే లక్ష్మీ ఆసు యంత్రం అని పెట్టినాం.
2: అమ్మ అమ్మకు కొడుకిచ్చిన కానుక.
0: మా కమ్యూనిటీలో ఉన్న తల్లులందరికీ, చెల్లెలకు, అక్కలకు అందరికీ,
2: అంటే ఈ చేనేత రంగంలో ఉన్న తల్లులందరికీ.
1: అమ్మ కష్టాన్ని చూసిన కొడుకుగా ఆలోచన వచ్చింది, సరే మరి ఈ సాంకేతిక ప్రజ్ఞ ఎలా సాధ్యమైంది?
0: నేను 6వ తరగతి వరకు చదువుకొని అక్కడ మానిపించి నేను కూడా ముగ్గని వేయడం నేర్పించారు. నేను కూడా ముగ్గని వేస్తుండేవాడిని.
2: మీ వయసు ఎంతండి?
0: ఇప్పుడు 52.
2: అంటే నిజానికి మీరు చదువుకోవాలనుకుంటే అవకాశాలు ఉండే?
0: అంటే కుటుంబ పరిస్థితులు బాగలేకనే నన్ను ఆపేశారన్నమాట.
2: 6వ తరగతిలో చదువు ఆపేసి వృత్తిలో వచ్చేసారు?
0: ఏమండి, వచ్చిన తర్వాత ఇంకా దాంతోనే ఎక్కడతో నేను చదువు మీద నాకు ఆశ లేదు అయిపోయింది. ఇంకా ఈ ఆసు యంత్రం చేయాలనేది ఎప్పుడైతే నాకు ఆలోచన కలిగిందో అప్పుడు నేను ఏం చేశానంటే ఆ చేసే పనిని నేను చేయడం నేర్చుకున్నాను. మా అమ్మ ఎట్లా చేస్తుందో ఆ పని నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఒక 5 భాగాలుగా కనెక్ట్ చేస్తే ఒక యంత్రం తయారవుతుంది అనిపించింది. అప్పుడు ఇంకా మెల్లగా ప్రయత్నం మొదలుపెట్టాను. ఫస్ట్ భాగాన్ని తీసుకొని నా చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించిన యంత్రాలు ఉంటాయో వాటిని అన్నిటినీ పరిశీలించి బాగా చూసేవాడిని. అక్కడ కూర్చొని ఇది తిరుగుతుంది, ఈ తిరిగేది నాకు కావాల్సిన విధంగా ఏమైనా ఉపయోగపడుతుందా, ఇట్లా అన్ని మనసులో కంపేర్ చేసుకొని పోల్చుకొని దాన్ని ఇది పనిచేస్తుందని అనిపిస్తే దానిలాగా ఒకటి చేయించడం, దానికి పెట్టడం. అది అంటే ఆలోచన వేరు, ప్రాక్టికల్గా వేరు. అది ఆలోచించినప్పుడు బాగానే అనిపిస్తుంది, ఇది దీనికి పెడితే పనిచేస్తుంది, కానీ అక్కడ వెనక పనిచేయదు. ఇట్లా కొన్ని చాలాసార్లు తేవడం, అవన్నీ
2: ప్రయత్నం చేయటం, ఫెయిల్ అవ్వడం, ప్రయత్నం చేయటం, అలా జరిగింది.
0: అది ఫెయిల్ అయినా కొద్దిగా మనకు దాంట్లోకి ఒక్కొక్క అనుభవాలు, ఒక్కొక్క అనుభవాలు, ఓ ఇక్కడ దాకా వచ్చిన దారి బాగానే ఉంది, ఇప్పుడు మనం చేసింది బాగాలేదు, ఇంకా కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అని అక్కడ ఎక్కడైతే మనం కింద పడతామో అక్కడి నుంచే ఒక శక్తి ఏర్పడుతుంది, ఒక మలుపు ఏర్పడుతుంటుంది అన్నమాట. అట్లా
2: ప్రతి వైఫల్యం ఒక విజయం.
0: అంతే, అదొక మెట్టు, ఒక మనం పైకి పోవడానికి ఒక మెట్టు లాంటిది.
2: చాలా మంచి చెప్పారు.
0: అదే అట్లా కొన్ని 100 సార్లు చేయడము, వెలవడము. ఇంకా పడుకున్న పరిస్థితి ఏంటంటే ఆర్థిక పరిస్థితి మన కరెక్ట్ లేకనే మనం ముగ్గని చెప్పేస్తున్నారు. నేను ఈ పరికరాలు తేవడము, కొనుక రావడము, అవి వెల్డింగ్ షాపులో, కార్పెంటర్ షాపులో చేపియడం, దీంతో నా పనంతా చెడిపోవడము, పైసలు నష్టపోవడం, దాంతో కొంచెం వద్దు అని చెప్పేసి
2: మా పేరెంట్స్ నిరాశ కూడా కలిగింది.
0: మా పేరెంట్స్ అనేదన్నమాట, ఎందుకురా మనకెందుకు ఈ మిషన్ చేయడం, ఎందుకు ఈ పని చేసుకో బతకడం, ఎందుకు నువ్వు ఒక్కని పోతే అయిపోతే కదా, ఈ సమస్య లేదుగా మన కుటుంబానికి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ నాకు ఎక్కడో గట్టి పట్టుదల, అంటే

0: జరుగుతుంది అని విశ్వాసం.
1: ఎన్నాళ్ళ క్రితం అండి జరిగింది
0: ఇది? నేను 92 స్టార్ట్ చేశాను, 99 పూర్తయింది.
1: 1992 ప్రారంభించి 7 కృషి చేస్తే 99 మీరు ఫలితం
0: సాధించారు. నాకు అంటే మధ్యన పెళ్ళయింది, ఇక ఆశయంతం చేసి మధ్యలో పెళ్ళి అయిపోయింది. అంటే అది కూడా ఎక్కడ సందర్భం అంటే, నన్ను ఈ ఆశయంతం చేయడం మానేయమని చెప్పి వాళ్ళు మా పేరెంట్స్ తల్లిదండ్రులు, వద్దు చేస్తాను నేను, అరే వద్దురా మన పరిస్థితి బాగాలేదంటే వాళ్ళు ఇట్లా కాదని మా నాయన ఏం చేశారంటే, వీడు నేను చెప్తే ఇంటలేడు అని చెప్పి వేరే మా పెద్ద మనుషులను తీసుకొచ్చి నన్ను కూసబెట్టి, వీడు ఈ మిషన్ చేస్తాను తిరుగుతున్నాయా, వీడికి చదువు లేదు సందే లేదు, మిషన్ చేస్తాను చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు, పైసలు ఖరాబ్ చేస్తున్నాడు, వీని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మీరన్నా చెప్పునని చెప్పి వాళ్ళని తీసుకొస్తే, వాళ్ళు అప్పుడు ఆలోచించి లక్ష్మణ, మా నాయన పేరు లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ ఇక ఇప్పుడు సమస్యల్లో ఆశ వేయడం కదా, ఆశ వేయడం లక్ష్మికి ఇబ్బంది అవుతుంది కదా, ఇదంతా ఎందుకు, వాడిని పెళ్లి చేస్తే కోడలు అమ్మాయి వస్తుంది, ఆమె పోస్తుంది కదా, ఇదంతా ఎందుకు రిస్క్ అని వాళ్ళకు సలహా ఇస్తే మా నాన్న అదే గట్టిగా పట్టుకుని అప్పుడు నన్ను పెళ్లి చేశారనమాట మా బంధువుల అమ్మాయిని మాట్లాడి.
1: బహుశా ఇంకో ఉపాయం కూడా ఉందేమో, అమ్మ నాన్న చెప్పిన దానికంటే కొత్తగా వచ్చిన కోడలు అంటే మీ ఆవిడే చెప్తే వింటారనే ఆశ కూడా కొంచెం కావచ్చు.
0: కావచ్చు రెండు. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ ఇది ఏంటంటే, ఈమె చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమె చేస్తుందనే ఆశతోటి. నా లక్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఈ నేత పని లేదు, మేము బట్టలు తయారు చేసేటారు, వాళ్ళు బట్టలు అమ్ముతారు, వాళ్ళ ఇంట్లో ఈ నేత పని అనేది లేదు. అయితే ఈ ఆశ పని చేయమంటే మా వారి ఆమె చేయనంటది.
1: వారి పేరు ఏమిటో?
0: సువర్ణ.
1: సువర్ణ గారు.
0: అయితే ఆమె అంటది, ఇప్పుడు మీ అమ్మ చేసే చేయంతో పట్టుకుంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకొని నేను కూడా చేయబట్టుకొని బాధపడాలా, నేను ఇయ్యను వద్దు మానేసేయన్నట్టుగా మాట్లాడింది అన్నమాట. అంటే కాదు, ఇంకా మనకు ఇంతకన్నా లేదు, ఇంకా బయటికి వెళ్ళి బతకలేము, ఉన్న పనులు చేసుకొని బతకాలి కాబట్టి చేద్దాం ప్రయత్నం చేస్తా అంటే చేసుకోవాలని వదిలేసింది. కానీ అక్కడ ఒక సమస్య ఏర్పడిందంటే, ఇంకా నేను 5 భాగాలు విభజించుకున్న దాన్ని 3 భాగాలు పూర్తి చేశాను, 3 భాగాలలో 2 భాగాలు అయినాయి, ఇంకో భాగానికి డబ్బులు తక్కువపడితే ఆమె పెళ్ళైన తర్వాత ఈమె పని చేయమంటే చేయనన్నది, చేయకపోతే పర్వాలేదు నీ దగ్గర కొంచెం డబ్బు అది నాకు ఇవ్వు, ఇస్తే నేను మిషన్ తయారు చేసి నీకు కూడా చేయకుండా చేస్తా అని చెప్తే, ఆమె ఈ చేసే కష్టం కంటే ఈ డబ్బులు ఇస్తే ఆ మిషన్ అయితే నాకు మేలు అనుకుని ఆమె నన్ను నమ్మి ఇచ్చింది. ఇచ్చినందుకు ఒక్క భాగం పూర్తయింది, పైసలు అయిపోయినాయి, ఇంకా అక్కడ మిషన్ కాలేదు, అక్కడ ఆమె దగ్గర డబ్బులు అయిపోయినాయి. నాకు దిక్కుదొచ్చిన పరిస్థితిలో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్కు వెళ్ళిరావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే అక్కడ ఉంటే ఎట్లుంటే, తోటి సమాజం ఎట్లుంటారు, మంచి జరిగితే అందరు బిడ్డ బిడ్డ అంటారు, లేదంటవా 4 రాలేస్తారనమాట. ఎప్పుడు అటు పోయినా ఇటు పోయినా వీడు ఇటువంటి
1: సొంత ఊరు ఎవరు చెప్పలేదు?
0: నా సొంత ఊరు పూర్వం నల్లగొండ జిల్లా ఆలేరు మండలం షారాజీపేట.
1: ఇప్పుడు అక్కడే ఉంటారా మీరు?
0: నేను ఉండేది ఇప్పుడు ఆలేరులో ఉంటున్నాను. నాకు ఆలేరుకు దానికి ఒక 5 కిలోమీటర్లు పక్కనే.
1: అయితే ఆలేరు నుంచి హైదరాబాద్ వచ్చేసారు,
0: అంటే అక్కడ ఉన్న పరిస్థితులను భరించలేక.
1: మరి పల్లె నుంచి పట్టణం రావడానికి మీ ఆవిడ సువర్ణ గారు పర్మిషన్ ఇచ్చారా?
0: ఫస్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కాకపోయేసరికి ఆమె కూడా నిరాశ అవుతుంది కదా, అయ్యో ఇంతకన్నా ఇస్తే నేను నువ్వు అది కాకుండా అయిపోయింది, నీ మాటలు నమ్ముకొని చెప్తాని. అందుకే అటు తల్లిదండ్రులతోటి పెళ్ళైన తర్వాత ఇంకా అత్తగారితో ఏది విమర్శలు అన్నమాట, ఇంక నువ్వు పని చేయవు, నువ్వు చేత కాదు, తప్పించుకొని తిరగడానికి ప్రయత్నిస్తావు అని. ఇక వీళ్ళని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత హేళన చేయడం బాగుంటాయి, ఇక అవన్నీ ఎక్కువైపోయినాయి అవన్నీ, ఇంకా ఇక్కడ ఉంటే మనల్ని ఏం చేయనియరు అని చెప్పి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆ మిత్రుని దగ్గరకు వచ్చి అతనికి అడిగాను, అరే దాన్ని పందు చేసేయి నన్ను ఇక్కడే ఉంటానని చెప్పి. ఇంకా ఇంటికాడ తల్లిదండ్రులు సంతోషపడ్డారు, అదే వీడు పోయేదేదో ఇంకొక కొంచెం ముందు పోయినా అయిపోవు, ఇవన్నీ నష్టం కాకపోయింది, ఇప్పటికైనా మంచి పని చేసినని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. ఇక్కడికి వచ్చినాక నేను ఒక 3 నెలలు అట్లా పనిచేసుకుంటూ వెళ్ళాను, ఏ సంబంధం లేకుండా. 3 నెలల తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి ఇంకా అందరూ సంతోషపడ్డారు, మంచి పని చేసినవారు ఇప్పటికైనా పోయినావు అని చెప్పేసి. ఆ సందర్భంగా ఇంకా నేను మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేటప్పటికి నేను ఎక్కడి వరకైతే పూర్తి చేశాను మిషన్ని, ఆ మిషన్ అంతా ఇప్పేసుకొని అంతా ప్యాక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి. అది మా నాన్న గమనించాడు, ఇదేడికి ఎడిగిసుకుపోతున్నావు అన్నాడు. హైదరాబాద్ తీసుకుపోతున్నాను ఎందుకు అన్నాను, అంటే అక్కడ నాకు టైం దొరికినప్పుడు చేసుకున్నా అంటే, వద్దు ఇక్కడ మేము ఇంత ఉంటేనే నువ్వు పని మానేసి మొత్తం మిషన్ చేసుకునేయారు, నువ్వు అక్కడ నువ్వు ఒక్కనే ఉన్నావు, ఎవడేమనుకుంటున్నా మొత్తం దీని మీద ఉంటావు, నువ్వు పని చేయవేం చేయవు, నువ్వు ఆ మిషన్ వద్దు దాంతో పనే లేదు, మనకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయినావు అయిపోయింది అని చెప్పి అంటే, లేదు ఇంత పూర్తి చేస్తా అంటే ఒప్పుకోలేదు. ఒప్పుకో, కొన్ని భాగాలను విరగొట్టినమాట అక్కడే, వీటిని ఉంటే తీసుకుపోతాడని విరగొట్టారు, అయినా సరే తీసుకు.

0: తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఉంటున్న రూమ్ పైన ఖాళీగా ఉండే దాన్ని పైన ఇది తెచ్చినంతా బిగించుకొని రోజు సాయంత్రం ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేదన్నమాట. ఇక్కడికి వచ్చి సాయంత్రం రాగానే ఆ రోజంతా బాగా ఆలోచించుకునేవాడిని, ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళి ముందుకు ఎట్లా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అదృష్టంగా చాలా ఇండస్ట్రీ చూసే అవకాశం కలిగింది, చాలా మెకానికల్ మూమెంట్స్ చూడడం అవన్నీ చూసి నేను పని చేసుకుంటూ ఏమిటో గమనించుకుంటూ ఏ పార్ట్ ఎట్లా ఉంటుంది ఎట్లా చేయాలని చెప్పేసి అన్నీ గమనించుకుంటూ ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత నాలుగో భాగం పూర్తి చేసుకున్నాను. ఇంకా మంచి విశ్వాసం కలిగింది, సరే ఇంకొక భాగం ఉంది, ఇది ఒకటి అయితే అయిపోతున్నా మిషన్ అయిపోతుంది, దాన్ని కూడా చేస్తూ ఉన్నాను. చేస్తుంటే ఒకసారి బాలనగర్కి వెళ్ళాను, అక్కడ ఒక ఇండస్ట్రీలో నన్ను వైరింగ్ కోసం పంపారు. ఆ వైరింగ్ చేసేటప్పుడు అక్కడ మీ సప్లై ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న మిషన్ వాళ్ళు రన్ చేశారు అనమాట. చేసినప్పుడు అక్కడ చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ ఆ మిషన్ కనబడుతున్నాయి. అప్పుడు నాకు బాగా ఆశ కలిగింది, అరే ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో ఏదో ఒకటి నాకు తగులపోతుందా అనుకుని అట్నే ఒక్కొక్కటి అట్లా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అయింది ఇట్లా చూసుకుంటూ గమనించంగా లాస్ట్ ఒక నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందులో కనబడ్డది. దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని వెంటనే మా సార్ చెప్పిన, సార్ నేను ఇంకా వెళ్ళిపోతాను ఇంటికి, ఈరోజు నాకు జీతం ఏమవుద్దని చెప్పేసి. ఎందుకు ఇంత సడన్గా వెళ్తున్నావు అని అన్నాను. లేదు సార్ నాకు అంటే ఎందులో మిషన్ కార్డ్ ఏమన్నా అప్పచ్చి అక్కడే ఉన్నావు ఏమన్నా దొంగిలించావా అన్నట్టుగా మాట్లాడానమాట. లేదు సార్ అదేం లేదు నాకు వద్దు, నేను ఈరోజు పైసలు ఏమవుతుంది వెళ్ళిపోతాను. వచ్చి ఒక వర్క్షాప్కి వచ్చి ఆ విధంగా చేపించి నేను ఆ మిషన్ బిగించి పెట్టాను. సక్సెస్, నా 7 సంవత్సరాల ప్రయత్నం.
1: ఆ క్షణంలో మీ ఫీలింగ్ ఏమిటి?
0: ఓ మామూలుగా కాదు, అంటే ఆ దారాన్ని మా అమ్మ చుట్టినట్టుగా ఇట్లా చుడుతూ ఉంటే నా 7 సంవత్సరాలు పడ్డ శ్రమ అవమానాలు ఆ తిట్లు అన్నీ ఒక్కసారి ఎగిరిపోయింది అనిపించింది. చాలా ఇప్పుడు దీన్ని తీసుకుపోవాలి, మా ఇంటికి తీసుకుపోయి మా వాళ్ళందరూ చూపించాలి ఇదే అని చెప్పి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తీసుకుపోయి చూపించాలి, ఎప్పుడు చూసినా టైం చూస్తే అక్కడే ఉంటుంది. అంటే నా మనసు వేగం టైం కాలం కంటే వేగంగా ఉంది. ఇక చివరికి తెల్లారినాక ఓ ఆటో తీసుకొని ఇంటికి తీసుకుపోయి మా నాన్న చెప్పాను, అమ్మ మిషన్ అయిపోయింది మనకి ఇంకా బాధ లేదంటే మా నాయన అంటాడు, నీ మిషన్ వద్దు ఏదొద్దు, మిషన్ బయట పడేసినాక నువ్వు ఇంటికి రా, అప్పటిదాకా రాకంటాడు. అది లేదు నాన్న అయిపోయింది కంప్లీట్ అయిపోయినా కూడా నమ్మలే, ఎందుకంటే ఇప్పటిదాకా మనం అన్నీ చెడగొట్టి ఇట్లా చెప్పి చెడగొట్టున్నాం కాబట్టి అలాగ విశ్వాసం పోయింది ఇక. సరే అని మా పక్కన మిత్రుని దగ్గర దారం తీసుకొని దానికి ఆసు పోసి రంగులేసి ముగ్గురు వేసినాక అప్పుడు నమ్మారు, శబ్బాసరావు మొత్తానికి సాధించడం ఇన్ని రోజులు కష్టపడి అని చెప్పేసి అప్పుడు సంతోషపడ్డారు అందరూ.
2: అయితే ఈ విజయోత్సవంలో మీ వాళ్ళు అందరూ పాల్గొన్నారా?
0: కొంచెం మా నాన్న రాలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు దానికి అంతగా ఎంకరేజ్ ఇవ్వలేదు కాబట్టి, ఎప్పుడు వద్దు వద్దు అన్న కదా, ఇప్పుడు ఏమంటా అంటే వాడిని నేను సంబోధించాలని కొంచెం అనిపించినట్టుంది. ఇక మా అమ్మ కానీ మా వారే కానీ ఇంకా చుట్టుపక్కల కమిటీ వాళ్ళు అందరూ వచ్చారు, వచ్చి చూసి
1: డెమోన్స్ట్రేషన్
0: బయట పెట్టి చూపిస్తేనే అందరూ మా కాలనీవాసులు అందరూ మా నేత కమిటీ వాళ్ళు అందరూ వచ్చి అరే ఒక యంత్రం వచ్చింది, ఇన్ని ఏళ్ళ సంది మనము అంటే తరాలు గడిచిపోయినా దీనికి చేత్తో చేసుకునే వాళ్ళము, అలాంటి ఒక ఆసు యంత్రానికి మిషన్ వచ్చింది, ఆ ఆనందం మామూలు కలిగేది. అది
1: బాగుందండి. అయితే మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?
0: సార్ యాక్చువల్గా పద్మశ్రీ నేను వస్తుందని నేను ఆశించలేదు, కోరిక కూడా కోరలేదు. నేను
1: ఉంటుంది అని మీకు తెలుసా?
0: తెలుసు, వీళ్ళు ఉన్నారు కదా ఎవరు గజమంజయ్య గారు గజంగోర్ధన్ వీళ్ళ పద్మశ్రీ వచ్చింది అని తెలుసు, మా కమిటీ వాళ్ళకి వచ్చిందని. అంటే ఒకసారి ప్రయత్నం చేస్తే అది మనకు సాధ్యం కాదు, ఒక 3 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు వీళ్ళు రికమెండ్ చేసి స్టేట్ గవర్నమెంటు ఢిల్లీకి పంపితే అక్కడ దాన్ని పరిశీలించి ఇస్తారే అన్నారు. ఇక ఇదంతా మనకు కాదు అనుకుని దాని మీద ఆశ లేకుండా అయిపోయింది. నాకు 2016 అమేజింగ్ ఇండియన్ అనే అవార్డుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అక్కడ ఈ ఆసు మిషన్ గురించి తన తల్లి కోసం వాళ్ళ కమిటీ కోసం ఇలాంటి యంత్రం చేసి ఎంతోమంది మహిళల శ్రమను తప్పించినందుకు ఈయనకు ఒక అవార్డు ఇస్తున్నామని చెప్పి ప్రకటించినందుకు దాని మీద మోడీ గారికి దృష్టిలో పడి 2017 డైరెక్ట్గా నామినేట్ చేశాడు పద్మశ్రీకి.
1: సాక్షాత్తు ప్రధానమంత్రి, బహుశా చరిత్రలో చాలా గొప్ప అంశం ఇది,
0: చాలా రేర్, ఎవరికి జరగదు అది. నాకు తెలియదు, నా మిత్రులు నేత సోదరులు మిషన్ వాడుకున్న వాళ్ళు అన్న నీది స్కూలింగ్ వస్తుంది నీకు పద్మశ్రీ వచ్చిందా అని వాళ్ళు అడిగేదాకా నాకు తెలియదు.
2: అయితే మీకు పద్మశ్రీ అనే శుభవార్త మీకన్నా ముందు మీ ఆత్మీయులకు చేరింది?
0: అంటే 25 జనవరి రోజు అనౌన్స్ చేస్తారు మధ్యాహ్నం, అప్పుడు టైటిల్ వస్తుంది కింద. నేను అప్పటికి నేను టీవీ చూస్తలే, నాకేం తెలియదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి అలా నీకు పద్మశ్రీ వచ్చింది కంగ్రా

0: దశలు అంటున్నారన్నమాట. నాకు ఏం తోలేదు, ఒక్క నిమిషం టీవీలో వస్తుంది కదా అన్నాను. అంటే నేను చూస్తే ప్రకటించు, ఇంకా అసలు ఆ ఆనందం మామూలుగా లేదు. అది నేను ఊహించింది, అది అంత పెద్ద గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు పాత ప్రభుత్వం నాకు ఇచ్చినందుకు నిజంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: ఈ అవార్డు ఎవరికి అంకితం చేశారు మీరు?
0: మా తల్లికి, మా కమిటీ వాళ్ళకి.
1: బాగుంది, అమ్మకి, ఈ రంగంలో ఉన్న శ్రామికులకి అందరికీ.
0: వాళ్ళందరూ వాడుకొని వాళ్ళు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే ఆ గౌరవం నాకు దక్కింది.
1: మొత్తం ఇది ఎన్ని ఆసు యంత్రాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి?
0: ఇప్పటివరకు 2,300 ఆసు మిషన్లు.
1: 2,300 ఆసు మిషన్లు ఉన్నాయి. ఒక్కో దాని ఖరీదు ఎంత
0: అంటే? అది అంచెలంచెలుగా నేను మొట్టమొదటి 2000 చేసినప్పుడు 12,500 రూపాయలు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అంచెలంచెలుగా మార్కెట్ రేట్ పెరుగుతూ ఉంటే ఈ రోజుకు 37,500.
1: నిజానికి వాళ్ళకి చేనేత వృత్తిపరంగా ఈ దారుణం చుట్టేందుకు అయ్యే శ్రమతో పోలిస్తే ఈ ధర తక్కువే కదా?
0: చాలా తక్కువ. వాళ్ళు ఇప్పుడు ఒక చీరకు దారం చుట్టడానికి కేవలం 1-2 రూపాయల కరెంటు మాత్రమే వినియోగం అవుతుంది, 2 రూపీస్ ఓన్లీ. అదే చేత్తో చేస్తే ఒక్క చీరకు ఆసు పోస్తే 100 రూపాయలు ఈరోజు.
1: అంటే ఆర్థికంగా కూడా చాలా లాభదాయకం ఇది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలం వస్తుంది.
0: అంటే ఇప్పుడు నిజంగా నాకు చాలామంది నా చేనేత సోదరులు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ ఆసు యంత్రం లేకపోతే నేను ఈరోజు ఇన్ని మొగ్గాలు నడిపించేవాడిని కాదు. నేను ఈరోజు అంతకుముందు చేత్తో చేసుకున్నప్పుడు 3-5 మొగ్గాల వరకే నా కెపాసిటీ. ఈరోజు 50-100 మొగ్గాలు నడిపేయగలుగుతున్నానంటే అది నీ ఆసు యంత్రం ఉండడం వల్లనే నేను నడిపేయగలుగుతున్నాను. అంతమందికి నేను పలిగలిగిస్తున్నాను, నేను అభివృద్ధి అవుతాను, ఇది నీ ఆసు యంత్రం అని చెప్పి చాలామంది మిత్రులు అన్నప్పుడు నిజంగా నాకు ఒక పెద్ద గౌరవం పొందినంత సంతోషం అనిపించింది.
1: మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత ఆనందాన్ని సొంతం చేసుకునే విజయం మీకు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఏమైనా చేయాలని ఉందా?
0: అంటే ఇంకా 2017 పద్మశ్రీ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు పిలిచి నాకు సన్మానం చేసి, నీవు చేనేత కోసం చేసిన ఆసు యంత్రం వల్ల నీకు గుర్తింపు లభించింది, సంతోషం, మేము మా స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మా సహకారంగా 1 కోటి రూపాయల గ్రాంట్ నీకు ఇస్తున్నాము, ఇది ఇంకా నీ చేనేత కమిటీ కోసం ఏదైనా ప్రయత్నం చేసి వాళ్లకు వాళ్ళ కష్టాన్ని తప్పించడానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటూ ఈ సహకారం అందిస్తున్నామని చెప్పి అన్నాను. అన్నప్పుడు నేను చెప్పాను, ఏం కావాలంటే నాకు ఒకటి పెద్ద వర్క్షెడ్ కావాలి, ఒక 2-3 మిషన్లు కావాలి, అవి అయితే నేను ఇంకా ముందుకు చేయగలను, ప్రయత్నం చేస్తానని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆ సహకారంతో ఇంకొక ఇన్నోవేషన్ కూడా తో రాబోతుంది, అది వస్తే మీ అందరికీ శుభవార్త చెప్తాను.
1: బాగుందండి. తర్వాత మీరు చదువుకోలేదు కదా, పిల్లల్ని చదివిస్తున్నారా?
0: 2 అమ్మాయిలు నాకు, పెద్ద అమ్మాయి టెక్స్టైల్ ఇంజనీరింగ్, చిన్న అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్.
1: 2 దాదాపు మీ అభిరుచికి తగిన కోర్సులే.
0: అవునండి, మా రిలేటివ్ ఉంటాయని.
1: బాగుంది. మీరు భవిష్యత్తులో చేయబోయే ఇన్నోవేషన్స్లో కూడా పాల్పంచుకునే ఆసక్తి ఉందా వాళ్ళకి?
0: ఉంది. అంటే వాళ్ళకు వాస్తవంగా దీని మీద చదువుకోవాలని ఉందా లేదా కానీ నేను చెప్పానమాట, మీరు చదువుకుంటే అంటే నేను చదువు లేకపోవడం వల్ల ఎక్కువ శ్రమపడ్డా, కొంచెం మీరు ఈ రంగంలో ఏమన్నా తెలుసుకోగలిగి ఏమైనా మార్పు వేయగలిగితే సంతోషంగా ఉంటుంది, అందుకే మీరు ఈ కోర్సు చేయండి అని చెప్పి వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళు అంగీకరించారన్నమాట.
1: నేను విదేశాలకు వెళ్ళారు మీరు ఏమన్నా?
0: వెళ్ళానండి.
1: ఏ దేశాలకు వెళ్ళారు?
0: చైనా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను.
1: మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఏదో ఆలేరు దగ్గర చిన్న పల్లెలో ఉండే చిన్న మలేషియా ప్రపంచ దేశాలు తిరుగుతాడు అని?
0: లేదండి, అలాంటి నాకు ఎప్పుడు, అసలు నేను మొగ్గ నేసుకుంటేనే బతికేంత పరిస్థితి నాది.
1: చింతకింది మల్లేశం గారిని ఎంతో ఎత్తుకు ఎదిగించిన అవార్డుల వివరాలు చెప్తారా?
0: 2012 నాబార్డ్ అవార్డు ఇచ్చారు.
1: అంటే పద్మశ్రీ కంటే ముందే చాలా అవార్డులు
0: వచ్చాయి. నేషనల్ ఫస్ట్ అవార్డు అప్పుడు రాష్ట్రపతి గారు ప్రతిభా పాటి గారి చేతి మీదుగా ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొందడం జరిగింది. 2011 ఒక గొప్ప అవకాశం అది, నాకు దాని గురించి కూడా తెలియదు ఇప్పటికీ, అంటే చాలామంది తెలుసు తెలియదు. ఫోర్బ్స్ లిస్టులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్గా నా పేరు నమోదు కాబట్టేది.
1: ఫోర్బ్స్ అనేది అంతర్జాతీయ పత్రిక, అందులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్
0: అది నాకు ఒక అర్ధరాత్రి పేపర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, బాబు మల్లేష్ అంటే నువ్వేనా అన్నా. నేనే సార్ అన్న. ఏం చేస్తావన్ను? ఏం చేస్తాను, ఇట్లా మిషన్లు చేస్తాను, ఆసు మిషన్లు చేసుకుంటానంటే, ఇదేంది నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఏం చదువుకోలేదు సార్ అని. మరి నీ పేరు ఏందే ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్నది అని. నువ్వేనా కాదా అంటాను. ఫోర్బ్స్ లిస్ట్ అంటే ఏంటో కూడా నాకు తెలుసు సార్ అప్పుడు.

0: నేను పక్క పెట్టేసి మా ఉన్న గురుగారు బ్రిగేడియర్ గణేశం గారని పల్లె సృజన ఆర్గనైజేషన్ నాకింత ఈ స్థాయి గుర్తింపు రావడానికి వాళ్ళ పూర్తి సహకారం ఉంటారు. వారు నాలాంటి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు అందరినీ ఒక దగ్గర జమ చేసి వెతికి పట్టుకొచ్చి వాళ్లకు పేటెంట్ రైట్స్, మార్కెట్ సౌకర్యము, కావాల్సిన సహకారాన్ని అందిస్తూ గుర్తింపు లభించడానికి, అవార్డ్స్ తీసుకురావడానికి చేస్తుంటారు. నాలాగా ముగ్గురికి అవార్డ్స్ కూడా ఇప్పేయడం జరిగింది.
1: ఈ రంగంలో శిష్యుల్ని కూడా తయారు చేస్తున్నారా? అంటే ఈ కళను లేదా ఈ టెక్నాలజీని భవిష్యత్ తరాలకు అందించాలి కదా.
0: అయితే నా దగ్గర ప్రత్యక్షంగా లేరు, కానీ నన్ను ఇన్స్పైర్ చేసుకొని ఒక ముగ్గురు మాత్రం తయారయ్యారు. ఒకరు సినిమా చూసి, ఒకరు టెడెక్స్ చూసి, ఒకరు అంతకుముందు పల్లె సృజన వచ్చిన ఒక ఆర్టికల్ చూసి, ఈ ముగ్గురు వాళ్ళు అంటే నేను కూడా ఏదో సాధించాలి అని చెప్పి ఆ తపన పడి వాళ్ళు ఒక మూడు ఇన్నోవేషన్ చేశారు.
1: సినిమాలో సినిమా తెర మీద ఉండే నటించే కథానాయకుడు ఉంటాడు, మీరేమో నిజ జీవితంలో కథానాయకుడు. ఆ సినిమా తర్వాత మీకు అంటే ఇంకా ప్రజాదరణ పొందడానికి కారణమైందా?
0: బాగైందండి. అంటే అంతకుముందు పద్మశ్రీ మల్లేశంగా కొంతవరకు తెలుసు, అంటే ఎవరైతే పేపరు మీడియా చూసే వాళ్ళకి తెలుసు. సినిమా వచ్చిన తర్వాత చాలామందికి,
1: సామాన్యులకు
0: తర్వాత ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కు బాగా పరిచయమైంది.
1: సినిమా మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి చూసారా?
0: చూసాము, అందరం ఏడిచాము. 25 ఏళ్ల కింద జరిగిన సంఘటనలు అన్ని కన్నగట్టినట్టు కనబడ్డది కాబట్టి.
1: అంటే సినిమా నడుస్తున్నంతసేపు
0: అందరు మా పిల్లలు కూడా ఏడిచారు.
1: అంటే ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యారు.
0: ఆ కష్టాన్ని కన్నమూడ కట్టినట్టు కనబడుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన మా మనం అన్నంతగా బాధ అనిపించింది.
1: అయితే ఆ దర్శకుడు మీ హృదయాన్ని బాగా ఆవిష్కరించాడు సినిమాలో.
0: బాగా చేశారు సార్, అందరూ బాగా చేశారు.
1: దర్శకుడు నిర్మాత వివరాలు చెప్పండి.
0: దర్శకుడు ఆయనే రాజకొండ రాజు, నిర్మాత ఆయనే. ఆయన నిజంగా ఎంత ఆ భగవంతుడు పంపించిన వ్యక్తి అనుకుంటా నేనైతే. నా స్టోరీ రాయడానికి ఒక సంవత్సరము ఒక ముగ్గురు రైటర్లు పెట్టి రాపించాడు, కానీ ఆయనకు తృప్తి అనిపించలేదు, మళ్ళీ ఇంకో మార్చాడు, రాలేదు.
1: ఈ రాజకొండ రాజు ఒకప్పుడు సినిమాలో నష్టపోయాడు కదా, మరి ఇక్కడ లాభం పొందాడా?
0: లాభం పొందలేదు, కానీ సక్సెస్ అయ్యాడు,
1: విజయవంతం. ఆర్థికంగా నష్టం కాలేదు,
0: ఆడికాడికి వచ్చింది. మేము ఫస్ట్ ఆయన సినిమా తీస్తున్నప్పుడే అన్నాము మా బ్రిగేడ్ గారు, మేమైతే పెద్ద పరిచయం ఉన్న వ్యక్తులం కాము, మా సినిమా ఆడుతుందో ఆడదో తెలియదు, ఇలాంటి బయోపిక్లు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు, కానీ నువ్వు సాహసం చేస్తున్నావు అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, సార్ నేను నీ స్టోరీని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను, నా డబ్బులు వస్తాయా రావా నాకు అవసరం లేదు, అది కావాలి నాకు అన్నాడు. సార్ అంత కమిట్మెంట్గా చెప్పాడు కాబట్టి ఓకే సార్ అని చెప్పాము.
1: బాగుంది సార్. ఇంకా మీరేమైనా చెప్పదలుచుకున్నారా ముఖ్యమైన అంశాలు?
0: సార్ నిజంగా అంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎక్కడ ఉన్న వ్యక్తుల గురించి మనం చదువుకొని ఇన్స్పైర్ అవ్వడం ఎందుకు, మన తెలంగాణలోనే ఉన్న వారిని ఆదర్శవంతులుగా తీసుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక లవ్గున్న వ్యక్తులని అందరిని కొందరిని 6 మంది 7 మంది తీసుకొని ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక పాఠంగా చేశారండి. ఇది నిజంగా నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. అలాంటి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు, అందులో ముద్రించినందుకు వారికి, ఇంటర్మీడియట్ బోర్డు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2: మల్లేశంగ్ గారు, మీ శ్రమ ఫలించింది, పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మరి మీ కళలు ఇంకా పండాలని, ఈ రంగంలో ఉన్నవాళ్లకు ఇంకా మంచి జరగాలని ఆశిద్దాం. ధన్యవాదాలు, నమస్కారం.
0: నమస్తే సార్.
3: ఇంతవరకు మీరు చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకు గాను 2017 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి.
4: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన సిరివెన్నెల గీతానికి మిక్కీజీ మేయర్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు చంద్రలేఖ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామశాస్త్రి గీతానికి సందీప్ చౌత సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు మిస్టర్ నోకియా ఈ చిత్రం కోసం హరిచరణ్ పాడిన రామజోగ శాస్త్రి గీతానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఈ వారం అతిథి శీర్షికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి దమరాజు విశాలాక్షి గారి దైవ నిర్ణయం కథానిక వింటుంది.

ఈరోజు మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో నేషనల్ హై స్కూల్ మల్కాజ్గిరి విద్యార్థిని విద్యార్థుల సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం శ్రీ సాయిళ్ళ వెంకటయ్య బృందంచే నల్ల పోచమ్మ కథ 3వ భాగం బొగ్గు కథ ప్రసారమవుతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ప్రవాస భారతీయులు నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నెదర్లాండ్స్ రాజు రాణితో పాటు ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. అటువంటి కథనాల ఎలాంటి నిజం లేదన్నారు. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని ఉద్దేశిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. సమాజంలో 5% ఉన్న నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్కు వచ్చే 95% సామాన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించడమే అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇకపై తెలంగాణలో ఇదే తరహాలో ఎఫెక్టివ్ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల వంటి సరికొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలాగా పోలీస్ శాఖను సమాయత్తం చేస్తామని నిన్న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ చెప్పారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డెంగ్యూ నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన పెంచాలని కోరారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ జట్టుతో సాయంత్రం 7:30కి తలపడుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ఈ వారం అతిథి. ఈనాటి కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ సర్వీసెస్ రంగంలో హైదరాబాద్ని ప్రపంచ పటంపై సుస్థిర స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించి ఆధునిక సాంకేతిక రంగంలో కొత్త పుంతలు అందుబాటులోకి తెచ్చి దేశ యువతకు బంగారు భవితను అందించే దిశగా ప్రభావితం చేసిన ఒక విశిష్ట వ్యక్తి జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారితో ముచ్చటించి వారి జీవన ప్రయాణంలో మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి జేఏ చౌదరి గారు.
2: నమస్తే అండి.
1: మన పూర్వ రాష్ట్రపతి గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తను విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్ టీచర్ సముద్ర తీరం వద్దకు తీసుకెళ్లి పక్షులు ఎగరడాన్ని చూపించిన వైనమే తాను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వైపు ఆకర్షితులయ్యే విధంగా చేసింది అని అనేవారు. మరి ఐటీ రంగంలో మీరు సాధించిన ఈ ప్రగతికి, మీరు చేసిన కృషికి అలాంటి ఏదైనా సందర్భం మీ విద్యాభ్యాసంలో మిమ్మల్ని ప్రభావితం చేసిందంటారా?
2: ఒకటి ఉందండి, నేను ఐఐటిలో ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చదువుతున్న రోజుల్లో మా క్లాస్మేట్స్ అందరికీ కూడా ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఆ కాలంలో బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి సోకాల్డ్ బ్రెయిన్ డ్రెయిన్ అనేవాళ్ళు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను అరే ఏంటిది, మనం ఇంత కష్టపడి ఇక్కడ చదువుకొని మనం ఇక్కడ పనిచేసి తర్వాత మన తల్లిదండ్రులకి వాళ్ళ సపోర్ట్గా ఉండాలా, మనం కూడా ఊరికి అమెరికాకు లేకుంటే వేరే విదేశాలు పోతే బాగుండదు, ఏదైనా చేయాలా అనే దృక్పథంతో నేను ఇక్కడ ఉన్న కంపెనీస్కి అప్లై చేస్తే ఇప్పుడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో నాకు జాబ్ రావడం జరిగింది.
1: ఇస్రో
2: ఐఎస్ఆర్ఓ బెంగళూరు. అంటే అప్పుడు పాత సినిమాలు, తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ ఏది చూసినా కూడా అందులో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు పాత మిస్సమ్మ సినిమా చూస్తే ఎన్టీ రామారావు, సావిత్రి వాళ్ళిద్దరూ గ్రాడ్యుయేట్స్ ఇప్పటికి, అయినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మెయిన్ థీమ్ సినిమాలో అసలు చిన్న క్లర్క్ ఉద్యోగం వస్తే ఎంతో సెలబ్రేట్ చేసుకున్న రోజులు ఆ కాలంలో. నాకు అప్పుడు అనిపించింది అరే ఐఐటీలో చదివినా కూడా మనకి ఉద్యోగాలు లేవు, మనం ఏదో విధంగా ఉద్యోగాలు క్రియేట్ చేసే దిశలో మనం ఆలోచించాలి. అంటే నేను ఐఎస్ఆర్ఓలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు కూడా అదొక ఆలోచన అయితే ఉండింది. సో దట్ లెడ్ మీ టు గో ఇన్ టు ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఫార్మేషన్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో జాయిన్ కావడము. అక్కడ నుంచి కొన్ని లక్షల ఉద్యోగాలు, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ గత 30 ఏళ్ళలో తీసుకుంటే, బీటెక్ చదివినా, ఐటీఐ చదివినా, డిప్లొమా చదివినా, ఫార్మసీలో చదువుకున్నా, ఏ చదివినా కూడా ఐటీ సర్వీసెస్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి చిన్న విలేజ్, మీరు ఏ విలేజ్ తీసుకుపోయినా కూడా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుత్తి దగ్గర చిన్న పల్లెటూరు ఓబులాపురం ఉంటుంది, అక్కడ ఎప్పుడు అసలు నీళ్లు ఉండవు. నేను ఈ కోవిడ్ డేస్ అయిన తర్వాత నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళాను, వాళ్ళు అంతా పిలిస్తే నేను విలేజ్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళందరూ కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టుకున్నారు, తర్వాత అందరూ బై హ్యాపీగా ఉన్నారు. ఇదేంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయింది, మీకైనా వాటర్ వచ్చిందని? లేదు, వాటర్ రాలేదు, మా అబ్బాయి టీసీఎస్లో పనిచేస్తున్న ఒకరు, అంటే మా అమ్మాయి ఇన్ఫోసిస్లో చేస్తుంది, వాళ్ళు నెల్లో పంపిస్తున్నారు. ఈ కోవిడ్ డేస్లో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళు విలేజ్కి వచ్చి ఇక్కడ మా పరిస్థితి చూసి లోన్లు అప్లై చేసి మాకు బిల్డింగ్లు కట్టించారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అంత ట్రాన్స్ఫర్మేషను ఒక్క ఇండస్ట్రీ ద్వారా. నాట్ ఓన్లీ మనం చాలామంది అనుకుంది ఏంటంటే హైదరాబాదు, బెంగళూరు నగరాలు మాత్రమే డెవలప్ అయినాయి, రూరల్ ఏరియా డెవలప్ కాలేదని చాలామందికి అపోహలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఐటీ సర్వీసెస్లో పనిచేసేవాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పర్టికులర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఫీ రీఇంబర్స్మెంట్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఎనీ పర్సన్, పేద కుటుంబంలో వచ్చిన ఎవరైనా కూడా, ఎందుకంటే ఫీజు సమస్య లేదు, అలా ఇంజనీరింగ్ కాలేజీ చాలా ఉన్నాయి, సీట్లు చాలా ఉన్నాయి, వాళ్ళ పిల్లలంతా బీటెక్ చదువుకున్నారు, దాని తర్వాత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఐటీ సర్వీసెస్లో ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకంటే Y2K పీరియడ్లో అప్పుడు 1998-99 అమెరికాలో డేటు ఇదివరకు సాఫ్ట్వేర్లో అంతా 2 డిజిట్స్ పెట్టుకునేవాడు, 00-99. దే నెవర్ థాట్ దట్ ఆ సాఫ్ట్వేర్ అన్ని ఏళ్ళు పనిచేస్తుందని చెప్పి అనుకోలేదు. అది ఎప్పుడైతే 2000 తర్వాత డిజిట్ 2 డిజిట్ నుంచి 4 డిజిట్ మారుతుంది, అది పూర్తి రాయాల్సి వస్తుంది, లేదంటే 0 అయిపోతుంది. అప్పుడు గార్ట్నర్ లాంటి సర్వే కంపెనీ వాళ్ళంతా కూడా ఫ్లైట్లు ఆగిపోతాయి, తర్వాత న్యూక్లియర్ దీంట్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఈ Y2K ప్రాబ్లం అని చెప్పేసి చాలా హైప్ చేయడం వల్ల ఏమైందంటే దానికి కావాల్సిన

0: మ్యాన్ పవర్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. నేను అమీర్పేట్లో మత్స్యవనం అక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టాము. అక్కడ దాని పక్కనే ఆదిత్య బిల్డింగ్ లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ సంబంధించిన ఎంటర్ప్రినర్స్ అంతా కూడా ట్రైనింగ్ కంపెనీస్ పెట్టుకున్నారు. కోబాల్ ట్రైనింగ్ కానివ్వండి, తర్వాత ఐబీఎం DB2 ట్రైనింగ్ కానివ్వండి, మెయిన్ ఫ్రేమ్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ దీనిలో ఏమైందంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత మ్యాన్ పవర్ మన హైదరాబాద్ లో అమీర్పేటలో దొరికింది వాళ్ళకి.
1: ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటుంటారు,
0: కరెక్ట్. అప్పుడు అమీర్పేట్ అమెరికా అనేది చాలా మంది అమీర్పేటలో రావడము, అక్కడ కోబాల్ ట్రైనింగ్ లేకపోతే DB2 ట్రైనింగ్ నేర్చుకోవడము, ఒక ఐటీ కంపెనీ ఇమీడియట్ గా ఉద్యోగాలు. ఇప్పుడు వాళ్ళు వీసా H1B వీసా, ఎందుకంటే వీసా కోటా కూడా పెంచారు. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ వీసా కోటా పెంచకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని చెప్పేసి అన్ని విపరీతంగా పెంచేశారు.
1: ఆ క్రైసిస్ ని సాల్వ్ చేసే ప్రయత్నంగా ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న ప్రతి ఒక్కరిని పిలుచుకున్నారు,
0: కరెక్ట్. అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లము ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. Y2K పెద్ద ప్రాబ్లం, ప్రపంచంలో చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నారు. అది భారతదేశంలో మనకి గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ పీరియడ్లో మన చిన్న చిన్న ఐటీ కంపెనీలు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకొని అమెరికాలో ఎంటర్ అయిపోయారు. అదిగా లేకపోతే ఇంత గ్రోత్ ఉండేది కాదు. భారతదేశానికి ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద సదవకాశంగా ఆ పీరియడ్లో వచ్చింది. నాకు ఫార్చునేట్గా ఏంటంటే నేను ఐ వాజ్ ది ఫౌండింగ్ డైరెక్టర్ ఫర్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. నేను మొదటి నుంచి కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఒక తపన ఉండేది నాకు. మీరు అబ్దుల్ కలాం గారు ఏ విధంగా చెప్పారు, నాకు కూడా ఆ తపన ఉండేది. మనకు ఉద్యోగాలు లేకపోతే ఎట్లా మన వాళ్ళ పరిస్థితి?
1: మీరు అన్నట్టుగానే మన భారతదేశంలో చాలా కాలం వరకు ఇప్పటికి కూడా మధ్యతరగతి కుటుంబీకులు విద్య అయిపోగానే తర్వాత స్టెప్ ఉద్యోగ సముపార్జన,
0: కరెక్ట్.
1: ఉద్యోగంతో అక్కడితో విద్యకు వస్తే చెప్పి తర్వాత కార్యక్రమాలు చేస్తుంది. అలాంటిది మీరు విద్యావంతులై ఉద్యోగం సంపాదించుకొని ఇక్కడుండే పరిస్థితిని నేను నా ఒక్కడి కోసం కాదు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించాలని తీవ్రంగా కృషి చేశారు. మీ కృషిలో మీ కుటుంబం ఏ రకంగా సహకరించింది? అంటే మామూలుగా తన పరిధిని దాటి చేసే ఏ పనిని కూడా కుటుంబం నుంచి సమాజం నుంచి కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది. మీకు ఏ రకమైన తోడ్పాటు లభించింది? ఎలా మీరు ఈ ఆశయాన్ని సాధించగలిగారు?
0: నేను కూడా బీద రైతు కుటుంబం నుంచి వచ్చానండి. అనంతపురం దగ్గర బత్తలపల్లి అని కుగ్రామం, అక్కడ కూడా మాకు డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్. అది వ్యవసాయం ఏం లేదు, అంతా డ్రై ల్యాండ్స్. అందుకని మేము మా ఇంట్లో 4 అన్నదమ్ములు, నేను ఎల్డెస్ట్ అనమాట. నాకంటే ముందు మా సిస్టర్ ఉంది, మా నాన్న జక్కంపూడి సుబ్బరాయుడు, మా అమ్మగారు జక్కంపూడి నాగమ్మ. సో వాళ్ళు ఆ పెంపకంలో మా నాన్నగారు ఎప్పుడు చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టేవాడు. మ్యాథ్స్ రాకపోయినా మ్యాథ్స్ ట్యూషన్ టీచర్ దగ్గర పంపించడం కానీ ఇట్లాంటివన్నీ అందరినీ, నన్ను కానీ మా తమ్ముళ్ళు అందరినీ కూడా ఇంక్లూడింగ్ మై సిస్టర్ అందరినీ కూడా మంచి చదువులు చదివించాడు. ఆ దిశలో నేను బీఎస్సీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. మాకు అసలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ అంటే డబ్బులు ఫీజు ఉండేటి కాదు. అనంతపూర్లో ఒకే కాన్వెంట్ స్కూల్ ఉండేది, ఎల్ఆర్జీ కాన్వెంట్ స్కూల్ అని ఉండేది. అందులో ఎలీట్ పీపుల్ మాత్రం పోయేవాళ్ళు, మాకు అందులో అడ్మిషన్ కూడా కష్టమయ్యేది. అందుకని మాకున్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము. ఆ టైంలో బీఎస్సీ కూడా డిగ్రీ ఫస్ట్ టైం తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేశారు. నాకంటే ముందు అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండేది, అది కూడా తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేసేప్పటికి మా నాన్నగారు విజనరీ, మా నాన్నగారు అరే బీఎస్సీ డిగ్రీ కూడా తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, నువ్వు టైప్ రైటింగ్ కూడా నేర్చుకో, టైప్ రైటింగ్ డిగ్రీ తెలుగు మీడియంతో నీ డెఫినెట్గా గవర్నమెంట్లో క్లర్క్ జాబ్ షూర్గా వస్తుంది అని చెప్పి నన్ను టైపింగ్ కూడా లోయర్ గ్రేడు హైయర్ గ్రేడ్ కూడా చేపించేసాడు. చేపించేసి మా నాన్న ఉద్దేశం ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ టైప్ రైటింగ్తో డెఫినెట్గా క్లర్క్ పోస్ట్ వస్తుందని చెప్పేసి ఆయన ప్లాన్ అది. దాని ప్రకారం నేను టైప్ రైటింగ్ అంతా నేర్చుకున్నాను, డిగ్రీ తెలుగు మీడియంలో పాస్ అయిపోయాను. అప్లై చేస్తే ఎక్కడ ఉద్యోగాలు లేవు, అందుకని కంపల్సరీగా మళ్ళీ నేను ఎంఎస్సీ, లేకుంటే ఎంఎస్సీ చదివే ఐడియా లేదు ఇదివరకు. ఎందుకంటే మాకున్న ఎకనామిక్ కండిషన్స్ దీనివల్ల నేను ఏదైనా ఉద్యోగం తీసుకుంటే మా తమ్ముళ్ళు కూడా నేను చదివించవచ్చు అనే దీంట్లో నేను చాలా కృషి చేశాను. కానీ ఎక్కడ ఉద్యోగం దొరకలే. లాస్ట్కి ఒక బాట్లీ బాయ్ కంపెనీ వాళ్ళు క్లర్క్ పోస్ట్ వస్తే దానికి అప్లై చేస్తే తెలుగు మీడియం కాబట్టి వాళ్ళు తీసుకోలేదు దాన్ని. సరే ఇంకేం చేయాలని చెప్పేసి ఎంఎస్సీ ఎస్కే యూనివర్సిటీలో అనంతపూర్లో స్టార్ట్ చేశారు. అప్పుడు దగ్గర కాబట్టి మా బత్తలపల్లికి అనంతపూర్ దగ్గర, సరే అని చెప్పి ఎంఎస్సీ ఫిజిక్స్ జాయిన్ అయిపోయాను. సో ఎంఎస్సీ ఫిజిక్స్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ గుత్తిలో మల్టీపర్పస్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్గా పోస్ట్ ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు అరే నేను ఏమి కొత్తది ఏమి నేర్చుకోవటం లేదే, నాకు తెలిసిందంతా ఏమి చూసుకోకుండా నేను వెళ్ళి పాఠ

0: చెప్పేవాడిని అని చెప్పేది. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్డేట్ మై నాలెడ్జ్, నేను రెస్ట్ అయిపోతున్నానే అని చెప్పి నాకు అలజడి మొదలైంది. లేదు నీకు దో అంటే మేము కండిషన్ చాలా పూర్ కండిషన్ అయినా కూడా మా నాన్నగారితో వెళ్ళి చెప్పాను, నాన్న ఇట్లా నాకు ఏమీ కొత్త నేర్చుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ.
1: రెస్టింగ్ ఈజ్ రెస్టింగ్ అంటుంటారు,
0: రెస్టింగ్ ఈజ్ రెస్టింగ్ అది వచ్చింది నాకు. ఏదో కొత్త దేశం చేయాలనే తపన మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అని మంచి ఉద్యోగం, జీతం కూడా బాగానే ఆ కాలంలో ఎయిడెడ్ కళాశాల కాబట్టి జీతం కూడా బాగానే ఉండేది. అయినా కూడా నేను ఇది డెవలప్ కావాలంటే ఇక్కడుంటే లాభం లేదని చెప్పేసి దానికి రిజైన్ చేస్తాను నేను, ఏం చేస్తారో అన్నాడు. పిహెచ్డీ జాయిన్ అవుతాను. సరే అని నీ ఇష్టం, నాకు అంత తెలియదు ఏది బాగుంటుంది, నీ యూటెక్కి కావాలండి అంటే మా నాన్నగారు అభినందించాలి. ఎందుకంటే బీదతరంలో కూడా అరే ఉద్యోగం పోతే మళ్ళా సంపాదన ఉండదు, సంపాదన లేకపోతే మిగతా పిల్లలకి ఎట్లా చదివించాలా. అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు.
1: ఖచ్చితంగా మీ నాన్న దార్శనికుడే.
0: ఎస్,
1: ఈరోజు జయే చౌదరి ప్రపంచ పటంలో ఆయన కంటూ ఒక ముద్ర వేశాడంటే ఖచ్చితంగా మీ నాన్నగారి,
0: మా నాన్నగారి ఆశీస్సులు, ఆయన గైడెన్స్ సపోర్ట్ అండి. ఎందుకంటే అంత చిన్న కుటుంబంలో వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అటువంటిప్పుడు మంచి ఉద్యోగం నేను రిజైన్ చేస్తాను, నేను మళ్ళీ చదువుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు.
1: మీ పట్ల ఉండే పూర్తిగా నమ్మిక, కాన్ఫిడెన్స్ కూడా ఇది ఒక తారకాణంగా చెప్పొచ్చు.
0: కరెక్ట్. మా ఆవిడ కానీ తర్వాత మా పిల్లలు కానీ నా యాక్టివిటీస్ నేను ఏం చేస్తున్నా కూడా గేవ్ ఫుల్ సపోర్ట్. నేను ఇన్ఫాక్ట్ ఎస్టీపీలో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 24/7 నేను ఆ దేశానికి ఈ దేశానికి పోయి హైదరాబాద్ రండి అని చెప్పి సేల్స్ బ్యాగ్ వేసుకుని తిరిగేవాడిని. అప్పుడు మా ఆవిడ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కానీ తర్వాత పిల్లలు కూడా నా గురించి అరే మా డాడీ ఈజ్ డూయింగ్ సమ్ దిస్ థింగ్ అని చెప్పి వాళ్ళు కూడా ఎప్పుడు దే నెవర్ డిమాండెడ్ మై టైం. అట్లా ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందుకు కోసం అని చెప్పేసి నేను నా జీవితాన్ని అంతా కూడా దీని మీదే ఫోకస్ చేసి మనకు ఐటీ ఇండస్ట్రీ తీసుకొని రావాలా, ఐటీ కంపెనీలు తీసుకొని రావాలా, ఉద్యోగాలు క్రియేట్ చేయాలా అనే దీంట్లో ఆ తపంతో నేను ఆ రోజుల్లో తిరిగేవాడిని. దానికి ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే ఇంపాసిబుల్ అండి. నా భార్య పేరు శాంతిప్రియ, మా పెద్ద పాప అంజు శ్వేత, రెండో పాప నా డాక్టర్ నాగశ్రావణి, మా అబ్బాయి స్వప్నిక్, అందరూ సెటిల్ అయిపోయారండి.
1: మీ నాన్నగారు అందించిన స్ఫూర్తి సపోర్టు అది మీ తర్వాత కూడా మీరు అందించారు, చాలా సంతోషం అండి.
0: థ్యాంక్ యూ అండి. పిహెచ్డీ డిస్కంటిన్యూ అయిన తర్వాత ఐఎస్ఆర్ఓలో బెంగళూరులో టెలిమెట్రీ డివిజన్లో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో మేము మా టెలిమెట్రీ బాక్సెస్ తీసుకెళ్లి త్రివేంద్రం వెళ్లేవాళ్ళం. అప్పుడు త్రివేంద్రం హెడ్ వచ్చేసి అబ్దుల్ కలాం, అక్కడ తుంబ రాకెట్ సెంటర్ ఉండేది ఆయన. మేము ఆ టెస్టింగ్ చేసేటప్పుడు మిడిల్ ఆఫ్ ద నైట్ కూడా వచ్చేవాడు, వచ్చి ఏం చేస్తున్నారో చూసి శభాష్ బాగా చేస్తున్నారని చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు అబ్దుల్ కలాం గారు. అట్లా నా ఫస్ట్ పరిచయం ఆయనతో అక్కడ జరిగింది.
1: గొప్ప వాళ్ళ ఆశీర్వాద బలం కూడా ఉంటుందండి.
0: తప్పకుండా, ఐ థింక్ డెఫినెట్లీ ఆల్ దోస్ థింగ్స్, ఎందుకంటే వాళ్ళంతా రోల్ మోడల్స్ కదా, వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతాం. సో అది కూడా ఒక అందుకు కారణమని చెప్పచ్చు. కానీ అంత మంచి ఉద్యోగంలో ఉన్నా కూడా అప్పుడు మా తమ్ముళ్ళంతా కూడా హైదరాబాద్కి వచ్చేసారు చదువుల కోసం. ఒకసారి BHR&D వాళ్ళు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్టు, అది నేనుండేదేమో ISRO ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, అందులో సైంటిస్ట్ బి రిజిస్టర్డ్ ఆఫీసర్ పోస్టు, ఇదేమో ఒక మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్టు. అయినా కూడా హైదరాబాద్ పోయి మా తమ్ముళ్ళంతా చదివించాలా అనే దీంతో అప్లై చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది. వస్తే నేను ఇక్కడ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళాను. వెళితే అక్కడ BHL R&Dలో జనరల్ మేనేజరు ఆయన, ఏంటి నువ్వు బుద్ధి ఉంది లేదా నీకు, అక్కడ డిజిటల్ ఆఫీసర్ పోస్ట్ వదులుకొని ఇక్కడ చిన్న పోస్ట్ నీకు తెలుసా ఎన్నేళ్ళు పడుతుందో సేమ్ పోస్ట్కి నువ్వు పోవాలంటే, మేబీ ఒక 10 ఇయర్స్ పడుతుందేమో అని. 10 ఇయర్స్ కాదు, బిఫోర్ రిటైర్మెంట్ ప్రాబబ్లీ యూ విల్ గెట్ దట్ సేమ్ పొజిషను, నువ్వు వెనక్కి వెళ్ళి మళ్ళీ ISRO చేరని చెప్పి. లేదు సార్, నాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్ సమస్యలు, మా తమ్ముళ్ళంతా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఉండి వాళ్ళని చదివించుకోవాలనే దీంతో సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది.
1: కమిట్మెంట్ టువర్డ్స్ ద
0: ఫ్యామిలీ. కానీ ఎనీ సాక్రిఫైస్ భగవంతుడు అనేవాడు ఉన్నాడండి. ఎందుకంటే నేను సాక్రిఫైస్ చేసి ఉద్యోగం చేరిన తర్వాత అప్పుడు గేట్ పరీక్షలు పేపర్లో వచ్చింది, MSc ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు MTech అని. అప్పుడు అప్లై చేస్తే ఆ గేట్లో ఎగ్జామ్స్ రాస్తే నాకు పాస్ అయ్యి నాకు సీట్ వచ్చింది. సీట్ వస్తే వాళ్ళు స్పాన్సర్ చేశారు, BHR&D వాళ్ళు స్పాన్సర్ చేస్తే అట్లా నేను IIT MTech చేయడం జరిగింది. నా MTech ప్రాజెక్ట్కి నేషనల్ ఇన్వెన్షన్ అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు హిందూ పేపర్లో రావడం కానీ తర్వాత దూరదర్శన్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయడం ఇవన్నీ కూడా నా MTech ప్రాజెక్ట్.

0: నుంచి నేషనల్ అవార్డు రావడంతో నా ఫస్ట్ టైం ఐ కేమ్ టు ది మీడియా. ఢిల్లీకి పిలిపించుకుని నేను ఇంటర్వ్యూ చేశారు. అది టర్నింగ్ పాయింట్ అండి. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, లేటరల్ రిక్రూట్మెంట్, డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్. దానికి అప్లై చేస్తే నాకు ఎంటెక్ ఉంది, అవార్డు ఉంది, ఐఎస్ఆర్ఓ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి నాకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చింది. అట్లా నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఎవరన్నా కంప్యూటర్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాదాపు 6 నెలలు కానీ ఒకసారి 1 ఇయర్ పైన పడేది. ఎవరైనా ఒకవేళ ఇంపోర్ట్ లైసెన్స్ ఇస్తే కస్టమ్స్ డ్యూటీ ఇస్ టు బి 350% డ్యూటీ. ఆర్డినరీ వాళ్ళు ఎవరు అసలు చేసేవాడు కాదు. చాలామంది ఎన్ఆర్ఐ పాపం ఇక్కడ ఏదో బిజినెస్ చేద్దామని చెప్పి వచ్చారు. వచ్చి ఇవన్నీ చూసేసి మళ్ళా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ఆ పీరియడ్లో మనకు అనదర్ టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక అమెరికన్ కంపెనీ, వాళ్ళు చిప్ డిజైన్ కంపెనీ. వాళ్ళు ఇండియాలో మ్యాన్ పవర్ బాగుంది, ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా వాళ్ళ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడే మనం డెవలప్మెంట్ సెంటర్ పెడితే మనం కొత్త ప్రోడక్ట్స్ ఈజీగా చేసేయచ్చు. కాస్ట్ అడ్వాంటేజ్, కాస్ట్ ఆర్బిట్రాజ్ ఉంది, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ది పీపుల్, గుడ్ పీపుల్ ఉన్నారని చెప్పి వాళ్ళు దే వాంట్ టు సెటప్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో. కానీ అప్పుడు మనం అప్రూవల్స్ అన్నీ ఒక 10 డిపార్ట్మెంట్స్లో ఉండేటివి. ఆ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు మా చేత కాదు, ఎందుకంటే నవ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ది న్యూ ఎక్విప్మెంట్, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా అట్లా చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అని చాలా ఉండేటివి. సో అది కూడా 6 మంత్స్ టు 1 ఇయర్ పట్టేది. అటుంటే మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మీరు ఇవన్నీ వెసులుబాటు ఇవ్వకపోతే ఐర్లాండ్లో డిసైడ్ అయిపోయాము, అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. అప్పుడు రాజీవ్ గాంధీ మన ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏమన్నాడు ఇది మంచి ఆపర్చునిటీ, ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం ట్రై చేద్దాము అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాని అప్పుడు ఫార్మ్ చేసాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో. అది ఓన్లీ ఫర్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ అ పైలట్. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు, ఇట్లా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక పైలట్ ప్రాజెక్ట్ మేము ఇక్కడ చేస్తున్నాము, ఎవరైనా హూఆర్ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ అప్లై అని చెప్పి ఇంటర్నల్ సర్కిల్ వచ్చింది. అప్పుడు చూసి అప్లై చేశాను. మైన్ వాజ్ ది ఓన్లీ అప్లికేషన్. సో దట్స్ హౌ ఐ బికేమ్ ది ఫస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ ది ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టీపీఐ, పోస్టెడ్ అట్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ బెంగళూరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంటర్నెట్ లేకుంటే మేము ఎట్లా పనిచేస్తామన్నారు. అప్పుడు వాళ్ళ గురించి సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బిల్డింగ్ పైనే సెటిలైట్ స్టేషన్ సెటప్ చేసి వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ పెడితే అప్పుడు దే స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు.
1: మీరు అలా ఇంటర్నెట్ ని ఇంటింటికి తీసుకొచ్చే మొదటి అడుగు మీరే వేశారు.
0: ఎస్, దేశంలోనే.
1: దేశంలోనే.
0: ఎస్. సో దాట్ వాజ్ ది బిగ్ టర్నింగ్ పాయింట్ ఫర్ ది ఇండియా. ఎప్పుడైతే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాళ్ళకి ఎనీ ఇంపోర్ట్ లైసెన్స్ 1 అవర్లో నేను శాంక్షన్ చేసి ఇచ్చేవాడిని. తర్వాత వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏదైనా సాఫ్ట్వేర్ చేయాలన్నా కూడా ఐ యూస్ టు గివ్ అప్రూవల్స్ ఇన్స్టంటేనియస్లీ. ఆ టైంలో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ సక్సెస్ చూసి ఆల్ అమెరికన్ కంపెనీస్, హ్యూలెట్ ప్యాకర్డ్, డిజిటల్, మోటరోలా, ఈ కంపెనీస్ అంతా బెంగళూరు రావడం జరిగింది. వాళ్ళు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ బిల్డింగ్ ఇక్కడ ఉంటే ఆ బిల్డింగ్ చుట్టుపక్కలే వాళ్ళు కూడా ఆ కన్నింగ్హామ్ రోడ్డు, మిల్లర్ రోడ్డు వాటిలో వాళ్ళు సెటప్ చేసుకుని, సెటిలైట్ స్టేషన్ ఉంది కదా అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ తీసుకుని వాళ్ళు కనెక్ట్ చేసుకుని వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అట్లా బెంగళూరు బికేమ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. వాళ్ళంతా బాడీ షాపింగ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆ రోజుల్లో 64 KBPS లింక్కి, హాఫ్ సర్క్యూట్కి దాదాపు 45 లాక్స్ పర్ యానం రెంట్ వీళ్ళు పే చేసేవాళ్ళు ఎవరు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్. అది వీళ్ళు చాలా కష్టమన్నారు. ఎవరు ఇన్ఫోసిస్ అంత మేము కట్టుకోలేము, మనకు అంత వెసులుబాటు లేదు, దాన్ని తగ్గించమని. దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము విఎస్ఎన్ఎల్కి లెటర్ రాసాము. వాళ్ళు లేదు, మాకు కమర్షియల్ ఆర్గనైజేషన్, మేము తగ్గించడానికి లేదన్నారు. అప్పుడు మా సెక్రటరీ నాగరాజన్ విఠల్ అని ఐఏఎస్ ఆఫీసరు, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయనకి సార్ ఇది ఇష్యూ ఉందని చెప్తే అప్పటికప్పుడు ఆయన సెటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేయించేసి రెడ్యూస్డ్ టారిఫ్, విఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎక్స్ ఇస్తే X x 30 times లెస్ మేము వాళ్ళకి మిగతా సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసామో అప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ వీళ్ళంతా కూడా ఎస్టీపీ లైసెన్సులు తీసుకుని వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీలో డెవలప్మెంట్ సెంటర్, అంతవరకు ఇక్కడ రిక్రూట్ చేయడము, అక్కడ తీసుకుపోయి వాళ్ళని ఏదో కంపెనీలో పెట్టడం, బాడీ షాపింగ్ అనే వాళ్ళు అది మాత్రం చేసేవాళ్ళు. బ్రెయిన్ డ్రెయిన్. ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఉండేది కాదు, తర్వాత మన ఎకానమీ కూడా బాగుపడేది, ఎందుకంటే అమెరికా పంపించేస్తే అమెరికన్ గవర్నమెంట్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడైతే మేము ఇంటర్నెట్ ప్రైస్ తగ్గించేసామో అప్పుడు మన ఇండియన్ కంపెనీస్ అందరూ కూడా వాళ్ళు కూడా దే స్టార్టెడ్ సెట్టింగ్ అప్ ది డెవలప్మెంట్ సెంటర్. అట్లా మొత్తం ఎలక్ట్రానిక్ సిటీ అంతా ఈ మన ఇండియన్ కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ బికమింగ్ ది

ఎస్టీపీఐ కంపెనీస్. ఆ పీరియడ్లో ఈ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్లో నా ఆఫీసులో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, మానిటరీ చేసేవాళ్ళు. ఆ సీక్వెన్స్ లో బిఎన్ యుగంధర్ అని మన తెలుగతను, అతను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉండేవాడు. ఆయన ఇప్పుడు సత్యానాదయలో ఉన్నాడు కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఫాదర్ ఆయన. ఆయన వన్ ఆఫ్ ది విజిట్స్ కి బెంగళూరుకు వచ్చాడు. అప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా చూసి, అరే నువ్వు తెలుగు కూడా ఏంటి, నువ్వు హైదరాబాద్లో ఏం చేయటం లేదు, హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ లేదు. లేదు సార్, అక్కడ మాకు ఎస్టీపీ ఆఫీసే లేదు, నేను ఎట్లా వెళ్తాను. లేదు లేదు, మీ బాస్తో నేను మాట్లాడతాను, ఎస్టీపీ అప్రూవ్ చేపించేస్తాను. ఈ స్పోక్ టు సెక్రటరీ విఠల్ గారితో మాట్లాడేసి అక్కడ ఎస్టీపీ అప్రూవ్ చేయించాడు. అప్పుడు నేను హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ సరిగ్గా లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, అసలు ఒక బిల్డింగ్ కూడా సరైన బిల్డింగ్స్ లేవు. ఆ కాలంలో జూబ్లీహిల్స్లో ఎకరాలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఇంచుల్లో కూడా దొరకదు. అంత రియల్ ఎస్టేట్ అంత చీప్గా ఉండేది, ఎందుకంటే ఏమి యాక్టివిటీ లేదు కదా, దేర్ ఇస్ నో ఎకనామిక్ యాక్టివిటీ. సరే, నాకు ధైర్యం ఏంటంటే మన ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ తెలుగు వాళ్ళు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్ అన్న కావాలా, లేకుంటే వాళ్ళ పిల్లలు డాక్టర్ అన్న కావాలా. అట్లా మన వాళ్ళు ఒక ప్రైవేట్ ఇంజనీర్ కదా, అక్కడికంతా పంపించేసి వాళ్ళంతా ఇంజనీర్లు అయ్యారు, వాళ్ళు బెంగళూరులో పనిచేస్తున్నారు. నేను అనుకున్నాను ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవచ్చు, రా మెటీరియల్ షుడ్ నాట్ బి ప్రాబ్లం అనే ధైర్యంతో. అప్పుడు మైత్రివనము, హుడా మైత్రివనము అమీర్పేటలో ఉండేది కొత్త బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఒకటి కొంచెం చూడడానికి కొంచెం బాగుంది, అందుకని ఆ బిల్డింగ్లో తీసుకుని ఎస్టీపీ పెట్టడం జరిగింది. ఆ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ పెట్టాము, కానీ 6 మంత్స్ 8 మంత్స్ అయిపోయింది, ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని అనలైజ్ చేస్తే ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ లేకుండా మనం మా సాఫ్ట్వేర్ ఎస్టీపీ అంతా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉంటేనే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు స్టార్ట్ ఇన్ దట్ బిల్డింగ్. డొమెస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళకి అందులో అలౌడ్ కాదనమాట, 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ మాత్రమే అలౌడ్ అనమాట. సో అందుకని అలాంటి కంపెనీస్ ఏం లేవు హైదరాబాద్లో, అందుకని బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది. నాకు మా ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి ఢిల్లీ నుంచి లెటర్స్ మీద లెటర్స్, యూఆర్ వేస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ, దాన్ని సరెండర్ చేసి అని చెప్పేసి. అరే సరెండర్ చేస్తే మళ్ళీ ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది, ఎట్లా దీన్ని సక్సెస్ చేయాలా. అందుకని ఇక్కడ కూడా సాటిలైట్ స్టేషన్ పెట్టించేసి ఇంటర్నెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మా బాస్ ఎన్ విఠల్, ఆయన హైదరాబాద్కు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు అడిగాను, నువ్వు ప్రపోజల్ పంపించు నేను చూస్తాను అన్నాడు. నేను ప్రపోజల్ పంపించాను. పంపిస్తే మా ఫైనాన్స్ డైరెక్టర్ మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేశాడు, ఎందుకు ఒక ఐటీ కంపెనీ లేదు అక్కడ, ఫారెన్ ఎక్స్చేంజ్ 8 క్రోర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ వేస్ట్ అయిపోతుంది, అందుకని ఇట్ ఇస్ నాట్ ఎకనామికల్ వైబుల్ అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. అరే ఇంక మరి ఇంటర్నెట్ లేకుంటే హైదరాబాద్ ఐటీ కంపెనీ రావడం లేదు, ఎనికి వెళ్ళిపోదాం అనుకున్నాను, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోదాం అని అనుకున్నాను. అయినా ఎందుకన్నా మంచిది, ఒకసారి స్టేట్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ నిదురుమల్ల జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అనమాట, అందుకని ఇండస్ట్రీ సెక్రటరీ హరినారాయణ, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా ఆపర్చునిటీస్ బాగున్నాయి, మనకు చాలామందికి ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు, కానీ మనకు ఇంటర్నెట్ లేకుంటే ఎవరు రావటం లేదు ఇక్కడ. ఇంటర్నెట్ కావాలంటే సాటిలైట్ స్టేషన్ కావాలి, మా వాళ్ళేమో అంత కాస్ట్లీ సాటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేయటం లేదు, మీరు హెల్ప్ చేస్తే మేము ఏం చేయాలన్నాడు. మీరు ఏదన్నా లోన్ లాంటిది ఇస్తే నేను వాళ్ళని పోయి కన్విన్స్ చేస్తాను లోను, తర్వాత దానికి కావాల్సిన ల్యాండ్ అంతా ఫ్రీగా ఇచ్చేస్తే నేను వాళ్ళని కన్విన్స్ చేసి, అట్లయితే మా చీఫ్ సెక్రటరీ దగ్గర పోదామని చెప్పి నటరాజన్ అని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు, ఆయన దగ్గర తీసుకెళ్లాడు. సో నా లాజిక్ అంతా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన కూడా ఇమీడియట్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వితిన్ ఫ్యూ డేస్ జియో వాజ్ ఇష్యూడ్ 1 క్రోర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ శాంక్షన్ టు ఎస్టీపీఐ హైదరాబాద్, అండ్ వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ సెటిలైట్ స్టేషన్ ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా ల్యాండ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తామని జియో వచ్చింది. ఆ జియో తీసుకెళ్లి మా ఢిల్లీలో మా బాస్కి చూపించాను స్టేట్ గా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ కలిశాను, ఈజ్ వెరీ మచ్ కీన్ టు డెవలప్ దిస్ ఇండస్ట్రీ, అవునా చీఫ్ మినిస్టర్కి అంత ఇంట్రెస్ట్ ఉందా, అట్లయితే మనం ఏదో చేయాలని చెప్పేసి ఆయన కన్విన్స్ అవర్ ఫైనాన్స్ డైరెక్టర్, వీ గాట్ ది సాటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ అంతా అయిపోయింది తర్వాత వీళ్ళు ల్యాండ్ మాదాపూర్లో ఇచ్చారు, 10 ఎకర్స్ ఈ సాటిలైట్ స్టేషన్ అన్ని సెటప్ చేయడం కోసం. 10 ఎకర్లో మాదాపూర్లో ప్రజెంట్ సైబర్ టవర్స్ ఉంది కదా, అక్కడ ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఫెన్సింగ్ వేసేదని పోతే అక్కడ ఉన్న రైతులంతా కర్రలు తీసుకొని వచ్చారు, మేమంతా వ్యవసాయం చేసుకుంటున్నాము, మా ల్యాండ్ ఇది, మీరు ఎట్లా ఫెన్సింగ్ వేస్తారండి. అప్పుడు మళ్ళీ కలెక్టర్ కుట్టి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన ఫోన్ చేస్తే ఎస్పీతో మాట్లాడి పోలీసులను పెడితే దాన్ని ఫెన్సింగ్ వేసుకున్నాము. ఆ సెటిలైట్ స్టేషన్ నుంచి మైత్రివనంలో కంపెనీలు వస్తాయి, కానీ మైత్రివనంకి మనం బీమ్ చేయాలంటే మైక్రో టవర్ పెట్టుకోవాలి. మైత్రివనం బిల్డింగ్ ఇంత పెద్ద చాలా హెవీగా ఉంటుంది కదా సెటిలైట్ స్టేషన్ స్ట్రక్చర్ అవన్నీ, కాబట్టి అక్కడ పెట్టేదానికి లేదు, అందుకని ఈ 10 ఎకర్స్లోనే పెట్టాలా. ఇక్కడ

0: పెట్టి మైక్రోవేవ్ టవర్ కోసం మేము అప్లై చేసాం. చేస్తే అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు, అది ఫ్లైట్ జోన్లో ఉంది కరెక్ట్, మాదాపూర్, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్, అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లేదు, ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కరెక్ట్ మాదాపూర్ నుంచి వెళ్తున్నాయి, నీకు ఆ హైట్లో శాంక్షన్ చేయలేదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ వన్, మనకు ఇంటర్నెట్ వస్తేనే కంపెనీస్ వస్తాయి, మనకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే మనకు
1: టవర్ కావాలి,
0: టవర్ కావాలంట. వీళ్ళేమో టవర్ శాంక్షన్ చేయలేదు. మళ్ళా హరినారాయణ దగ్గరికి వెళ్ళాను, సార్ అగైన్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్, ఏమైంది అన్నాను. ఇట్లా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేయడం లేదు మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వాలి. సరే ఈ ల్యాండ్ ఎట్లా పెట్టుకో, ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండి, ఎంత ప్రైవేట్గా నాకు హెల్ప్ చేసేవాడంటే, ఆయన యు ఫైండ్ అవుట్ ఎనీ అదర్ ల్యాండ్, దీని సెటిలైట్ స్టేషన్కి ఎంత కావాలనో నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయి, ఇమ్మీడియట్గా నేను శాంక్షన్ చేపిస్తాను. నేను అప్పుడు నువ్వు మంచి బైనాకులు కొనుక్కొని పవర్ఫుల్ బైనాకుల తీసుకొని మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ అన్ని తిరుగుతూ తిరుగుతూ రోడ్ నెంబర్ 25లో మన MHRD మరిచెన్నారెడ్డి R&D ఇన్స్టిట్యూట్,
1: HRD
0: ఇన్స్టిట్యూట్, ఆ బిల్డింగ్ అప్పటికే ఉన్నింది జూబిలేజ్లో, రోడ్ నెంబర్ 25. అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ మెట్లెక్కి ఫైవ్ ఫ్లోర్ పోయేసి అక్కడ నుంచి బైనాకులర్స్ చూస్తున్నా చుట్టూ ఎక్కడైనా కనపడుతుందో మైత్రివనం. సడన్ గా నాకు మైత్రివనం బిల్డింగ్ కనిపించింది
1: క్లియర్గా.
0: అది ఎంత నాకు ఆనందం ఇస్తుందంటే, అందరికీ అదే చెప్తాను, అర్కిమిడెస్ ఎప్పుడైతే టబ్లో స్నానం చేస్తూ ఆయనకి ఐడియా రాగానే ఊరేకా అని చెప్పి అట్లా నాకు అంత సంతోషంతో, ఓ మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నౌ వీ కెన్ డెవలప్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇమ్మీడియట్ గా హరినారాయణ దగ్గర పోయి ఆ ల్యాండ్ పనికి వస్తుందని చెప్పి అక్కడ సెటిలైట్ స్టేషన్ పెట్టడం జరిగింది. మైక్రోవేవ్ టవర్ పెట్టేసి వీ బీమ్డ్ టు మైత్రివనం. ఆ మైత్రివనంలో ఎప్పుడైతే మేము ఇంటర్నెట్ ఇచ్చామో, ఎన్ఆర్ఐ ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అంతా ఎన్ఆర్ఐస్ వచ్చారు, ఎక్కువ ఉంది, వన్ ఆర్ టూ లోకల్ కంపెనీస్ ఉన్నారు, మెజార్టీ కంపెనీస్ అంతా ఎన్ఆర్ఐ కంపెనీస్, వాళ్ళంతా ఎస్టాబ్లిష్ చేశారు. మన మైత్రివనం బిల్డింగ్ అనేది దేశంలోనే ది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంక్యుబేటర్, అందులో 23 కంపెనీస్ పెట్టారు. ఆ 23 గాట్ అక్వైర్డ్ బై అనదర్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ అక్వైర్ అనేది చేశారు, లేదంటే గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ ఆర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ గాట్ లిస్టెడ్ ఇన్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అన్ని కంపెనీలు సూపర్ డూపర్ సక్సెస్. అక్కడి నుంచి అసలు మన స్టోరీనే మారిపోయింది. ఆ టైంలోనే గవర్నమెంట్ ఇక్కడ చేంజ్ అయింది, ఎన్టీ రామారావు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఒక చిన్న కంపెనీ ఫ్లోరిడా కంపెనీ ఒకటి వస్తే వాళ్ళని కన్విన్స్ చేయడానికి కోసం నేను ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అది ఫస్ట్ టైం నేను
1: రామారావు గారు
0: చూడడము కలవడం, కంపెనీస్ కావాలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన చేంబర్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉన్నారు అక్కడే, ఫస్ట్ టైం ఆయన కూడా అప్పుడే కలవడం జరిగింది. నీ కార్డు ఉందంటే నేను కార్డు ఇచ్చాను, మళ్ళీ వచ్చి కలవండి మీరు నీతో మాట్లాడాలన్నాను. సరే దాని తర్వాత చంద్రబాబు నాయుడు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ అయిపోయిన 1 మంత్కే నాకు కాల్ వచ్చింది, మా సజెషన్స్ తీసుకుని రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ దే యూస్ టు క్రియేట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా ఆయన స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూషన్ చేపించాడు చాలా ఫాస్ట్గా. ఒక మీటింగ్లో ఏమయ్యా నేను మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను కదా, ఇంకా మంచి కంపెనీలు ఎందుకు రావటం లేదు, ఏవో చే బీపీఓ కంపెనీస్ కేపీఓ కంపెనీస్ వస్తున్నాయి కానీ ఎంఎన్సీ కంపెనీస్ ఏవో రావటం లేదు, ఎందుకు రావటం లేదు అన్నాడు. సార్ మన దగ్గర ఐఐటీస్ ఐఐఎం ఇట్లాంటివి ఏం లేవు సార్, అందుకని రావటం లేదు, మనం కూడా ఒక ఐఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్ పెడదామన్నాడు. బాగానే ఉంటుంది సార్, నేను వీళ్ళు ప్లాన్ అకార్డింగ్ దెన్. ఆయన ఏం చెప్పాడంటే అప్పుడు ఐటీ సెక్రటరీ లేడు, బలేరావని ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, బలేరావు ఫోన్ చేసి మీరు చౌదరి రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ చైర్మన్ మీరు ముగ్గురు కలిసి కమ్ విత్ ద కాన్సెప్ట్ అట్ హౌ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆన్ పార్ విత్ ఐఐటీస్ అట్లా తీసుకుని రండి, వీళ్ళు వర్కౌట్ అవుతాను. ఐఐటీ స్టాండర్డ్ బట్ ఐటీ ఫోకస్డ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టాలా, మిగతా అన్ని బ్రాంచెస్ ఇప్పుడు అక్కర్లేదు ఎందుకంటే మనకు ఇమ్మీడియట్గా ఐటీ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ కావాలని చెప్పి. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఐ కాయిన్డ్ ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ వాజ్ మై కాన్సెప్ట్, అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఫోకస్డ్ బట్ ఐఐటీ స్టాండర్డ్. ఆ ఐడియా అందరికీ బాగా నచ్చింది, విత్ స్కూల్స్, ఒరాకల్ స్కూలు తర్వాత మైక్రోసాఫ్ట్ స్కూలు, సో దట్
1: అప్డేటెడ్ కాన్సెప్ట్స్
0: అన్ని. ఆ కాన్సెప్ట్ తో వెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెప్పాము, ఆయన కూడా నచ్చింది. 200 ఎకర్స్ 300 ఎకర్స్ ఎంత కావాలంటే నేను శాంక్షన్ చేస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి. నేను సార్ మీరు ల్యాండ్ ఇచ్చేటప్పుడు బిల్డింగ్లు కట్టేటప్పుడు అంతగా పుణ్యకాలం అయిపోతుంది, ఏం చేయాలన్నాను. మీ దగ్గర రెడీమేడ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే అక్కడ స్టార్ట్ చేద్దాం సార్, మనకు అంత టైం లేదు, మనకి ఇమ్మీడియట్గా మ్యాన్ పవర్ కావాలా. అట్లయితే ఇప్పుడు పీసీ పరక్ అని ఈ వాజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్, ఆయన ఫోన్ చేసి పరక్ జయ చౌదరి మీరు మొత్తం

0: ట్విన్ సిటీస్లో ఆయన ఏ బిల్డింగ్ ఐడెంటిఫై చేస్తే ఆ బిల్డింగ్ ఇచ్చేద్దాం రిపరేటర్కి అన్నాడు. నేను పిసి పరకు మొత్తం ఆయన ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అన్ని చూపించుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలో మేము ప్రజెంట్ ట్రిపుల్ఐటి గచ్చిబౌలి ఉన్నది రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కడుతున్నారు. షెల్ అంతా రెడీగా ఉంది. మేము లోపల పోయి చూస్తే లోపల ఇంటీరియర్స్ ఇంకా ఏం చేయలేదు. షెల్ ఉంది, 85 ఎకర్స్ ఏదో ల్యాండ్ ఉంది. తర్వాత కొన్ని రెసిడెన్షియల్ కూడా అక్కడే కడుతున్నారు. ఇది ఐడియల్. తర్వాత హైటెక్ సిటీ అప్పటికే హైదరాబాద్లో
1: దగ్గరగా
0: ఉంది. సో అన్ని విధాల ఐడియాలు అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడుకి పోయి చెప్పాము. ఇమ్మీడియట్ గా శాంక్షన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసి మీకు వేరే ల్యాండ్ ఇచ్చేస్తాను, ఇది ట్రిపుల్ఐటికి. అట్లా ట్రిపుల్ఐటి గాట్ ఫార్మ్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ టుడే దట్ హెస్ బికమ్ ది వన్ ఆఫ్ ది ప్రీమియర్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ విచ్ ఇస్ ప్రొడ్యూసింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్. అక్కడ నుంచి మంచి కంపెనీస్ రావడం స్టార్ట్ అయింది. సో ఆ టైంలో మైక్రోసాఫ్ట్ ప్లేడ్ ఎ ఇంపార్టెంట్ రోల్. అసలు ఆ కాలంలో నేను హైదరాబాద్ ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక సేల్స్ బ్యాగ్ వేసుకుని అమెరికాకి యూరప్కి పోయేసి ఎగ్జిబిషన్లో ఒక చిన్న స్టాల్ పెట్టుకుని అందరు హైదరాబాద్ రన్నాను. ఆ క్రమంలో నేను చేసేవాడంటే నేను అక్కడ సిపా అని సిలికాన్ వ్యాలీ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ బే ఏరియా సిలికాన్ వ్యాలీలో ఉండేది. నేను పోయి ప్రజెంటేషన్ ఇచ్చేవాడిని. హైదరాబాద్లో వస్తే మీకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది, తర్వాత బెంగళూరు లాగా ట్రాఫిక్ జామ్స్ ఉండవు, ఇవన్నీ కూడా నేను అడ్వాంటేజెస్ అని చెప్పి టు బ్రింగ్ ఆల్ ది ఎన్ఆర్ఎస్ టు కమ్ టు హైదరాబాద్. ఆ క్రమంలోనే నేను సియాటల్ కూడా వెళ్ళేవాడిని. సియాటల్లో ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా ఒక చోట మీటింగ్ పెట్టి నాతో ప్రజెంటేషన్లు ఇప్పించేవాడు. అట్లా నేను పరిచయాలు ఏర్పరచుకున్నాను. ఒకసారి ఒక మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ నాకు ఈమెయిల్ పంపించాడు, మా బిగ్ బాస్ బిల్ గేట్స్ ఇండియాకి వస్తున్నాడు, లుక్స్ లైక్ దే ఆర్ ప్లాన్ టు సెటప్ ఎ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా, మీరు ఎట్లో ఒకటి మీరు కన్విన్స్ చేసి హైదరాబాద్కి ఆయన తీసుకొస్తే హైదరాబాద్ నక్షా మారిపోతుంది అని వాడు ఈమెయిల్ పెట్టాడు. నేను తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర పోయాను. సార్, ఇట్లా బిల్ గేట్స్ వస్తున్నాడు ఇండియాకి, మనం ఎట్లో ఒకటి ఆయన్ని కన్విన్స్ చేసి. ఆయన అక్కడి నుంచి ఫ్యాక్స్లు ఈమెయిల్లు చేస్తే నో రిప్లై. సో ఫార్చునేట్లీ ఆ రోజుల్లో ఈ పవర్ కంపెనీస్, అమెరికన్ పవర్ కంపెనీస్, గ్యాస్ బేస్డ్ పవర్ కంపెనీస్, దేవర్ ఆల్ డోల్డ్రమ్స్. వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలని చెప్పేసి అమెరికన్ అంబాసిడర్ ఫ్రాంక్ విల్సన్ ఆయన వాళ్ళందరినీ తీసుకుని హీ వాజ్ కమింగ్ టు హైదరాబాద్ టు మీట్ ఆనరబుల్ సీఎం. నేను అప్పుడు సీఎం గారికి అంబాసిడర్ గారు వస్తున్నాడు, ఆయన ద్వారా మనం బిల్ గేట్స్ని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొస్తాము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది మంచి ఐడియా అని చెప్పేసి ఆయన అంబాసిడర్ అడిగాడు, ఇట్లా మీరు బిల్ గేట్స్ వస్తున్నాడంట, ఏదో విధంగా హైదరాబాద్ తీసుకొస్తే నో ఛాన్స్, ఆల్రెడీ వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని ప్రీఫిక్స్డ్, మరి ఎట్లా నాకు ఢిల్లీలో ఉన్న అపాయింట్మెంట్ ఉంటుందంటే అక్కడ కూడా కష్టము, కానీ నీకు పని చేస్తాను, మా ఇంట్లో నేను డిన్నర్, ఐఎమ్ హోస్టింగ్ ఎ డిన్నర్, కాక్టైల్ డిన్నర్, కొంతమంది క్యాబినెట్ మినిస్టర్ని, సీఈఓల్ని, అమెరికన్ సీఈఓలను పిలుస్తున్నాను, ఆ డిన్నర్ మీరు కూడా రండి, అక్కడ కల్పిస్తానన్నాడు. ఒక 5 నిమిషాలు మీకు టైం ఇస్తాడేమని చెప్పి అన్నాను. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రావెల్ టు ఢిల్లీ విత్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓట్ హైదరాబాద్, ఆ 5 నిమిషాలు 45 నిమిషాలు అయిపోయింది. ఎందుకంటే బిల్ గేట్స్ ఏం చూశాడంటే ఒక పెద్ద స్టేట్లో ఉన్న చీఫ్ మినిస్టరు, 80 మిలియన్ పాపులేషన్ ఉన్న చీఫ్ మినిస్టరు, నా ప్రోడక్ట్ పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, నా ప్రోడక్ట్ ఉపయోగించి ఆ చీఫ్ మినిస్టర్ ప్రజెంటేషన్, యూ వాజ్ టోటలీ గాట్ కన్విన్స్డ్. సో ఆ 5 మినిట్స్ అనేది 45 మినిట్స్ ప్రజెంటేషన్ అయిపోయింది. ఈ సార్ ది ప్యాషన్ ఇన్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఏమన్నా అంటే చీఫ్ మినిస్టర్తో మేము డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పి మా టీం వస్తుంది, ఇప్పటికైతే హైదరాబాద్ లేదు, నేను హైదరాబాద్ ఇంక్లూడ్ చేస్తాను, వాళ్ళు మిగతా స్టేట్స్కి మిగతా సిటీస్ కూడా వెళ్తారు, హైదరాబాద్ కూడా వస్తారు, కానీ దే సెలెక్షన్ ఇస్ ఫైనల్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 వీక్స్కి ఆ టీం వచ్చింది. వాళ్ళు చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, గురుగావ్ వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు. ఆ టీం అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు సేమ్ ఎంప్లాయీ ఫోన్ చేశాడు, సార్ మైక్రోసాఫ్ట్ ఇస్ నాట్ కమింగ్ టు హైదరాబాద్, వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తున్నారు. అరే అదే, ఇంత కన్విన్స్ చేసి చెప్పాము, సీఎం బిల్ గేట్స్ కూడా కలిశాడు, నేను వెళ్ళి ఇమ్మీడియట్గా సీఎం గారు చెప్పాను, సార్ మన ప్రాజెక్ట్లో నేను మాట్లాడాను కదా అని చెప్పేసి ఇంకా అగైన్ ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత ఆఫ్టర్ సో మెనీ ట్రయల్స్ దొరికాడు, ఫోన్లో దొరికాడు. దొరికితే ఏంటి ఏమైంది, ఎందుకు హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు అంటే, నేను చెప్పాను కదండి మా సెలక్షన్ టీము ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, వాళ్ళు వేరియస్ పారామీటర్స్ ఉంటాయి,

0: పారామీటర్స్ ప్రకారం హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు. లేదు లేదు, మేము వాళ్ళకి సరిగ్గా ఇన్పుట్స్ తీసుకున్నట్లు లేదు, సెకండ్ టీం ఏమైనా పంపిస్తావని. జనరల్గా అట్లా చేయము, నువ్వు ఇంత ప్యాషనేట్గా అడుగుతున్నావు కాబట్టి సెకండ్ టీంని పంపిస్తావు, మామూలుగా అయితే అట్లా చేయము అని చెప్పి ఆయన సెకండ్ టీంని పంపించారు. ఆ సెకండ్ టీం వచ్చిన తర్వాత ఆ సెకండ్ టీంని మేమంతా కన్విన్స్ చేసాము. అప్పుడు మైక్రోసాఫ్ట్ టుక్ ఎ డెసిషన్ దట్ ఫస్ట్ ఓన్లీ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సియాటల్ అది హైదరాబాద్లో పెడుతున్నామని చెప్పి పేపర్లో ఆల్ న్యూస్ పేపర్స్, వాల్ స్ట్రీట్ జర్నల్లోను, సిఎన్ఎన్ అన్ని చోట్ల అంత విజిబిలిటీ ఫర్ హైదరాబాద్కి నువ్వు $100 మిలియన్ ఖర్చు పెట్టినా రాదు, అంత విజిబిలిటీ. అంటే మైక్రోసాఫ్ట్ వరల్డ్ నంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ, హౌ దే డిసైడెడ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ లో ఏదో బాగుంటుందే కదా వాళ్ళు డిసైడ్ చేశారని మిగతా ఎంఎన్సీ కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్. దట్స్ హౌ హైదరాబాద్ హస్ బికమ్ సో ఫేమస్.
1: చిత్రం పూర్తిగా మారిపోయింది.
0: మారిపోయింది
1: చౌదరి గారు, అంటే మీరు చేసిన ఈ కృషికి మిమ్మల్ని వరించిన

0: డిసైడ్ చేశారని మిగతా ఎంఎన్సీ కంపెనీలు కూడా దే స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్. దట్స్ హౌ హైదరాబాద్ హస్ బికమ్ సో ఫేమస్.
1: ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.
0: మారిపోయింది.
1: చౌదరి గారు, అంటే మీరు చేసిన ఈ కృషికి మిమ్మల్ని వరించిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి ఒక్కసారి తెలియజేయండి.
0: అంటే చాలా అవార్డ్స్ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. అట్లా చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను అవార్డ్స్ రివార్డ్స్ కోసం నేను పనిచేయలేదండి. ఐ వాంట్ టు క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా. అందులో సఫలీకృతం అయ్యాం. ఎందుకంటే హైదరాబాద్లో అసలు నంబర్ ఆఫ్ జాబ్సే లేవు, ఐటీ జాబ్స్. అలాంటిది ఈరోజు సో మెనీ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఐటీ ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి క్యాటరింగ్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఈవెన్ హెల్త్ కేర్ ఆల్ మాల్స్, ఎక్కడ చూసినా మాల్స్లో ఎవరుకుంటున్నారు? ఎక్కువ ఐటీ వాళ్లే. సో కార్లు కొనే వాళ్ళు ఎవరు? ఐటీ వాళ్ళు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్. సో ఇక ఆ రోజుల్లో మన కంబైన్డ్ స్టేట్ బడ్జెట్ అబౌట్ 30,000 crores. ఈరోజు స్టేట్ డివైడ్ అయిపోయినా కూడా హైదరాబాద్ మన తెలంగాణ స్టేట్ బడ్జెట్ ల్యాక్స్ లో ఉంటుంది. 2 lakh crores ఎంతో ఉంది.
1: ఈ ఎస్టాబ్లిష్మెంట్ దానికి దోహదపడింది.
0: హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళ రెవెన్యూ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్. సో అట్లా ఐటీ ఇండస్ట్రీ ద్వారా ఎన్నో ఫ్యామిలీస్ గాట్ బెనిఫిటెడ్, స్టేట్స్ గాట్ బెనిఫిటెడ్, ద కంట్రీ గాట్ బెనిఫిట్. మొన్న నేను అమెరికా వెళ్ళాను. ప్రతి ఏ స్టేట్కి ఏ సిటీకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ సార్, ఆ రోజుల్లో మేము వైట్యుకే రోజుల్లో మీరు వేసిన ఫౌండేషన్ వల్ల మేమంతా ఇక్కడికి వచ్చాము, ఎంటర్ప్రెన్స్ అయిపోయాము, ఇక్కడ మేము ఆస్తులు బాగా సంపాదించుకున్నాము, తర్వాత ఎంత చేసాము, మీ పుణ్యం వల్ల మేమంతా చేసామని. ప్రతి దేశంలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి ఇండియాని కాలనైజ్ చేశారు కదా, మన వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్నే కాలనైజ్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా సిఇఓలు సిఎక్స్ఓలు పెద్ద పెద్ద కంపెనీ అంతా ఇండియన్సే, ఎక్కువ ఇండియన్సే. సో సిలికాన్ వ్యాలీలో పోయినా ఇండియన్సే, డల్లాస్ అయితే హైదరాబాద్లోకి ఉంటుంది. అంత ఆపర్చునిటీస్ ఈ ఒక్క ఇండస్ట్రీ తీసుకురావడం వల్ల మొత్తం అసలు మన దేశ పరిస్థితి మారిపోయింది. మనం ఈరోజు $4 trillion ఎకానమీ అంటున్నాము. ఇట్స్ ఆల్ ప్రైమర్లీ డ్రివెన్ బై ఐటీ ఇండస్ట్రీ.
1: జయ చౌదరి గారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్లో కూడా మీ పాత్ర ఉంది.
0: ఐ వాజ్ ది కో చైర్మన్ ఫర్ ది ఫికీ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. టూ టర్మ్స్ కో చైర్మన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో కూడా పనిచేశారు కదా.
0: రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ అప్పుడు నేను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకొని ఐ స్టార్టెడ్ ఐ బికేమ్ ఎంటర్ప్రినర్, స్టార్టప్ ఎంటర్ప్రినర్ అయిపోయి ఒక కంపెనీ స్థాపించేసి ఆ కంపెనీ ఎన్విడియాకి అమ్మి వి గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ కంపెనీ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మళ్ళా గవర్నమెంట్లోకి తీసుకున్నాడు. అప్పుడు ఐ బికేమ్ ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఐటీ అడ్వైజర్ టు నారా చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ స్టేట్ గవర్నమెంట్. అంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉన్నాను.
1: ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ మీ ఉద్దేశం అంతా సామాన్యుడికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, దాంట్లో మీరు జీవితంలో సఫలీకృతులు అయ్యారు. ప్రస్తుతం ఉన్న యువతకు మీ జీవిత పోరాటంలో మీరు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని మీరు అందించే సందేశం.
0: ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఎరా అండి ఇది. ఇది చాలా డిస్రప్టివ్ ఎరా. ఇంతకాలం గత 30 ఏళ్ళు మనం ఈ ఐటీ సర్వీసెస్లో పీల్చి పిప్పి చేశాం. దాంట్లో ఎన్ని అవకాశాలున్నా అన్ని మనం ఉపయోగించుకున్నాము. ఇప్పుడు పెనుమార్పులు వస్తున్నాయి టెక్నాలజీలో. అంటే ఈ అసలు ప్రోగ్రామింగ్ చేసే పని లేదు. తర్వాత చాలా జాబ్స్ ఆటోమేట్ అయిపోతున్నాయి. కొన్ని లక్షల్లో ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇటువంటప్పుడు మనకు భారతదేశంలో మన ఉన్న పాపులేషన్ డెన్సిటీ 1.4 బిలియన్ పాపులేషన్ కంట్రీ, రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ, ఉద్యోగాలు ఉన్నంత వరకు అన్ని బాగా నడిచిపోతాయి. ఎప్పుడైతే ఉద్యోగాలు తగ్గిపోతాయో సాంఘిక వ్యవస్థలు మళ్ళా వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అవి రాకుండా ఉండాలి అంటే మటుకు వీటి క్రియేట్ అనదర్ జాబ్ క్రియేషన్ ఇంజన్. అందుకనే మేము ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అని పెట్టి 2.5 సంవత్సరాల క్రితం పెట్టాము. దాని ద్వారా స్టార్టప్ కంపెనీస్ మేము ఎంకరేజ్ చేస్తున్నాము. అర్లీ స్టేజ్ స్టార్టప్స్ కి వాళ్ళకి మెంటరింగ్ చేయడం కానీ, తర్వాత ఫండింగ్ తీసుకురావడం కానీ, మార్కెట్ యాక్సెస్. ఇప్పుడు ఆ కంపెనీ సక్సెస్ అయ్యాయనుకోండి, వాళ్ళు దే క్రియేట్ జాబ్స్. ఇప్పుడు ఈచ్ కంపెనీ భారతదేశంలో ఆల్రెడీ

0: ఆల్రెడీ 125 యూనికార్న్స్. యూనికార్న్ అంటే 8,000 crores పైన మార్కెట్ క్యాప్ అని వాల్యుయేషన్ ఉంటాయని దాని యూనికార్న్ అంటారు. అలాంటి కంపెనీస్ 125 కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం ఏది స్టార్టప్ ఎకోసిస్టమ్లో. సో నెక్స్ట్ వేవ్ ఇస్ గోయింగ్ టు బి స్టార్టప్ వేవ్. దాంట్లో ఇప్పుడు మేము నా కృషి అంతా కూడా ఏ విధంగా కొత్త ఉద్యోగాలు త్రూ స్టార్టప్స్ క్రియేట్ చేయాలా, వై నాట్ వి క్రియేట్ ఏ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ యాపిల్ ఆర్ ఎన్విడియా ఇన్ ఇండియా. ఇప్పుడు వాళ్ళ మార్కెట్ క్యాప్, ఈచ్ కంపెనీ మార్కెట్ క్యాప్ సెవెరల్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, వాళ్ళు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి కంపెనీస్ మనం ఎందుకు ప్రొడక్ట్ కంపెనీస్ ఎందుకు క్రియేట్ చేయగా, ఆ ఉద్దేశంలో నేను దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఐ థింక్ డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ జర్నీ ఆల్సో.
1: మీరు ఇంటర్నెట్ ఇంటింటికి తీసుకొచ్చిన కాలంలోనే అది పెద్ద పెనుమార్పు. ఇప్పుడున్న సంధి స్థితి లేదంటే ఆ క్రైసిస్ పీరియడ్ని అధిగమించాలంటే మీరు యువతకి ఇస్తున్న మంత్రం ఏంటంటే స్టార్టప్.
0: ఎస్,
1: అంటే ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్గా మారమంట.
0: ఎస్, అదొకటే మంత్రం అండి. ఇప్పుడు ఇప్పుడు మనకు అవకాశాలు కూడా ఎట్లేదు, ఎందుకంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో డేటా చాలా కీలకం అండి. డేటా లేకుంటే ఏ కంపెనీస్ పనిచేయవు. ఇప్పుడు ఎవరి దగ్గర డేటా ఉంది ప్రపంచంలో? చైనా దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉంది. వాళ్ళు బిలియన్ ప్లస్ పాపులేషన్, మనది కూడా బిలియన్ ప్లస్ పాపులేషన్. ఈ డేటా క్యూరేట్ చేసి ఈ డేటాను మనము ఏ మోడల్లో ట్రైన్ చేస్తే ఇండియాలో డెవలప్ అయ్యే ఏ స్టార్టప్స్ ఏ దేశంలో కూడా డెవలప్ కావు. అది మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకని దాని మీద ఫోకస్ చేసి మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఏ సిటీని కడుతున్నారు ఈ ఏ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్. మనకు ప్రాబ్లమ్ని దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని వే టు క్రియేట్ మోర్ మన ఓన్ ఐపీ ప్రొడక్ట్ కంపెనీస్ క్రియేట్ చేసేదానికి అవకాశం. ఎందుకంటే ఒకనొకప్పుడు భారతదేశం ప్రొడక్ట్ కంపెనీ మనం జీరో కూడా ఇన్వెంట్ చేసింది మన భారతదేశం నుంచే. మొత్తం మ్యాథమెటిక్స్ కానీ తర్వాత సర్జరీస్ కానీ మన దగ్గర నుంచే తర్వాత బ్రిటిషర్స్ అంతా వచ్చి అనిచేశారు. మనందరినీ బానిసలుగా మార్చేశారు. ఐటీ సర్వీసెస్ కూడా బానిసమైన ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఈ ప్రోగ్రామ్ తయారు చేయాలంటే ఇక్కడ కూర్చొని టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ తయారు చేసేవాడు. అది కూడా సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా అలాంటి ఇండస్ట్రీని. ఇప్పుడు ఫార్చునేట్గా బికాస్ ఆఫ్ జనరేటివ్ అయ్యాయి ఆ సర్వీసెస్ ఇండస్ట్రీ అంతా కనుమరుగు అయిపోతుంది. ఇప్పుడు వీఆర్ ఫోర్స్ టు డెవలప్ సమ్ న్యూ ప్రోడక్ట్స్. ఇది ఒక రకంగా మంచిది భారతదేశానికి. ఇప్పుడు ఈ తరుణంలో స్టార్టప్స్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ వేవ్. నేను వాట్ ఎవర్ ఐ హావ్ డన్ అర్లియర్ ఫర్ ది ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ, నాకు దానికంటే 1000 రెట్లు ఈ ఈ జర్నీలో ఈ స్టార్టప్ ఎంకరేజింగ్ ది స్టార్టప్ కంపెనీస్, సీయింగ్ దట్ మెనీ యూనికార్న్స్ డెకాకార్న్స్ హెక్టాకార్న్స్ కమ్స్ ఫ్రమ్ ఇండియన్ సాయిల్ అదిగినైతే ఉద్యోగాలు ఆటోమేటిక్ వస్తాయి, వెల్త్ క్రియేషన్ అవుతుంది. మనము $3 trillion or $4 trillion ఎకానమీ విల్ క్రాస్ $50 trillion ఎకానమీ బై 2047.
1: క్రైసిస్ ని క్రైసిస్ కింద కాకుండా ఆపర్చునిటీ కింద మార్చుకుని స్టార్టప్ మంత్రంగా మార్చుకుని మళ్ళీ విశ్వగురు స్థానానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది మనకి.
0: తప్పకుండా ఇండియా విల్ గో టు ది టాప్ అండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జయ చౌదరి గారు. ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఈ వారం అతిథి కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి. మిక్కీ జీమేయర్ సంగీత సారథ్యంలో నూతన మోహన్ గానం చేసిన భాస్కర భట్ల గీతం, చిత్రం ఓ బేబీ.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో కైలాష్ కేర్ విష్ణుప్రియ గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. చిత్రం చిత్రలహరి.

0: జస్ట్ థింక్ ఆఫ్ అ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ సింపుల్ తెలుగు ఫర్ ఎ లిజనర్ ఇన్ అ స్మాల్ టౌన్. ఇట్ వాజన్ జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇట్ వాజ్ పర్మిషన్ టు ఆస్క్ క్వశ్చన్స్, టు డ్రీమ్ బిగ్గర్. దాట్స్ హౌ పీస్ బిగిన్స్, నాట్ విత్ అ ట్రీటీ బట్ విత్ అ కాన్వర్సేషన్. బికాస్ పీస్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ బిగ్ మూమెంట్స్, సమ్టైమ్స్ ఇట్ బిగిన్స్ ఇన్ స్మాల్ వేస్. Listening to someone else's story, understanding a different perspective, feeling connected to people we may never meet. And maybe that's what Akashvani helped create. Not just listeners, but a shared sense of belonging. A reminder that even across distances, voices have the power to bring people closer. On that note, let's take a quick commercial break.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: And let me tell you, that feels especially meaningful today as we reflect on light, on peace, and on that many ways understanding quietly shapes society. 9 years later, Akashvani continues to do something simple yet powerful. It continues to connect. This is Sattvik signing off. Here's to 90 years of Akashvani and to many voices, stories, and listeners that continue the journey. Take care.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12:30 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ, వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2 దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయు సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ ఏఐ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3వ భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్కు ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణం

0: పై సెస్ పన్ను లేదా సర్ఛార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కుచ్బెహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరిక నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ వేడుకల్లో రాష్ట్ర ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ, డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ, ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 400-450 engines. We had an amazing time. It's a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక సూచిక.

జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకన స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ వేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30

ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు సెమీఫైనల్స్లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లొచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? భగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ప్రతి ఇంట

0: స్వీకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ, అభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సలహాదారు కేశవరావును చైర్మన్గా నియమించింది. వార్తలు వివరంగా. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రూపాయి విలువ పతనమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని ప్రకటించి ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే రేట్లు పెంచడం ప్రజలను వంచడమేనని మండిపడ్డారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణను సాకుగా చూపి లీటరుకు 3 రూపాయలకు పైగా పెంచడం సామాన్యులపై పిడుగుపాటు వంటిదన్నారు. ఈ నిర్ణయం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి పేదలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ పెంచిన ఇంధన ధరలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై కేంద్రం తీవ్ర భారం మోపుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ఆరోపించారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం చమురు ధరలు పెంచబోమని ప్రకటించిన కేంద్రం ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర 1000 రూపాయలు, ఈరోజు పెట్రోల్ ధరలను మీటరుకు 3 రూపాయలు పెంచడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక మీడియా కాంక్లేవ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత తరానికి అవకాశం ఇచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. 10% జీడిపి దేశానికిచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, ప్రస్తుత జన్జీతరం తక్షణ ఫలాలను కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉందని, రాహుల్ గాంధీకి ప్రధాని కావాలనే లక్ష్యం లేకపోయినా వికారాబాద్ సభలో తానే ఆయనను ఒప్పించానని వెల్లడించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీయే ఉంటారని, ఈ మేరకు కూటమిని ఒప్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ, అభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, పురోగతిలో ఉన్న నిర్మాణ పనుల నాణ్యతను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం, పార్లమెంటు కోఆర్డినేటర్ కూలిన శ్రీశరంగౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ

0: కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, అభివృద్ధి కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన 48వ ఈఈపీసీ ఇండియా సదరన్ రీజన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఇంజనీరింగ్ ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండును విశ్వవ్యాప్తం చేసేందుకు ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతికతతో కూడిన ఎకోసిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గిరిజన ప్రాంతాల్లో లభించే ఇప్ప పువ్వును వారి ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తోంది. సచివాలయంలో మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహువా ఫ్లవర్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఇప్ప పువ్వుతో లడ్డూలు, హెల్త్ ఫుడ్స్, హర్బల్ టీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మహిళా సంఘాల ద్వారా ట్రైబల్ న్యాచురల్ ఫుడ్ బ్రాండ్స్గా అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానిస్తామని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2.5 లక్షల గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే అనిరెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యల ప్రజెంటేషన్ల ద్వారా దీని అమలుపై స్పష్టమైన వ్యూహం రూపొందించామని నాయకులు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: 48 కోట్లతో అనుగొండకు సంబంధించిన కొత్త ఊరిని తీసుకురావడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాదాపు 60-70% కొత్త లేఅవుట్ అయిపోయింది. ఆ ఊరిని షిఫ్ట్ చేసే కార్యక్రమం. ఈ అంకేనపల్లి, దాదాపల్లి కూడా 26-23 కోట్లు, 49 కోట్ల రూపాయలు, దానికి కూడా శాంక్షన్ ఫైనాన్స్ క్లెయిమ్ తీసుకున్నాం. టెండర్ ప్రక్రియ ముందుకు పోతా ఉంది.
0: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులతో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం వంటి పనులు చేపడతారని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన కోసం కేంద్ర అధికారుల బృందం ఇవాళ కరీంనగర్లో పర్యటించి స్థానిక అధికారులతో సమావేశం కానుందని పేర్కొన్నారు. దేశ హితం కోసం, జనహితం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి వేసవి శిక్షణ శిబిరం ముగింపుత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: జనహితం కోసం భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోతున్నటువంటి అన్ని రంగాల్లో రాబోతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని పొదుపు మంత్రం వైపు డ్రైవ్ చేసిండ్రు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఈ రోజు నుంచి ఈవీ వెహికల్ వాడాలనుకుని నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్లో ట్రావెల్ చేయడం ప్రారంభించినాం.
0: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకె దయాకర్, ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి సభ్యులుగా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ కన్వీనర్గా ఉంటారు. ఉద్యమకారుల గుర్తింపునకు స్పష్టమైన ప్రమాణాలను రూపొందించి జాబితాను సిద్ధం చేయడం, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వనపర్తి జిల్లాను 2026 చివరి నాటికి క్షయరహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి తెలిపారు.
3: టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుండి 53 గ్రామ పంచాయతీలను హైరిస్క్ దీని కింద తీసుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ గత సంవత్సరం 57 గ్రామ పంచాయతీలని టీబీ ముక్త్

0: పంచాయత్స్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 53 గ్రామ పంచాయతీలో కూడా హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్లకు మొబైల్ ఎక్స్రే ద్వారా టెస్ట్ చేసి లక్షణాలు ఉన్న వాళ్ళకి తెమ్మడ పరీక్ష చేసి వాళ్లకు ట్రీట్మెంట్ పార్ట్ అందించి 53 గ్రామ పంచాయతీలని కూడా నెక్స్ట్ సంవత్సరం లోపల టీబీ ముక్త గ్రామ పంచాయత్స్ గా డిక్లేర్ చేయడానికి మనం అంతా కృషి చేస్తున్నాము.
1: వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దైవ నిర్ణయం దమరాజు విశాలాక్షి గారి కథానిక వింటారు.
1: కూలిపోయిన గుడిసె ముందు నిలుచుని గుండెల విశేలా ఏడుస్తున్న రజియాని చూసి చెలించిపోయారు రావుగారు. హోరుమనే ఆ గాలివానలో రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళి మరీ రజియాకి ధైర్యం చెప్పి తన ఇంటికి తీసుకొచ్చారు. గోల గోల పెట్టి గుండెలు పగిలేలా ఏడుస్తున్న రజియా రావుగారు ఏం మాట చెప్పారో, ఏం మంత్రం వేశారో, రావుగారి మాట చెప్పగానే అతని పాదాలు పట్టుకుని బోరున ఏడ్చి ఆయనను అనుసరించింది. కొద్ది గంటల క్రితమే కుంభవృష్టిగా వర్షం కురవడం మొదలుపెట్టింది. ఏకధారగా కురుస్తున్న వర్షానికి ఏర్లు గడ్డలు ఏకమైపోయాయి. ఇంచుమించు రావుగారి కాంపౌండ్ వరకు నీరు వచ్చేసింది. మస్తానయ్య మాంసం దుకాణం, వారి ఇల్లు అనబడే గుడిసె రెండూ కూలిపోయాయి. చుట్టుపక్కల చాలా గుడిసెలు ఎగిరిపోయాయి, కూలిపోయాయి. ఏమిటో ఈ ప్రళయం, ఈ వర్షం ఇంకా ఎక్కువైపోతుందట. కారు షెడ్డు అవి ఎలా ఉన్నాయో అని భార్య అంటే చూసి వెళదామని వచ్చిన రావుగారు తమ షెడ్డు ముందర ఎత్తైన గట్టుమీద వేసిన రేకుల షెడ్డు కింద వర్షానికి తడవకుండా చిన్న చెల్లెలు చేయి పట్టుకుని నిలబడి ఏడుస్తున్న చెల్లెల్ని ఓదార్చుతూ మస్తాన్ కొడుకు 10 ఏళ్ల షరీఫ్, వాడిని గట్టిగా పట్టుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న మస్తానయ్య కూతురు. ఆ పిల్లల్ని చూసి, అరే ఈ గాలివానలో ఇక్కడ ఏం చేస్తున్నారర్రా, ఇంటికి పొండి, మీ అమ్మా నాన్న వెతుక్కుంటారు అన్నారు రావుగారు. అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ చెల్లెల్ని దగ్గరకు లాక్కుంటూ ఇలా అన్నాడు, ఇదిగో ఇప్పుడే మా గుడిసె పడిపోయింది సార్, భయం వేసి చెల్లెల్ని తీసుకుని పరిగెట్టుకుంటూ వచ్చేశాను సార్. ఈ గాలి రానప్పుడు మా అమ్మ మా చెల్లెలు ఆకలిని ఏడుస్తూ ఉంటే పొయ్యి తడిసిపోయిందని మమ్మల్ని మా నాన్నకు అప్పచెప్పి రోడ్డవతల తను పనిచేస్తున్న అమ్మగారింట్లో మాకు తినడానికి ఏమైనా అడిగి తెస్తానని వెళ్ళింది సార్. వర్షం తగ్గాక వెళ్ళిపోతాం సార్, మమ్మల్ని ఇక్కడ ఉండనియండి అని వాడి చేతులు వాడి చెల్లెలి చేతులను కూడా కలిపి జోడించి వేడుకున్నాడు. రావుగారికి జాలేసింది. మరి మీ నాన్న ఏమయ్యాడ్రా అన్నారు. మమ్మల్ని కూర్చోండి ఇప్పుడే వస్తానని చెప్పి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుని తాగడం

వెనక్కి వెళ్ళిపోయాడు సార్. గాలికి మా ఇల్లు కదులుతూ ఉంటే భయం వేసి మీ షెడ్లోకి వచ్చేసాం సార్. మేము ఏమీ తీయలేదు, దొంగలం కాదు. మేము వచ్చాక మా ఇల్లు మొత్తం పడిపోయింది. మా చెల్లెలు అసలే ఆకలితో ఏడుస్తోంది అని వాడు నమస్కరిస్తూ ఏడుస్తున్నాడు. అయ్యో, మిమ్మల్ని ఏమీ చెయ్యనర్రా, మిమ్మల్ని వెళ్ళిపోమన్ను. ఈ గాలివానలో ఇక్కడ వద్దు, ఇంటి లోపలికి రండి అని అంటున్నాను. పదండి, అక్కడ వరండాలో కూర్చుందురు అని చెప్పి తీసుకెళ్లారు లోపలికి. లోపల నుండి పొడి తువ్వాళ్లు తీసుకొచ్చి ఇచ్చి తల తుడుచుకోమని చెప్పి, తను బిస్కెట్స్ డబ్బాలోంచి కొన్ని బిస్కెట్లు తెచ్చి ఇచ్చి, తింటూ ఉండండి, ఇప్పుడే వస్తానని ఇంట్లోకి వెళ్లారు రావుగారు. అబ్బా, ఎక్కడికి వెళ్ళారండి ఈ గాలివానలో? వేడి వేడి ఉప్మా, జీడిపప్పు అవి వేసి చేశాను, చల్లారిపోతోంది. మీకోసం చూసి చూసి మామయ్య గారికి చెప్పి ఆయనకు టిఫిన్ పెట్టేశాను. మన ఇద్దరికి ఆ హాట్ ప్యాక్లో సర్దాను. మీరు తినేయండి, నేను దేవీ భాగవతం పారాయణ చేసుకుని తింటాను అన్నారు అనంతలక్ష్మి. భర్త మాట్లాడకుండా వెళ్ళి రెండు పేపర్ ప్లేట్లు తీసుకొచ్చి ఉప్మా వాటిల్లో సర్దుతూ ఉంటే ఆశ్చర్యంగా అడిగారు, ఏమిటది ఈ గాలివానలో ఎవరైనా స్నేహితులొచ్చారా? ఎవరికది అని. మన పొరుగు మస్తానిల్లు కూలిపోయింది, పాపం అతని పిల్లలు భయపడి వచ్చి ఆ గాలివానకు మన షెడ్లో తలదాచుకున్నారు. పాపం ఆ పిల్ల ఆకలికి గుక్కపెట్టి ఏడుస్తోంది. తినడానికి ఏమైనా తెస్తానని వర్షం రాకముందే చెప్పి వెళ్ళిందట వాళ్ళమ్మ. ఈ గాలివానలో ఎక్కడ చిక్కుకుందో, ఇంకా రాలేదట. ఆ తాగబోతు మస్తాను ఎటో పోయాడట అన్నారు రావుగారు మంచినీళ్ళ బాటిల్లో నీరు నింపుతూ. ఏమిటి, మనకి పెద్ద సమస్యగా తయారైన మస్తానయ్యా, మనకు మనశ్శాంతి కూడా లేకుండా చేస్తున్న మస్తానయ్యా. వాడి మాంసపు దుకాణంలో మాంసపు ముద్దలు, కాకులు, గద్దలు ఇటు పడేస్తూ ఉంటే నేను అడిగానని తాగి వాగి ఇష్టం వచ్చినట్లు గొడవ పెట్టి పెద్ద గొడవ చేసిన మస్తానయ్యా. ఇంత చక్కని ఇల్లు కట్టుకున్న ఆనందం మిగలనియని ఆ మస్తానయ్య పిల్లల కోసం మీకెంతో ఇష్టమని జీడిపప్పు నెయ్యి వేసి ప్రత్యేకంగా చేసిన ఉప్మా పెట్టేస్తారా? ఆ రోజు అతడేమి వాగాడో మీ నాన్నగారు విన్నారు, అడగండి. అలాంటి వాడి పిల్లల కోసం పలహారం పట్టుకుపోతారా? కావాలంటే రాత్రి మిగిలిన అన్నం అని ఆమె ఇంకా ఏదో అనబోతూ ఉంటే, వద్దు అనంత, వాడి తండ్రి ఏదో చేస్తే పసిపిల్లలేం చేస్తారు? అయినా ఆ రోజు నుండి వాళ్ళమ్మ వచ్చి ఏదైనా పడగానే శుభ్రం చేస్తోంది కదా. ఒక్కటి ఆలోచించు, పిల్లలు భగవత్ స్వరూపాలని నువ్వే కదా అంటావు. మొన్న నవరాత్రి పూజలని, అమ్మవారి రూపాలని రెండేళ్ల నుండి పిల్లల కోసం వెతికి వెతికి తెచ్చి రకరకాల పిండి వంటలతో భోజనాలు పెట్టి బట్టలు పెట్టి పూజలు చేశావు. ఆ పిల్లలంతా ఆగర్భ శ్రీమంతులు, ఆకలి తెలియనివారు. ఈ పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు, వీరు అమ్మవారి స్వరూపం కాదా? మస్తాన్ కూతురు ఆడపిల్ల, ఈ పిల్లలు తిని సంతోషిస్తేనే అమ్మవారు నిన్ను ఎక్కువ అనుగ్రహిస్తుందేమో అని ఆ ప్లేటు పెద్ద ప్లేట్లో పెట్టి నీళ్లసీసా పట్టుకుని వెళ్ళిపోయారు రావుగారు. భర్త బయటికెళ్తుంటే నోట మాట రాక అతనన్న ప్రతి మాట నిజమని అనిపించినా, వాళ్ళసలు మన దేవుణ్ణే నమ్మరు కదా మామయ్య అంది అనంతలక్ష్మి మామగారితో. మామగారు అన్నారు, ఆకలి తీర్చడానికి మంచి మనస్సు, మానవత్వం కావాలమ్మా, మతం కులం కాదు. వాడు పూజలు వ్రతాలు చేయడమ్మా. మన అందరం అనుకుంటాం కదా వాడికి దేవుడి మీద నమ్మకం లేదని, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా అని అంటారు కదా. అలా వాడు ఆత్మశుద్ధితో అంతరాత్మ చెప్పిందే చేస్తాడు. వెళ్ళు వెళ్ళు, మంచి పనిని అనుసరించు అన్నారు. నివ్వెరిపోయి మామగారి మాటలకు భర్తను అనుసరించారు అనంతలక్ష్మి. అనంతలక్ష్మిని పిల్లల దగ్గర ఉండమని కిటికీలోంచి రజియా రావడం చూసి వెళ్ళి పిల్లలను తన దగ్గర క్షేమంగా ఉన్నారని చెప్పి తీసుకొచ్చారు రావుగారు. తన పిల్లలు టిఫిన్ తింటూ అనంతలక్ష్మి గారితో కబుర్లు చెప్తూ ఉంటే చూసి ఆమె పాదాలపై పడి, మీరు దేవత, అయ్యగారు దేవుడున్నమ్మా, పిల్లల్ని కాపాడి ఆదరించారు, మీ మేలు జీవితంలో మరిచిపోలేనమ్మా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది రజియా. అయ్యో, క్షేమంగా నీ పిల్లల్ని చేరుకున్నావు, ఇదిగో ముత్తైదుకిద్దామని పెట్టిన చీర

0: అమ్మవారు నీ రూపంలో వచ్చిందనుకుంటాను. ఆ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకో, తల బాగా తుడుచుకో. అసలే వట్టి మనిషివి కావు. నీ పిల్లలకి మా మనమలు బట్టలు వేశారు మీ అయ్యగారు. నేను టీ కాచి తీసుకొస్తాను అని లేచారు అనంతలక్ష్మి. పిల్లల్ని పొదివి పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రజియాబేగం. తండ్రి ఎలా వెళ్ళాడో, ఇల్లెలా కూలిందో, చెల్లి తను రావుగారింటికి ఎలా వచ్చారో, రావుగారు ఎలా ఆదరించారో వివరంగా చెప్పాడు అబ్బాయి. ఆయన ఆదరించడం అన్నీ కొడుకు వర్ణించి చెప్తూ ఉంటే ఒక నిశ్చయానికి వచ్చిన రజియా రావుగారితో అంది, నా తండ్రి కంటే మీరే నయం బాబు. నా తండ్రి తాగుడు వ్యసనం వలన మస్తాన్ దగ్గర డబ్బులు వాడేసి అప్పు తీర్చమని గొడవ పెడితే నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత తెలిసిందయ్యా, అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరం లేక ఇతను తిరుగుతాడని. కానీ ఏం చేసేది, అప్పటికే పిల్లడు కడుపున పడ్డాడు. అతగాడికి ఆ తాగుడు తప్ప ఏమీ పట్టదు బాబు. ఇన్నాళ్ళుగా భరించాను, ఇక నా వల్ల కాదు. ఈరోజు మీరు లేకపోతే నా పిల్లలు నాకు కాకుండా పోదురు కదా బాబు. నా బ్రతికెలాగో నాశనమైంది. ఇంకా నేను అతనితోనే ఉంటే నా పిల్లలు పాడైపోతారండి బాబుగారు. ఎవరికైనా అమ్మేస్తాడు కూడా. ఇప్పుడే నేను పనిచేస్తున్న ఇంట్లో అమ్మగారు అడిగారు వాళ్ల ఊరు రమ్మని. ఆమె గారు ధనవంతురాలైనా బాగా చదువుకున్నదైనా నాలాగేనమ్మా, ఒకరి వల్ల మోసపోయారు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె తండ్రి వద్ద పెద్ద స్కూలు హాస్టలు ఉన్నాయట. ఆమె తనతో పాటు వచ్చి నన్ను హాస్టల్లో పిల్లలకు వంట పని చూసుకోమన్నారు. పిల్లల్ని ఆ స్కూల్లో చదివించుకోమన్నారు. నాకు ఉండటానికి ఇల్లిస్తామన్నారు. పిల్లలు బ్రతకైనా బాగుంటుంది కదా బాబు. నేను వెళ్ళిపోతాను బాబు, వర్షం తగ్గాక ఆ అమ్మగారింటికి వెళ్ళిపోతానమ్మా. ఎక్కడున్నా మీ మేలు మరువనమ్మా అంటూ నమస్కరించింది రజియాబేగం. ఇంతలో పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ రజియా పక్క గుడిసెలో ఉన్న రిక్షా రాముడు వచ్చాడు. రజియా అక్క, మీ మస్తాను కల్లుపాక దగ్గర తాగేసి పడిపోయాడు. ఆ పక్కనే పాత గోడ కూలి వాడి మీద పడిపోయింది, చనిపోయాడట. అందరూ నీకోసం వెతుకుతున్నారక్క, పద నా ఆటోలో తీసుకెళ్తానన్నాడు. అయ్యో అని గుండెలు బాదుకుంటూ పిల్లల్ని తీసుకుని మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసేవా అల్లా అని ఏడుస్తూ రాముణ్ణి అనుసరించింది రజియా. దైవ నిర్ణయం అని నిట్టూర్చారు రావుగారి దంపతులు.
1: మీరింతవరకు దైవ నిర్ణయం దమరాజు విశాలాక్షి గారి కథానిక విన్నారు. ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారు పాడిన లలిత గీతాలు. ముందుగా నాదంలా నామదిలో, రచన కె బాలకృష్ణ, సంగీతం కలగా కృష్ణమోహన్.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. ఆకాశ

0: ఈనాటి కార్యక్రమంలో మల్కాజ్గిరిలోని నేషనల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పి జాన్సింగ్, 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము మల్కాజ్గిరిలోని నేషనల్ హైస్కూల్ నుంచి మీకు చక్కని కదంబ కార్యక్రమాన్ని వినిపించడానికి వచ్చాము. మరి మీరందరూ వినడానికి సిద్ధమే కదా? ముందుగా ఒక భజన పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం.

ధన్యవాదములు. ఆహా, మన స్నేహితులు ఎంత చక్కగా పాడారో కదా. మరి ఇప్పుడు పర్యావరణ కాలుష్యం గురించి ఒక నాటిక విందామా? దానిలో పాత్రలు, పాత్రదారుల పేర్లు. అమ్మ కె సంజన, నాన్న బి విష్ణు, కుమారుడు ఎం హర్ష, డాక్టర్ ఎం చందన, అత్త పి లత, అక్షయ మరియు భోజనశాల అవ్వ పి ఝాన్సీ, డ్రైవర్ వి సంతోష్.

0: అమ్మా, నేను వచ్చి 10 నిమిషాలు అయ్యింది, ఎక్కడి నుంచి వస్తున్నావు?
1: నేను బజార్కు వెళ్లి కావలసిన కూరగాయలు పళ్ళు తీసుకుని వస్తున్నాను. పవన్, కొంచెం ఆగు, ఆ పండును శుభ్రం చేసుకుని తిను.
0: అమ్మా, శుభ్రం చేయకుండా తింటే ఏమవుతుంది?
1: అలా తినడం వలన వాటి మీద ఉండే క్రిములు మన నోటిలోకి ప్రవేశించి పొట్టలో చేరి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కూరలు పండ్లు పండించే రైతుల పాదులకు క్రిములు సోకినప్పుడు వాటికి క్రిమి సంహార మందులు వాడతారు, అవి వాటిపై కొంత ఉండిపోతాయి. అందువల్ల నీటితో శుభ్రం చేసుకుని తినాలి.
0: అమ్మా, నాన్న వచ్చారు.

0: పవన్, అలా పరిగెత్తకు, నీకు ఆయాసం వస్తుంది అన్నట్లు ఈరోజు మందులు వేసుకున్నావా?
1: ఆ వేసుకున్నాను నాన్న. నేను ఇలా ఎన్ని రోజులు అని వేసుకోవాలి? ఇప్పటికే చాలా రోజుల నుండి వేసుకుంటున్నాను.
0: డాక్టర్ ఏమని చెప్పారు? నీకు ఆరోగ్యం కుదుట పడే వరకు మందులు వేసుకోవాలని చెప్పారు కదా అన్నట్లు మీ అత్త ఫోన్ చేసింది. అక్క పిల్లట, మనందరం ఊరికి ముందుగానే బయలుదేరుదాం.
1: అక్క పిల్ల, భలే భలే, అయితే సరే.
2: బాబు బాబు, పవన్, ఏమైంది నీకు? ఏమండి ఏమండి, మన బాబు ఆయాసంతో బాధపడుతున్నాడు, వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయండి.
0: చేస్తున్నాను. డాక్టర్ గారు రండి.
2: మీ బాబుకి ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా, అది కొంచెం ఎక్కువగా వచ్చింది. నేను వాడమన్నా మందులు వాడుతున్నాడా? నేను కొన్ని మందులు రాసిస్తాను, క్రమం తప్పకుండా వేయండి.
3: ఇలా ఎంతకాలం మందులు వేసుకోవాలి? మా బాబు మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు.
2: ఏం చేద్దామండి మరి, ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం మరియు వ్యర్థ పదార్థాల కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఆ గాలిని మనం పీల్చడంతో అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కి ఈ మందులు వాడండి.
0: పవన్, మందులు వేసుకున్నాక ఎలా ఉంది నీకిప్పుడు?
1: నాకిప్పుడు బాగానే ఉంది నాన్న. అక్క పిల్లన్నావు కదా అన్న, ఎప్పుడు వెళ్దాం?
0: రేపు రొద్దున్నే బయలుదేరి వెళ్దాం పవన్.
3: అప్పుడు ఎందుకు వెళ్ళడం? మన పవన్ కి బాగాలేదుగా.
0: అక్కడికి వెళితే పిల్లల సందడితో ఆరోగ్యం కూడా కుదురపడుతుంది.
3: అయితే మీ ఇష్టం, అలాగే చేద్దాం అన్నట్లు కార్ డ్రైవర్ కి ఫోన్ చేయండి.
0: సరే, ఫోన్ చేసి రేపు రొద్దుటే రమ్మంటాను.
4: నమస్కారం సార్, కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాను.
0: అప్పుడు ఎందుకు చేయించావు డ్రైవర్? వెళ్లేదారిలో పోయించవచ్చు కదా.
4: మనం వెళ్లేదారిలో కొండలు, వాగులు, చెట్లు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ బంకులు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అందువల్ల చేయించాను.
0: భూమిక, త్వరగా రా, బయలుదేరుదాం.
3: వస్తున్నానండి అన్నట్లు కారులో సామాన్లు సర్దారా.

0: మేడం, కారు అద్దాలు మూసివేయండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఉంది.
1: అమ్మా, ఏమిటది కుండల్లాగా కనిపిస్తున్నాయి?
2: అదా, మన చుట్టుపక్కల కాలనీల చెత్తనంతా తీసుకువెళ్లి ఊరి చివర పోస్తున్నారు. అవి కొండల్లాగా కనిపిస్తున్నాయి.
0: మేడం, మనం సిటీ నుండి చాలా దూరం వచ్చాము. ఇప్పుడిక కారు అద్దాలను తెరవండి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి ఉంటుంది.
1: అమ్మా, ఇక్కడ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. అదిగో ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. మన ఇంటి దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి గాని ఇవి లేవు. అమ్మా అమ్మా, ఇటు చూడు, ఆ కొండ పైనుంచి నీళ్లు క్రిందకి ఎలా పడుతున్నాయో మా స్కూల్ పుస్తకంలో చూశాను. జలపాతం అంటే ఇదే కదమ్మా.
2: అవును, ఇదే పవన్.
3: లంచ్ టైం అవుతుంది డ్రైవర్, ఎక్కడైనా భోజనశాల వద్ద కారు ఆపు.
0: అలాగే సార్, ఇక్కడికి దగ్గరలో ఒక అవ్వ భోజనశాల ఉంది. అక్కడ ఆమె రుచిగా శుభ్రతగా భోజనం పెడుతుంది.
1: ఆ భోజనం చాలా బాగుంది.
4: అవును బాబు, ఈ కూరలు ప్రకృతి సహజంగా పండించినవి కనుక భోజనం రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యం కూడా.
2: అవును అవ్వా, మా పట్టణాలలో మందులు వేసి పంటలను పండిస్తారు మరియు ఎక్కువగా వాహనాల నుండి, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ, ప్లాస్టిక్ వాడకం, అపరిశుభ్రత వల్ల అనారోగ్యాల పాలవుతున్నాము. ఇంకా చెట్లు నరకడం వల్ల స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు.
3: ఈ కాలుష్యం, అపరిశుభ్రత అంతటి కారణం మనమే. అందుకే మన పెద్దలు వృక్షో రక్షతి రక్షిత అన్నారు. మనమంతా కలిసి చెట్లను నరకకుండా కాపాడుతూ పట్టణాలలో కూడా చెట్లను నాటుతూ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి చెత్తను రీసైకిల్ చేస్తూ చెరువులను కాపాడి ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే వాతావరణం అంతా మారి మనమంతా ఆరోగ్యవంతులం అవుతాం. ఫోన్ కాల్ వస్తున్నట్లున్నది. హలో హలో
5: హలో ప్రకాష్, మీరంతా ఎక్కడికి వచ్చారు? మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నాము.
3: సునందక్క, కొద్దిసేపట్లో అక్కడికి వస్తాం.

0: హలో మామయ్య, మీరు వస్తూ పూలమాలలను తీసుకుని రండి.
1: అలాగే తెస్తాను అక్షయ.
2: అమ్మా, మన పట్టణాల వాతావరణం కంటే ఈ పల్లె వాతావరణమే చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేదు. పట్టణాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ ఇలాంటి పచ్చని చెట్లు ఉండవు కదమ్మా.
3: అవును బాబు, పట్టణాల్లో కూడా చెట్లను పెంచాలి, కాలుష్యాన్ని నివారించాలి, ప్రకృతిని కాపాడాలి. ఆహా, మన స్నేహితులు పర్యావరణ కాలుష్యం గురించి ఎంత బాగా చెప్పారో కదా. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ప్రకృతిని కాపాడదాం, మనమంతా ఆరోగ్యవంతులు అవుదాం. ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఈ నాటికను ఎవరు రాశారో మీకు తెలుసా?
3: మన సత్య టీచర్ మరియు భవానీ టీచర్. ఇప్పుడు ఒక దేశభక్తి గేయం విందామా?
4: సమిత గమన జీవనం

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వారాములు

0: థాంక్యూ.
1: ఈ దేశభక్తి పాటను ఎంత చక్కగా పాడారో కదా. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన విందామా? పాడిన వారు ప్రసన్న లక్ష్మి, 4వ తరగతి.
2: కొండలలో నెల కొన్న కోనే

రమ్మన్న చోటికి వచ్చిన మీనవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెల కొన్న కోనేటి రాయడు వాడు. కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెల కొన్న కో

కంచిలోన నుండ తిరుకచ్చినమ్మి మీద కరుణించి తన ఎడకు రప్పించిన

నెలకొన్న కోనేటి రాయడు వాడు, గమదని సానిధమగస కొండలలో నెలకొన్న, సని ధని సని నిధ మదని నిధ మమ గమ దద మమ గగస మమ గగస సని సమగ దమని ద సని ధమగస కొండలలో నెలకొన్న.

మద ద మ గ గ మ ద ద మ గ మ ద మ గ మ గ స ని స గ మ ద నీ ని ని ని ద ద ని ని ని ని మ ద ని ని ని ని ద ని స స ద ని స గ మ గ స ని ద ని స ని ద ని ద మ ద ని స గ మ స ని ద గ స ని ద మ ని ద మ గ స కొండలలో నెలకొన్న కోటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనే

0: థ్యాంక్ యూ.
1: కీర్తన విన్నారుగా, మన ప్రసన్న లక్ష్మి ఎంత బాగా పాడిందో. ఇప్పుడు పొడుపు కథలు విందాం. చెప్పిన వారు పి ఇందు, 7వ తరగతి.
2: పొడుపు కథలు అన్నిటికన్నా విలువైనది, అందరికీ అవసరమైనది. ఏమిటది? సరైన జవాబు ప్రాణము. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెత్తుతూ 12 మైళ్ళు నడుస్తాడు. ఏమిటది? సరైన జవాబు గడియారం ముళ్ళు. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. ఏమిటది? తేనెపట్టు. అందమైన చిన్నది, అందాల చిన్నది. నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది, నేను చూస్తే నన్ను చూస్తుంది. ఏమిటది? అద్దం. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లు తిన్నా దొంగ కాదు. ఏమిటది? సరైన జవాబు రామచిలుక. నీటి మీద తేలుతుంది కాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది కాని జీవి కాదు, మెరుస్తుంది కాని మెరుపు కాదు. ఏమిటది? సరైన జవాబు నీటి బుడక. కాటుక రంగు కమలము హంగు, విప్పిన పొంగు ముడిచిన క్రుంగు. ఏమిటది? సరైన జవాబు గొడుగు. ఒక్క అగ్గిపెట్టలో 2 పోలీసులు. ఏమిటది? సరైన జవాబు వేరుశనగకాయ. ధన్యవాదాలు.
1: ఫ్రెండ్స్, విన్నారు కదా? ఇంతవరకు నేషనల్ హైస్కూల్ పిల్లలం వినిపించిన కదంబ కార్యక్రమం మీకు నచ్చింది కదా? మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే, మరైతే ఈ రోజుకి సెలవు తీసుకుందాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.
3: ఇంతవరకు మల్కాజ్గిరిలోని నేషనల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్న ఆరోపణలపై ఈరోజు పూణేకు చెందిన బాటనీ టీచర్ మనీషా గురునాథ్ మంథారేను అరెస్ట్ చేసినట్లు సిబిఐ వెల్లడించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ వారోత్సవాల్లో వివిధ జిల్లాల్లో పంటలకు సంబంధించిన పలు రకాల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచనున్నట్టు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు 24,000 కోట్ల రూపాయల మేర రుణాలు అందించడం గొప్ప విజయమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం ఒగ్గు కథ నల్లపోచమ్మ కథ 3వ భాగం మీకు వినిపిస్తారు. శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం.

0: విలాస మానుభావుడు పానం తోడి ఒక పార్వతిని ఒక అగ్నిగుండాల పాలు చేసినాం. ఆయన పార్వతి చచ్చిపోయింది. ఇక మనం సరిగంగా స్నానానికి వెళ్దాము తమ్ములాల అని చెప్పి సరిగంగా స్నానానికి మరి ఇద్దరు తమ్ముల ఎంబడి పెట్టుకొని మన పాట పట్టుకొని 5 అడుగులు ఏనాడు చేసినాడు ఆయన శంకరుడా. నువ్వెంత బలపంటువో నేనంత బలపంటును ఆయన. నువ్వు గంగ పాట గంగ లోపల స్నానం చేస్తావని చెప్పి వెళ్ళిపోతున్నా వాటి నీ కాలు లేవని అని ఒక అమ్మవారు పుట్టినేసిన పుట్టిన మంత్రాలు పుట్టక నేసిన లచ్చ కోటి మంత్రాలు కాళ్ళ మీద మచ్చు కొట్టిన అరే అరే అరే అరే తమ్మి
1: ఏమైందన్నా.
0: అరే గంగ స్నానానికి వెళ్ళిపోదాం అంటే నా కాళ్ళు ఎత్తలేవురా.
1: కాళ్ళు ఎత్తలేవా ఏమైంది.
0: అరే ఏమైందో నా కాళ్ళు ఎత్తలేవురా.
1: కాళ్ళు లేతలేవానంటే అక్కడ కాష్టం లోపలేమో ఆడపిల్లల ఏడుపులు వినబడుతున్నాయన్నా. కేవ కేవ బావల కావుకు తెలుస్తాంది. ఆడపిల్లల మాటలు వినబడుతున్నాయన్నా.
0: అయితే బిడ్డని చేత మట్టి మరి తల్లిని చేపడతానని మొక్కు అంటున్నా.

0: నాడు మచ్చు కొట్టిందు. ఎప్పటి వాళ్ళు శంకరుడు ఏనాడు అయిపోతా ఉన్నాడు
1: అన్న. పార్వతి నుండి మన బిడ్డను తీసుకుని పోదాం బాయ్.
0: లేదు లేదు, మరి మళ్ళా గంగ స్నానం పోదామా అని

అమ్మవారు కళ్యమాదయ్యమనుకున్నది నాయన, నిన్ను అష్టమ కష్టాలు పిండమ శరాలు పెట్టబోద నా పేరు ఒక అగ్గిల విట్న అఖండ జ్యోతి బొగ్గుల విట్ట బుక్క పోషవ్వాననుకోకురా. మరి ఫస్ట్ ఏమో మరి దొన్నిత్తులో ఓసింది అంటే మక్కిత్తులో ఓసింది.

0: అన్నా
1: ఆ విధంగా మొక్కంది నడవదారా
0: మొక్కే అన్నా, నువ్వు అంటున్నావు మళ్ళా తక్కువైనాక మళ్ళా ఎత్తలేవు, అందుకొరగా ఈ ప్రకారంగా మన బిడ్డ మహిమలు ఉన్నాయన్నా.
2: అరే
1: మరి బిడ్డ.

మంటలకు జాలలేను తమ్ముడా, ఈ మంటలకు నిలవలేను, నాగులు కడవలైపోతున్నాయి తమ్ముడా. మరి ఏనాటికైనా గాని ఒక్క రడగప్పు వాసన పిడగప్పు వాసన వస్తున్నా శరీరం అంతా, మరి ఒక ఏనాటికి ఆగులు కడవలైపోతా ఉన్నాయి. శంకరుడు ఏనాడు బుద్ధి గల్ల భూమి మీద వండుకొని

0: నేను మొక్కినా నిర్బంధం అయింది అయినా తమ్మి
1: అన్నా
0: మన బిడ్డను తీసుకుని పోదామంటే
1: దేవతల
0: పోలికెళ్ళలేము.

0: ఈ పిల్లనన్న పట్టుకో, పొత్తిపేగులు అన్న పట్టుకోమంటావా?
1: పట్టుకో నాదా ప్రాణేశ్వరుడా.
0: అయితే పిల్లని పట్టుకొని ఆ తమ్మి ఆ పోరి మంచిగా లేదురా, ఈ పొత్తి పేగులు పట్టుకుంటా.
1: పట్టుకో అన్న, ఏవో ఒకటి పట్టుకో.
0: మరి భార్య భర్తలైన బిడ్డని తీసుకొని కలియేడు మాడకే వచ్చిర్రో, కలియేడు మేడకు తీసుకువచ్చినాక కలియేడు మాడ లోపల పచ్చన పల్లాకి 10 మంది బెత్తలతోటి అందుకొరకే అంటారు. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిట్ట పిల్ల పిట్టకే ముద్దంటారు, కాకి పిల్ల కాకికే ముద్దంటారు. తన కొడుకు తనకే ముద్దంటారు, ఏ బిడ్డ దొంగైన తన తల్లికే ముద్దంటారు. అయ్యా 60 ఏళ్ళ కొడుకైనా కానీ తల్లి గడ్డవా

మంచి నీళ్ళ బిందె అట్టుకొని మరి ఒక్క సోనాల బాయికి పోయే చెటాలకు దేవ సంగమయ్య ఏం చేసినాడు? పాడువాడా ఈ పూరి మీద మన్నవయ్య, మన రూపులు కాదు మన రాకలు కాదు, దేవతల పోలికలు లేవు దేవతల, మరి ఒక్క రాకలు లేవు, ఈ పూరి కలియేడు మేడల్లో ఉండదు.

గుళ్ళ పుట్టింది ఆ సవడలవ, గోగుల పుట్టింది గోగు సవడలవ, మర సవడలవ, ఏనాడు కష్టం వచ్చింది వాడి లోపల. మరి ఈయనని పూనని ఇచ్చాప నరుడు రెండు తేనెలు గువ్వ గుడ్డంతా పొదుగు చేసి పెడి

అదేనోదైనా మరి ఒక పడపడపడపడ పట్టంత పసుపై బాలంత రూపాయి కులుపు కుసుమలు బొగిచ్చి పాలసేపులు వచ్చినట్టు మరి పాలధారలు పడుతుంటే అడవి వనవాసం కీక రెండు బ్రహ్మ రెండు లోపల క్యావు క్యావు బాల కావు కూతలేసే అడవిలా మరి ఏనాడు దగ్గరికి వచ్చి మరి నాలుగాళ్ళు

47 మాడల్ల పారుతుండే పంచాదిగిళ్ళల్లా ఓషవ్వ ఏనాడికైనా గాని ఒక్క అక్కడ మారేసి పారుతుండే పరమశాలకు వచ్చి దేవసంగం అయ్యా బొచ్చవీధి మట్టి తీసి ఇసురికాయంత ఉండే చేసి ఎర్ర భూషమని ఎప్పటోలు ఏనాడు చేసి పల్లాకి లోపల మరి ఒక తొట్ట లోపల వంట పెట్టిండు. పార్వతమ్మ కళ్ళ చూసిన ఆడంగ పాడంగ అంబరాస గొలుసు నిలవాడి నడవంగ నిలువు టంగరాకలు మరి మెరుగు మల్లె సుక్క మేఘాల ఇది ఎల్ల ఉంగురాలు ఎంటి ఉంగురాలైనా తలుపు కొల్లం అందుకొని లాలి కోలలు వట్టి తంచ నేర్చినది ఎండు మంటలు వట్టి సరిగా

ఆ సిరాయి ఏనాడు అయితే ఉన్నదో కైలాసం అనుభవుడు కళ్ళ చూసినాడు. నాదా ప్రాణేశ్వర అనుభావుడా, తండ్రి యొక్క పాకుళ్ళు పెట్టాక మరి తండ్రి యొక్క పాకుళ్ళు కొడుకత్తనాట, కొడుకు పాకుళ్ళు తండ్రి కత్తే తండ్రికి పరుగు ఉంటదాట, మరి బిడ్డ రవికే తల్లి కత్తే తల్లికి పరుగు ఉంటదాట. నాదా సిరైంది కాబట్టి కుమ్మరుల ఇంటికి ఆడకుండుంటే 10 మంది కొట్టి చూస్తారట. నాదా మంది అడిగి చూస్తారు. నాదా మన బిడ్డకు ప్రేమతో అడి కళ్యాణం చెయ్యన్నప్పుడు మరి కైలాస మానభావుడు ఏమంట ఆలోచన చేసిండు. మరి ఊరు ఊరికల్లా ఉత్తరాలు వేసినట్టు, పల్లె పల్లెకల్లా పత్రాలు వేసినట్టు, మరి దేశపతి రాజులైనా దేశపతి రాజులకు ఇచ్చిన బిడ్డని కళ్యాణం చేస్తానని ములారు ముంతవంపుటానికి

దాని యజమాని ముంత పట్టుకొని ఏనాడు వెళ్ళిపోతావుంటే ఆ తల్లి ఏనాడికైనా పొలు మారగాశ పోత లింగన్న తోటి ఏనాడు చెప్పుకున్నదో. మరి అమ్మవారు చూసినవా, మరి ఏనాడికైనా కానీ పోతలింగడి కళ్ళ చూసి సాకలి పుల్లి కాని ప్రాణం తీయపోతే నా పేరు పొలవారు మీద పోతలింగడి కాదా.

మరి ఒక్క సాకలి వాణి ఎదురుగా మరి దగ్గరికి వచ్చినప్పుడు కానిపోని మాటలు సాకలి పుల్లిగాడు అన్నప్పుడు

పుల్ల ఎనుక గాగు వట్టినట్టు మరి గిరగిర దింపి ధరణి కేసి కొట్టంగ విలవిల ప్రాణాలు ఎల్లిపోతా ఉన్నాయి. సాగలి పుల్లయ్య ఇక్కడ జీవనం ఏనాడు ఎల్లిపోయినాదో. దేశపతి రాజులకు మరి ఆ తల్లి పోషవ తల్లికి

తల్లి దేవి కోసం ఒక కళ్యాణం చేసినప్పుడు అయినా గొప్పరాలు కట్టుకొని ఏనాడు ఉండగా లోకాల శంకరుడి కళ్ళ చూసి నా బిడ్డకు లేని గుళ్ళు గొప్పరాలు ఈ నల్ల ఓషవ తల్లికి నా రూపులే ఉన్నారు రకలే గుళ్ళు గొప్పరాలు ఎందుకని చెప్పి

కల్లా కలియుగం కలింగతాపారం మీద ఉప్పున ఒక చోట ఉడికేది ఉన్నది, ఊళ్ళు మాలు కట్టేది ఉన్నది. కలియుగం లోపల కూడా నీ గుళ్ళు గోపురాలు ఉండద్దు అని ఒక శివుడు ఒక శాపించినట్టు

ఇంతవరకు శ్రీ సాయిళ్ళ వెంకటయ్య బృందం అందించిన ఒగ్గు కథ నల్లపోచమ్మ కథ మూడవ భాగం విన్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి.

0: సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆర్య చిత్రం నుండి దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో టిప్పు గానం చేసిన సురేంద్రకృష్ణ గీతం.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, ఎరువుల సామర్థ్యం పెంచుకోవటం గురించి మహబూబ్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారి ప్రసంగం. 7:15 ఇల్లు వాకిలి, సాఫ్ట్వేర్ నుండి ఉద్యానవన ప్రయాణం, ఔత్సాహిక రైతు శ్రీ దిలీప్ తన్నీర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. 8:03 ఆంగ్ల ప్రసంగం, 9:30 జాతీయ సంగీత కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో పిటి కైవల్య కుమార్ గౌరవ్ గారి ఓకల్ ఖయాల్. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 బైబిల్ సూక్తులు అందిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా. 6:15 భక్తి రంజని జగన్నాథాష్టకం. 6:35 పొలం పనులు, రసాయనిక పురుగుల మందుల వాడకం, లాభాలు, దీని గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ, జనగాం జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ బి నరసింగారావు. 7:15 ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్గోపాల్. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:20 May 17 వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం. 7:35 స్తుతిమాల. 8:35 శాస్త్రీయ సంగీత కచేరీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 9:35 మా స్కూల్ డేస్ స్వీట్ మెమరీస్ కథానిక, రచన శ్రీపాద శ్రీనివాస్. 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ శిరోభారం నాటకం, రచన నిర్వహణ శ్రీ చిరంజీవి. May 12 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం, నిర్మాణ్ సామాజిక సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీప్తి సిర్లా గారితో పరిచయ కార్యక్రమం. 2:30 బాలా వినోదం, సమ్మోహన స్కూల్ ఫర్ ఓకల్ మ్యూజిక్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం, పద్మనాభ యుద్ధం నాటకం, రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ బేతారామ సూర్యప్రకాశరావు. ఇది ఆకాశవాణి విశాఖపట్నం సమర్పణ.

సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమం జానపద గీతాలు వినిపిస్తారు శ్రీమతి వడ్లూరి రూపా బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. వేసవిలో చక్కటి ఆదాయానికి కీర సాగు గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమి గారి ప్రసంగం. 7:15 ఇల్లు వాకిలి రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, దీని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 10:00 రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ. వివేక్ సోనార్ గారి వేణువాద్యం. ఇవి ఈపూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమ్రవెల్లి రైల్వేస్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తల వివరంగా. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి విమానాశ్రయ తరహా వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 100% పనులు పూర్తి చేసుకున్న కొత్త కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని మలక్పేట్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్ల రూపాయలతో, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొనియాడారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఘనంగా జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యశాలల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి జన్యు సంరక్షణలోనూ, అధిక ఫలసాయం పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలు అందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పరిశోధన కేంద్రం చేస్తున్న వివిధ పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ భగవాన్ మాట్లాడుతూ,
1: ఈ సంవత్సరము యావరేజ్ 10 నుంచి 15 రకాల మామిడి రకాలని దేశం నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ నాటడం జరిగింది. అందుకే దీని ఒక ఫీల్డ్ జీన్ బ్యాంక్ గా మనం కన్సిడర్ చేస్తాము. దేశంలోనే ఫ్రూట్ రిసోర్సెస్ సంగాడి 2వ స్థానంలో ఈ ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పరుచుకుంది.
0: మామిడి మేళాలో 300కు పైగా మామిడి రకాలను, మొక్కలను మేళాలో ఉంచారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం ముఖ్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ కె మౌనిక, ఉపకులపతి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ విషయం తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

0: తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన 10 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన సహాయాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. 10 మంది సభ్యులకు అందరికీ కలిపి సుమారు 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపురం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే R&R ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు ఆయన కలిశారు. దేశంలో ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ ట్యాంకులను సరిగ్గా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు. నాగర్కర్నూలు జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తంగళ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత మాట్లాడుతూ,
1: జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వేసుకోవడం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దోమలను అరికట్టుగా డెంగ్యూను దూరం పెడదాం.
0: హైదరాబాద్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యునైట్ యాక్ట్ ఎలిమినేట్ అనే థీమ్తో విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీధర్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డిలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకుండా చూడాలన్నారు. మహబూబాబాద్లో డెంగ్యూ నివారణ ర్యాలీ జరిగింది. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో జనగణన 2027లో భాగంగా గృహ జాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: మన జిల్లాలో ఇప్పుడు HLO ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందరూ ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళే ఒక జాబితా తయారు చేసి ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి తిరిగినాక డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరూ సహకారం చేస్తున్నారు. కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకు
0: రాష్ట్రంలో రైతాంగం పండించిన వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమరవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా

0: ఘోషితం యత్ వైశ్విక సమాహ్వాన నివారణాయ విశ్వసనీయస్య భవిష్యస్య కృతే సజ్జతాయాః చ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం భారత నెదర్లాండ్స్ దేశౌ సహభాగిత్వం కుర్వంతౌ స్తః భారతమవసరాణాం భూమీతి వర్ణితం. సేనాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదినా పాకిస్తానం భయోత్పాదకేభ్యః ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. పశ్చిమబంగసర్వకారేణ ఏకాదశాధికద్విసహస్రతమవర్షాత్ ప్రదీయమానానాం జాతిప్రమాణపత్రాణాం పునః సత్యాపనం కర్తుం ఆజ్ఞాపితం. CBSE ఇత్యనేన ద్వాదశీకక్షాయాః ఛాత్రాణాం కృతే ఉత్తరపత్రాణాం ద్విస్తరీయ పునర్మూల్యాంకన ప్రక్రియా ఘోషితా. అపి చ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం అద్య బ్యాంకాక్ నగరే ఉపాంత్యచక్రీయ క్రీడాయాం మలేషియా దేశస్య యుగలం పరాజిత్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తథా చిరాగ శెట్టి ఇత్యేతయోః భారతీయ పురుషయుగలం అంతిమస్పర్ధాయాం ప్రవిష్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య వదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశౌ విశ్వస్యాపి సమాహ్వానానాం నివారణాయ విశ్వసనీయం పారదర్శకం భవిష్యస్య కృతే ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం మిలిత్వా కార్యం కుర్వంతౌ స్తః యత్ సః బహువిధ సంకటైః గ్రస్తం ఆపద్దశకం ఇతి వర్ణితం. నెదర్లాండ్స్ దేశస్య హేగనగరే స్వస్య పంచదేశానాం యాత్రాయాః క్రమే సాముదాయిక కార్యక్రమం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యత్ విశ్వం COVID-19 మహమార్యా వర్తమాన సంఘర్షేణ ఉద్భూత ఊర్జా సంకటం చేత్యాదీనాం అభూతపూర్వ ప్రతిసంధిం సమ్ముఖీకరోతి.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: సహ సావధానం అకరోత్ యత్ ఏతేషాం సమాహ్వానానాం ద్రుతగత్యా నిరాకరణే విఫలతయా వైశ్విక వికాస లాభః వ్యతిక్రమితః భవిష్యతి తథా చ జనసంఖ్యాయాః విశాలః భాగః నిర్ధనతాయాం నిమగ్నః భవిష్యతి. ఆర్థిక స్థితి వ్యవస్థాయాః సుదృఢీకరణాయ వైశ్విక ప్రయాసాన్ ప్రకాశయన్ ప్రధానమంత్రీ శ్రీమోదీ అవదత్ యత్ భారత్ నెదర్లాండ్స్ దేశౌ సంయుక్తరూపేణ సుదృఢ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణే కేంద్రతౌ స్తః. ప్రధానమంత్రి శ్రీమోదీ నెదర్లాండ్స్ దేశస్య ప్రధానమంత్రిణా రాబ్ జేటెన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. సహ అద్య మధ్యాహ్నే హేగనగరే రాజా విలియం అలెగ్జాండర్ తథా మహారాణి మ్యాక్సిమా ఇత్యేతాభ్యాం సహ మిలనం కృతవాన్. ఏషా యాత్రా ద్విపక్షీయ సంబంధేభ్యః అధిక మహత్వపూర్ణాస్తి. సంప్రతి సంపన్నస్య భారత యూరోపీయ ముక్త వ్యాపార సంధేః అనంతరం భారత యూరోపీయ సంబంధానాం వ్యాపక విస్తారస్య అపేక్షా అస్తి. నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రి శ్రీమోదీ స్వః స్వస్య యాత్రాయాః తృతీయే చరణే స్వీడన్ దేశస్య యాత్రాం కరిష్యతి. సిక్కిం రాజ్యస్య స్థాపనా దివసే ప్రధానమంత్రిణా శ్రీనరేంద్రమోదినా సిక్కిం రాజ్యస్య జనానాం కృతే శుభాశయాః ప్రేషితం. సామాజికాంతర్జాలీయే పటలె శ్రీమోదీ అవదత్ యత్ భారతస్య వికాసే సిక్కిం రాజ్యస్య యోగదానం అత్యంతం మహత్వపూర్ణమస్తి. అస్మిన్ వర్షే ఉత్సవాః విశేషతయా మహత్వపూర్ణాః సంతి యత్ రాజ్యే 50తమః రాజ్యత్వ దివసః ఆచర్యతే ఇతి సః అవోచత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇరాక్ దేశస్య ప్రధానమంత్రి పదస్య కార్యభారగ్రహణాయ అలీ ఫలీహ్ కదీమ్ అల్ జైదీ ఇత్యస్మై అభినందితవాన్. సామాజికాంతర్జాలీయే పటలే శ్రీమోదీ అవదత్ యత్ ఇరాక్ దేశేన సహ దీర్ఘకాలిక మైత్రీపూర్ణ సంబంధాన్ భారతం అత్యంతం మహత్వం దదతి. తథా చ సర్వేషు క్షేత్రేషు ద్వైపాక్షిక సంబంధాన్ ఇతోప్యధికం సుదృఢీకర్తుం దృఢతయా ప్రతిబద్ధః అస్తి. ఉభయోః రాష్ట్రయోః సంయుక్త ప్రగత్యై సమృద్ధ్యై చ సంయుక్తరూపేణ కార్యం కర్తుం ఉత్సుకః అస్మీతి ప్రధానమంత్రి అవదత్. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి.

0: సైన్యాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదిన పాకిస్తానం భయోత్పాదకేభ్య ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. నవదిల్ల్యాం ఆయోజితే సేనాసంవాద కార్యక్రమే భాషమాణః శ్రీద్వివేదీ అవదత్ యత్ యది పాకిస్తానః భారతస్య విరుద్ధం ఏతాదృశాః గతివిధయః నిరంతరం కరోతి తర్హి తేన ఏతత్ నిశ్చయం కర్తవ్యం యత్ సః భూగోళస్య భాగః భవితుమిచ్చతి ఉత వా ఇతిహాసస్య. పశ్చిమ బంగాల ప్రశాసనేన సర్వేషాం జాతి ప్రమాణపత్రాణాం పునః సత్యాపనస్య ఆదేశః ప్రదత్తః. ఏకాదశాధికద్విసహస్రతమవర్షాత్ నిర్గతానాం ప్రమాణపత్రాణాం విషయే అధికారిణః ఉక్తవంతః యత్ గత చతుర్దశవర్షేషు ఏతేషాం ప్రమాణపత్రాణాం ప్రమాణికతాయాః వైధతాయాః చ విషయే ప్రశ్నాః ఉత్థాపితాః సంతి. శాసకీయ అభిలేఖానుసారం ఉక్త కాలావధౌ అనుసూచిత జనజాతినాం అనుసూచిత జాతినాం తథా అన్య పశ్చవర్తి వర్గాణాం కృతే ప్రాయః 170,00,000 జాతి ప్రమాణపత్రాణి నిర్గతాని సంతి. అధునా ఉపజనపదాధికారిణః జనపదస్తరీయ అధికారిణశ్చ ప్రత్యేకం ప్రమాణపత్రం సూక్ష్మతయా పరీక్షణం కరిష్యంతి. యది కిమపి ప్రమాణపత్రం మిథ్యా సూచనాయాః ఉతవా అనియమితతాయాః ఆధారేణ నిర్గతం ఇతి జ్ఞాయతే తర్హి తత్ విధేహే అంతర్గతం నిరస్తం కరిష్యంతే. ఏషః నిర్దేశః తేషామపి నామ్నానాం విషయే ప్రవర్తతే యేషాం నామాని అద్యావధి మతదాతృసూచ్యాం విశేష గహన సంశోధనస్య సమయే నిష్కాసితాని ఆసన్. తేషాం ఆశ్రితానాం జాతి ప్రమాణపత్రాణాం సమీక్షా భవిష్యతి తథా ఆవశ్యకతా చేత్ తాని అపి నిరస్తాని కరిష్యంతే. केन्द्रीय माध्यमिक शिक्षा परिषद CBSE इत्यमं अवदत् यत् ये छात्राः स्वस्य परिणामैः असन्तुष्टाः सन्ति ते संरचित समीक्षा व्यवस्थां प्राप्तुं शक्नुवन्ति. या हि द्विचरणीय समीक्षा प्रक्रिया अस्ति. प्रथमे चरणे छात्राः स्वमूल्याङ्कितानां उत्तरपुस्तिकानां स्कैन इति प्रतिबिम्बित प्रत्ययः याचयितुं शक्नुवन्ति. एताः अन्तर्जालीय माध्यमेन उपलभ्यन्ते. द्वितीय चरणे छात्राः विसंगतानां प्रश्नोत्तराणां सत्यापनाय आवेदनं कर्तुं शक्नुवन्ति उतवा अंकनयोजनायाः आधारेण विशिष्टानां उत्तराणां पुनर्मूल्यांकनार्थं याचनां कर्तुं शक्नुवन्ति. CBSE इत्यनेन सूचितं यत् छात्राः अस्य मासस्य 19 दिनांकात् 20 दिनांकपर्यन्तं प्रतिविषयाय 700 रूप्यकाणां शुल्केन मूल्यांकितानां उत्तरपुस्तिकानां प्रतिबिम्बित प्रतिलिपिं प्राप्तुम् अन्तर्जालीय माध्यमेन आवेदनं कर्तुं शक्नुवन्ति. భారత ఋతువిజ్ఞాన విభాగేన ఆగామి దినద్వయోః అండమాన్ నికోబార ద్వీప సమూహేషు ఉపహిమాలయీయ పశ్చిమబంగే సిక్కిం రాజ్యే అసమే మేఘాలయే తథా దక్షిణ కర్ణాటకే అతివృష్టేః పూర్వానుమానం కృతం. అనేన విభాగానుసారేణ శ్వః అరుణాచల ప్రదేశ కేరళ మాహే తమిళనాడు పుదుచ్చేరి తథా కరైకల చేత్యేత్యేషు క్షేత్రేషు అపి ఏతాదృశీ ఏవ స్థితిః భవిష్యతి. విభాగేన ఉక్తం యత్ బిహారే రాజ్యే ఆంధ్రప్రదేశే ఛత్తీస్గఢ రాజ్యే పూర్వీ రాజస్థానే జార్ఖండే లక్షద్వీపే మధ్య మహారాష్ట్రే మరాఠవాడాయాం జమ్మూకాశ్మీర ప్రదేశే లద్దాఖే తథా దేశస్య ఉత్తర పూర్వీయ భాగేషు చ అద్య గర్జనేన తీవ్రవాతైశ్చ సహ ఝంఝావాతస్య సంభావనా విద్యతే. విభాగేన జార్ఖండే మధ్యప్రదేశే తథా రాజస్థానస్య కేషుచిత్ స్థానేషు ఉష్ణతరంగస్య స్థితేః అపి ఘోషణా కృతా. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం అద్య బ్యాంకాక్ నగరె ఉపాంత్యచక్రీయ క్రీడాయాం మలేషియా దేశస్య గోహ్ సేఫేయ్ తథా నూర్ ఇజ్జుద్దీన్ ఇత్యమం చ పరాజిత్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తథా చిరాగ్ శెట్టి ఇత్యేతయోః భారతీయ పురుషయుగలం అంతిమస్పర్ధాయాం ప్రవిష్టవంతౌ. ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య ఆతిథేయ కోల్కతా నైట్ రైడర్స్ ఇతీదం దళం ఈడెన్ గార్డెన్స్ ఇత్యత్ర గుజరాత్ టైటన్స్ ఇత్యనేన సహ క్రీడిష్యతి. క్రీడాయాః ఆరంభః సాయం 7:30 భవిష్యతి. గతరాత్రౌ లక్నౌ నగరస్య ఏకానా క్రీడాంగణే లక్నౌ సూపర్ జాయింట్స్ ఇత్యనేన దళేన చెన్నై సూపర్ కింగ్స్ దళం 7-0 పరాజితం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వినండి.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్.

0: a program of learning for everyone.
1: ప్రియమైన శ్రోతలు మరియు విద్యార్థులు, ఈనాటి పాఠ్యాంశం సంఘర్షణ భావన రకాలు. బిఎడ్ విద్యార్థుల కొరకు డాక్టర్ పి యాకయ్య గారు వివరిస్తున్నారు.
2: సంఘర్షణ అనగా రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితి. డగ్లస్ మరియు హాలండ్ అనే మనోవిజ్ఞానవేత్తలు సంఘర్షణను ఈ రకంగా నిర్వచించారు. సాధారణంగా నిత్య జీవితంలో మనం ఎటూ పాలుపోని స్థితి, ఏ నిర్ణయం తీసుకోలేని ఇబ్బందికరమైన స్థితి, ప్రత్యేకించి తెలుగులో ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న సామెతను కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో వినియోగించడం జరుగుతుంది. దాని అర్థమేంది? ఒక పని చేయాలని ఉంది, చేస్తే కొన్ని ఇబ్బందులున్నాయి, అలాగని ఇబ్బందులున్నాయి కదని చేయకపోతే ఇంకా కొన్ని ఇబ్బందులున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు ఆ పని చెయ్యాలా వద్దా అన్న నిర్ణయాన్ని తీసుకోలేని ఇబ్బందికరమైన ఉద్వేగ మానసిక స్థితిని సంఘర్షణ అంట. ఉదాహరణకి, పిల్లవాడికి చాక్లెట్ చూడగానే కొనుక్కొని తినాలనే కోరిక కలుగుతుంది. సహజ సిద్ధం, పిల్లలకి చాక్లెట్ అంటే ఇష్టం కాబట్టి. కానీ అమ్మ ఆల్రెడీ చెప్పింది, నీకు ఇప్పుడు కాఫ్ కోల్డ్ ఉంది, ఈ దగ్గు జ్వరం లాంటి తగ్గేంత వరకు కనీసం కొన్ని రోజులైనా తినకూడదు అని చెప్పింది. సో అమ్మ మాట విలువైంది, ఆరోగ్యం ముఖ్యమైంది, అందుకోసం తినకూడదు అనుకుంటున్నాడు. కానీ వాడికి చాక్లెట్ చూస్తేనేమో ఇష్టం, ఇప్పుడు చాక్లెట్ తినాలి, ఏం చేయాలి? ఇలాంటి నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న అంశాలు మొదలుకొని, ఒక ఉద్యోగికి ఒక ఉద్యోగం లభించింది, ఒక అభ్యర్థికి, కానీ ఆ ఉద్యోగం తను అనుకున్న స్థాయిలో జీతం కానీ పనితీరు కానీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మరి వెళ్ళాలా, ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలా వద్దా అన్న సందిగ్ధకర పరిస్థితిలో ఆ అభ్యర్థి ఎదుర్కొనే మానసిక స్థితిని సంఘర్షణ అంట. కలక్కబట్టి సంక్షిప్తంగా చెప్పాలంటే, రెండు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ గమ్యాలు ఉన్నప్పుడు వాటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో వ్యక్తి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఎదుర్కొనే మానసిక ఇబ్బందికర పరిస్థితినే సంఘర్షణగా పేర్కొనవచ్చు. అయితే ఆ రెండు గమ్యాలు లేదా లక్ష్యాలు, అంతకన్నా ఎక్కువ ఎదురుగా ఉన్న అంశాల స్వభావాన్ని బట్టి మనోవిజ్ఞాన శాస్త్రపరంగా సంఘర్షణని నాలుగు రకాలుగా పేర్కొనటం జరిగింది. అవేంటంటే, ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ, రెండు పరిహార పరిహార సంఘర్షణ, మూడు ఉపగమ పరిహార సంఘర్షణ, నాలుగు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ ఉపగమ ఉపగమ ఉపగమ పరిహార అనే రెండు పదాలు మనకు ప్రధానంగా ఈ సంఘర్షణ రకాలను అర్థం చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. ఉదాహరణకి, నాలుగు రకాల సంఘర్షణలో మొట్టమొదటి రకాన్ని మనం గమనించినట్లయితే ఉపగమ ఉపగమ సంఘర్షణ అని చెప్పుకున్నాం. ఏంటవి? రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడు సంఘర్షణ. ఇక్కడ ఉపగమ అంటే అప్రోచ్, ఉపగమ అప్రోచ్, అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటాం మనం దీన్ని. ఉపగమ ఉపగమ అంటే ఎదురుగా ఉన్న రెండు లక్ష్యాలు ఇష్టమైనవే, అయితే ఏది చేయాలి, ఏది ఎంపిక చేసుకోవాలి? ఉదాహరణకి, అప్పుడే 10వ తరగతి ఉత్తీర్ణుడైన విద్యార్థికి గణితం అంటే ఇష్టమే, అలాగే సామాన్య శాస్త్రం జీవశాస్త్రం అంటే కూడా ఇష్టమే. మరి ఇప్పుడు బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా? గణితం ఇష్టం కాబట్టి ఆటోమేటిక్గా బైపీసీ తీసుకోమని కొంతమంది చెప్తారు. తనకు అనిపిస్తుంది ఒకసారి, ఇంకొకసారి అయ్యో అలా తీసుకుంటే ఇంజనీరింగ్లో ఫ్యూచర్ అప్పుడు ఎలా ఉంటుందో, దానికన్నా మెడికల్ ఫీల్డ్ బాగుంటుంది కదా, సో బయాలజీ తీసుకుంటే బాగుంటుందేమో అని మరొక క్షణం అనిపిస్తుంది. అప్పుడు ఇంకొంతమంది అంటారు మెడికల్ సీట్ రావడం అంత ఈజీ కాదు, ప్రొఫెషనల్గా డాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వడంలో చాలా కష్టాలున్నాయి. మళ్ళీ ఇవన్నీ విన్నప్పుడు అమ్మో ఎందుకు వచ్చిన ఇబ్బందిలే, సాఫ్ట్వేర్ కాకపోతే హార్డ్వేర్, హార్డ్వేర్ కాబట్టి మార్కెటింగ్, మార్కెటింగ్ కదా ఎంబీఏ, ఏదో ఒకటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మళ్ళీ ఇంజనీరింగ్ కోసం ఎంపీసీ తీసుకుందామని కొద్దిసేపు అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశంలో అభ్యర్థి ఎదుర్కొనే సంఘర్షణ రకాన్ని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటాం. లేదా నిత్య జీవితంలో మనందరం సాధారణంగా ఎదుర్కొనే మరొక ఉదాహరణ పరిశీలిస్తాం. రోజంతా

బాగా పనిచేసి అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చాం. బాగా ఆకలవుతుంది, త్వరగా భోజనం వడ్డించండి అన్నాం. సోఫాలో కూర్చొని 2 నిమిషాల్లో ఇలా చిన్నగా నిద్రలోకి జారుకున్నాం. వచ్చి ఇంట్లో వాళ్ళు లేపి, ఏమండి భోజనం పెట్టమన్నారు కదా, లేచి తినండి అంటున్నారు. బాగా నిద్రొస్తుంది, నిద్రపోవాలని ఉంది, అదే సమయంలో ఆకలవుతుంది, అన్నం తినాలని ఉంది. రెండు ఇష్టమైన గమ్యాలే, కానీ ఇప్పుడు ఏం చేయాలి, బాగా అలసిపోయిన పడుకుని అన్నం సంగతి దేవుడు ఎరుగు అని కొద్దిసేపు అనిపించింది. మళ్ళీ కొద్దిసేపటికి అమ్మో మధ్యరాత్రి 3 గంటలకు ఆకలయిందంటే అప్పుడు ఏం చేయలేని పరిస్థితి, ఏం చేయాలి, కొంచెం తిని పడుకుంటేనే బాగుండు అని ఇంకొక వైపు అనిపిస్తుంది. ఏమో భోజనం సంగతి దేవుడు ఎరుగులే, ఇప్పుడు అసలు రెస్ట్ ఇంపార్టెంట్ అని మరోవైపు అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ రకాన్ని మనం ఉపగమ సంఘర్షణ అంటాం. ఇక రెండోది పరిహార సంఘర్షణ. ఇవే రెండు గమ్యాలు, రెండు ఇష్టం లేనివి. ఇంతమంది మనం ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, ముందు నుయ్యి వెనక గొయ్యి. నుయ్యి అంటేనేమో బావి, అది లోతుంది, అందులో పడితే చచ్చిపోతాం. వెనక గొయ్యి అంటే అది కూడా బావి లాంటిదే కాదు, అందులో నీళ్లు కూడా లేవు, లోతుగానే ఉంది, అది కూడా అల్లబడ్డా చచ్చిపోతాం. ఇప్పుడు ముందుకు పోలేని పరిస్థితి, వెనక్కి పోలేని పరిస్థితి, పని ప్రశాంతంగా అక్కడ ఉండలేని పరిస్థితి, అప్పుడు కదా సంఘర్షణ. అక్కడే ఉన్న చోటు ఉండిపోతే అయిపోతుంది అనుకోవడానికి లేదు. వ్యక్తి తప్పకుండా ఎటో వైపు కదలాలి, ఒక అడుగు వెయ్యాలి, ముందుకా వెనుక తప్పని పరిస్థితి. ముందు అడుగు వేయాలంటే ఆకర్షణీయంగా లేదు, వెనక్కి అడుగు వేయాలన్న నిర్ణయం కూడా ఆకర్షణీయంగా లేదు. ఇలాంటి పరిస్థితిలో వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణని పరిహార సంఘర్షణ అంటాం. ఇది 2వ రకంగా చెప్పుకుంటాం. కాబట్టి పరిహార సంఘర్షణ అనగా రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం తప్పనిసరి అయినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఉదాహరణ, పిల్లవాడు పరీక్షకు వెళ్ళాడు, చివరి 20 మార్కుల ప్రశ్న రెండున్నాయి, ఏ లేదా బి రాయాలి. ఇప్పుడు ముందు ఏ ప్రశ్న చదివాడు, దానికి సమాధానం తనకు తెలీదు. సరే ఇది తెలియదు కాబట్టి ఏ వదిలేసి చాయిస్ ఉంది కదా, బి రాస్దాంలే అని బి చదివాడు. బి కూడా సమాధానం తెలియదు. ఇప్పుడు 20 మార్కుల ప్రశ్న వదిలేస్తే పరీక్ష పోయినట్టే అనే భయం కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మరి ఏ రాద్దామంటే అది తెలిసిన ప్రశ్న కాదు, బి రాద్దామంటే ఇది తెలిసిన ప్రశ్న కాదు, దీనికన్నా ఏనే బెటర్ అని మళ్ళీ ఒకసారి చదివాడు. ఏ కూడా అయ్యో సబ్ హెడ్డింగ్స్ వచ్చినా కూడా కష్టమే కానీ పాయింట్స్ దొరికేటట్లేవు. ఇప్పుడు ఏం చేయాలి, బి రాద్దామా. అంటే ఉదాహరణకి రెండు తెలియని ప్రశ్నలలో కనీసం ఒకదానికి సమాధానం తప్పక రాయవలసి వచ్చినప్పుడు విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ రకాన్ని పరిహార సంఘర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే పిల్లలు సాధారణంగా మనం ఈ ధోరణి గమనిస్తాం, కష్టపడి చదవటం ఓ పిల్లవాడికి ఇష్టం లేదు. ఫ్రెండ్స్ అన్నారు కష్టపడి చదవకపోతే ఫెయిల్ అవ్వడం కంపల్సరీ, అమ్మో అది మాత్రం ప్రెస్టేజ్ క్వశ్చన్, నాకు ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు, పరీక్ష తప్పడం ఇష్టం లేదు, అలాగని కష్టపడి చదవడానికి ఆ పిల్లవాడు ఇష్టపడట్లే. ఆ సన్నివేశంలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ రకాన్ని పరిహార సంఘర్షణగా చెప్పుకోవచ్చు. ఇక 3వ రకంగా ఉపగమ పరిహార సంఘర్షణ. ఎందుకంటే ఎప్పుడు రెండు ఎదురుగా ఉన్న చాయిస్ అనుకూలంగా గాని రెండు ప్రతికూలంగా గాని ఉండాలనేమీ లేదు. ఒకే గమ్యంలో కూడా ఒక ఆకర్షణీయ కారకం మరొక వికర్షణ కారకం ఇమిడి ఉన్నప్పుడు ఏర్పడే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే ఉదాహరణకి ఇంట్లో పిల్లవాడికి పప్పిని చూడగానే ఆ పక్క వాళ్ళ ఇంట్లో పప్పితో ఆడుకోవాలనిపించింది, 2 అడుగులు ముందుకేసాక అమ్మో ఇది అసలు భయంకరంగా ఉంది, ఇది కరిచిందనుకో బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేసుకొని లేనిపోని ఇబ్బందులు పడాలి ఎందుకులే అని మళ్ళీ ఒక్క అడుగు వెనక్కేశాడు. కానీ పప్పి మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది, దాని జుత్తు చూస్తే వాడికి ఇట్లా కనీసం టచ్ అన్న చేయాలనిపిస్తుంది. ఈ సందర్భంలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. అలాగే మనలో చాలా మందికి ఈ అనుభవం ఉంటుంది, ఈ పన్ను బాగా నొప్పి పెట్టేస్తుంది, అర్జెంటుగా ఇవాళ సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీన్ని తీసేయించాల్సిందే అని నిర్ణయానికి వచ్చారు ఒక వ్యక్తి. కానీ మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత పంటి డాక్టర్ దగ్గర పోయినా కానీ ట్రీట్మెంట్ ఇచ్చే నొప్పి గుర్తొచ్చింది. అమ్మో ఆ బాధ భరించే కన్నా సిట్టింగ్లు అంటారు ఇవన్నీ ఉంటాయి వద్దులే, ఎందుకొచ్చిన గోలా, ఈ ఒక్కరోజు చూద్దాం, ఇబ్బంది ఎక్కువ ఉంటే రేపు దీని సంగతి చెప్తా అని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. అంటే ఏంది, దాన్ని ఉంచుకుంటే పన్ను నొప్పి పెడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామనుకుంటే అక్కడ కూడా నొప్పి వస్తుంది, ఒక అడుగు ముందుకు ఇంకొక అడుగు వెనక్క. ఇప్పుడు దాన్ని ఉంచుకోవడం ఇష్టం లేదు ఆ పన్నును, అలాగనే ఆ పంటిని డాక్టర్ దగ్గర వెళ్ళి పీకించుకోవడం ఇష్టం లేదు. ఈ సన్నివేశంలో వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ రకాన్ని మనము ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. అలాగే చాలా మంది పిల్లలకి ఆటల్లో పాల్గొనాలని ఇష్టం, ప్రత్యేకించి క్రికెట్ కబడ్డీ లాంటి ఆటలు.

0: భయపడుతూ ఉంటారు. ఎందుకు? అమ్మో, క్రికెట్ ఆడడానికి పోవడం ఇష్టమే, బాగానే ఉంటారు, రన్స్, స్కోర్స్, నేమ్స్ వస్తాయి. కానీ దెబ్బ తగిలితే, పరిగెత్తితే, ఇంకెక్క ఏదైనా జరగరాంది జరిగితే, పరిగెత్తినప్పుడు కింద పడిపోతే, బాల్ తలకు తగిలితే, ఇలాంటి భయాలు వాళ్ళని ఆపేస్తున్నాయనుకోండి, ఆ సందర్భంలో పిల్లలు ఎదుర్కొనే సంఘర్షణ రకాన్ని మనం ఉపగమ పరిహార సంఘర్షణగా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా నాలుగో రకంగా ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ లేక బహుళ ఉపగమ పరిహార సంఘర్షణగా పేర్కొనవచ్చు. ఏంటది? రెండు గమ్యాలలో ప్రతిదానికి ఒకటి కన్నా ఎక్కువ ఆకర్షణీయ కారకాలు, అదేవిధంగా వికర్షణ కారకాలు ఇమిడి ఉన్నప్పుడు ఏర్పడే సంఘర్షణ. మరో రకంగా చెప్పాలంటే ఇతర సంఘర్షణలతో పోలిస్తే ఇది కాస్త సంక్లిష్ట సంఘర్షణ. ఇదివరకు రెండు అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి, చాక్లెటో, బిస్కెటో, ఎంపీసో, బైపీసో, చివరికి ఏదో ఒకటి తీసేసుకుంటాడు. లేదు, పరిహార సంఘర్షణ తీసుకుంటే తప్పదు కాబట్టి అతి తక్కువ అప్పుడున్న పరిస్థితిలో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ అనుకూల, ఒకటి కన్నా ఎక్కువ ప్రతికూల అంశాలు ఒక గమ్యంలో లేదా ఒకటి కన్నా ఎక్కువ గమ్యాల్లో ఇమిడి ఉన్నప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ రకాన్ని ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ లేక బహుళ ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. ఉదాహరణకి, ఒక వ్యక్తికి ఇంటి దగ్గర లభించిన ఉద్యోగానికి తక్కువ జీతం, అదే సందర్భంలో ఎక్కువ జీతం ఇచ్చే మరో ఉద్యోగం దూర ప్రాంతంలో ఆఫర్ చేయబడ్డది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటి దగ్గరున్న ఈ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలా, దూర ప్రాంతంలో ఉన్న ఆ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలా? ఇక్కడేమో జీతం తక్కువ కానీ ఇంటికి దగ్గర, అదేమో జీతం ఎక్కువ కానీ ఇంటికి దూరం, రోజు అప్ అండ్ డౌన్ చేయాలి, పోయి రావాలి, వీకెండ్స్లో తప్ప ఎక్కువ సమయం ఇంట్లో గడపడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? దాంది ఏముందిలే, ఏదో ఒకటి చేసేసుకుంటే అయిపోద్ది, ఇక్కడైతేనో జీతం వస్తుంది, అక్కడైతేనో ఉద్యోగం పెద్దది వస్తుంది అని బయట నుంచి చూసేటప్పుడు మనకు చాలా సామాన్యంగా అనిపిస్తుంది. కానీ ఎదుర్కొనే వ్యక్తికి అది ఒక్కొక్కసారి ఎంత సంక్లిష్టమైందంటే, అసలు ఈ సంఘర్షణల గురించి నా అవగాహన, వాటిని అధిగమించే పద్ధతులు మనకెందుకు అవసరమంటే కూడా, వీటిని అధిగమించకపోతే అవి కుంటనానికంటే ఫ్రస్ట్రేషన్, అలాగే విషమ యోజనం అంటే మాల్ అడ్జస్ట్మెంట్ వాటికి దారితీసి వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వ్యక్తి మానసిక, శారీరక, విద్యాపరమైన సమగ్ర ఆరోగ్యం మెరుగుపడడానికి ఈ సంఘర్షణల రకాలను గుర్తించి పిల్లలు వాటిని అధిగమించడానికి ఉపాధ్యాయులు వారికి సహాయపడాలి. కాబట్టి ఈ కుంటనం భావన లేక సంఘర్షణ భావన అనేవి ప్రధానంగా వ్యక్తుల మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి. ఈరోజు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన నిర్వచనాన్ని పరిశీలిస్తే కూడా, ఆరోగ్యం అంటే ఏ విధమైన అనారోగ్యం లేక జబ్బు లేకపోవడం మాత్రమే కాదు, వ్యక్తులు శారీరక, మానసిక పరమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడం. కాబట్టి ప్రధానంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేయడానికి పిల్లలు ఎదుర్కొనే సంఘర్షణలని గుర్తించటం, ఆ సంఘర్షణ అధిగమించడానికి అవసరమైన పద్ధతులు, మార్గాలు, మార్గదర్శనం అందజేయడం ఉపాధ్యాయుల ప్రధాన విధులలో ఒకటిగా మనం అర్థం చేసుకోవాలి.
1: ఇంతవరకు మనం సంఘర్షణ భావనా రకాలు అనే పాఠ్యాంశం డాక్టర్ పి యాకే గారు బిఎడ్ విద్యార్థులకు వివరించగా విన్నాం.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: సమస్యలు న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీకకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మనోజనరంజన్.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరా.
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలుక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు వినండి.

0: ఈనాటి కార్యక్రమంలో ఎరువుల సామర్థ్యం పెంచుకోవటం గురించి మహబూబ్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారి ప్రసంగం వినండి.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె కళ్యాణి. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్నగర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు రైతు సోదరులకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచడానికి ఎలాంటి మెళకువలు పాటించాలో వివరించబోతున్నాను. రసాయనక ఎరువులు సహజ వనరులు కాదు, కృత్రిమంగా తయారు చేయబడిన ఖనిజ లవణాలు. అధిక దిగుబడులు సాధించడానికి, సత్వర ఫలితాలు కనులారా వీక్షించడానికి రైతులు వీటిని డబ్బు వెచ్చించి వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ ఎరువుల్లోని పోషకాలు మొక్కలకు పూర్తిగా ఉపయోగపడినప్పుడే పెట్టిన ఖర్చుకు ఫలితాలు సాధించినట్లు అవుతుంది. కానీ నేల లక్షణాలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, చేపట్టే యాజమాన్య పద్ధతులను బట్టి ఈ ఎరువుల్లోని పోషకాలు కొంతమేరకు వృధా అవుతూ ఉంటాయి. ఎరువుల్లోని పోషకాలు ఏ మేరకు మొక్కకు ఉపయోగపడుతున్నాయో దానిని ఆ ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యంగా పరిగణిస్తారు. ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకోవడం రైతు యొక్క విధి. 100కి 100% పోషకాలు వినియోగించబడటం, ముఖ్యంగా నత్రజని వంటి ముఖ్య పోషకాల వినియోగంలో అసాధ్యమన్నది అందరూ గుర్తించాలి. కానీ వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించి ఎరువుల వినియోగ సామర్థ్యం సాధ్యమైనంత వరకు పెంచుకోవాలి. వాతావరణంలోని వేడిని దృష్టిలో ఉంచుకొని ఎరువుల మోతాదు నిర్ణయించుకోవాలి. వర్షాకాలంలో పోషక వినియోగం తక్కువగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఎరువులు వాడితే నిరుపయోగమై వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. నేల సారాన్ని బట్టి ఎరువులు వాడాలి. తక్కువ సారవంతమైన నేలల్లో ఎక్కువ మోతాదు, ఎక్కువ సారవంతమైన నేలల్లో తక్కువ మోతాదుల్లో ఎరువులు వాడితే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నేల తత్వాన్ని బట్టి పంట ఎంపిక, ఎంచుకున్న పంటలో అధిక దిగుబడినిచ్చే వంగడాల సాగు ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నేల రసాయనిక స్వభావాన్ని బట్టి ఎరువుల ఎంపిక చేసుకోవాలి. క్షార స్వభావం గల నేలల్లో ఆమ్లత్వం కలిగిన ఎరువులు, ఆమ్ల భూముల్లో క్షారత్వం కలిగిన ఎరువులు వాడితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సరైన సమయంలో పంట విత్తుట నాటుట చేయడం ద్వారా, మొక్కల మధ్య దూరం సరిగా ఉండేటట్లు చేయడం ద్వారా ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కలిపి వాడాలి. ముఖ్య పంటలకు వేయాల్సిన భాస్వరం ఎరువులు పచ్చిరొట్ట పైర్లకు వేసి నేలలో కలియదున్నప్పుడు భాస్వరం వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సాగునీటి వసతి సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో ఎరువులు వినిమయం పెరుగుతుంది. బెట్ట పరిస్థితుల్లో ఎరువులు, ముఖ్యంగా నత్రజని, నిరుపయోగం అవుతాయి. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు సమతులంగా లభ్యమైనప్పుడు ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు, జింకుదాత లోపం పైరులో నత్రజని, ఇతర పోషకాలు వినియోగం తగ్గిపోతుంది. ఎరువులు వేసే పద్ధతిని బట్టి ఎరువుల వినియోగం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎరువులు నేల ఉపరితలం మీద కాకుండా కొంచెం నేలలో ఇంకిపోయేటట్లుగా, మొక్కకు అందుబాటులో ఉండేటట్లుగా వేసుకోగలిగితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సమస్యాత్మక నేలల విషయంలో సమస్య దృష్ట్యా ఎక్కువ ఎరువుల వాడకం ద్వారా నిరుపయోగం అవుతుంది. సమస్యాత్మక నేలను పునరుద్ధరించి తర్వాత వాడిన ఎరువులు ఎక్కువ శాతం ఉపయోగపడతాయి. నీటి వసతితో పాటు నేలలో గాలి ప్రసారం పెంచడానికి అంతర కృషి చేయడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. తగిన సమయంలో కలుపు నివారణ, మొక్క ఆరోగ్య పరిరక్షణకు సస్యరక్షణ చర్యలు చేయడం మంచిది. ఇంకా నత్రజని పోషకం విషయానికి వస్తే, నత్రజని ఎరువులు ఒకేసారి కాకుండా దఫదఫాలుగా వేసుకోవాలి. తేలిక నేలల్లో ఎక్కువసార్లు, బంకమట్టి నేలల్లో కొన్ని దఫాలుగా వేసుకుంటే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. యూరియాను గ్రాన్యూల్స్ రూపంలో, గంధకము, వేప నూనె, తారు వంటి పదార్థాలతో పూత వేసిన యూరియా లాగా బంకమట్టితో కలిపిన యూరియా వేయడం ద్వారా, ముఖ్యంగా వరి పొలాల్లో నత్రజని వినియోగ సామర్థ్యం అనేది

పెరుగుతుంది. భాస్వరం విషయానికి వస్తే, భాస్వరం ఎరువులు వేసేటప్పుడు నేల ఉపరితలం నుంచి 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో వేయడం వల్ల మొక్క సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. భాస్వరం ఎరువులకు నేలలో చలనం లేకపోవడం వల్ల, త్వరగా స్థిరీకరించబడే లక్షణం ఉండడం వల్ల వేర్లకు దగ్గరగా ఎరువులను వేయవలసి ఉంటుంది. తేలిక నేలల్లో, ఇంకా పొటాషియం విషయానికి వచ్చినట్లయితే, తేలిక నేలల్లో ఒకేసారి కాకుండా 2 దఫాలుగా పొటాషియంని వేయాలి. బరువు నేలల్లో అయితే ఆఖరి దుక్కిలో ఒకసారి వేస్తే సరిపోతుంది. మిగతా పొటాషియం ఎరువులతో పోల్చినప్పుడు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తక్కువ ధరలో ఉండడం వల్ల, తేలికగా నీటిలో కరగడం వల్ల వినియోగం ఎక్కువ. కానీ పొగాకు, ఆలుగడ్డ, ద్రాక్ష వంటి పైర్లకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో ఉండే క్లోరైడ్ వల్ల నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ధర ఎక్కువ అయినా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేయాల్సి ఉంటుంది. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే, జింక్, ఇనుము లోపం వరి వంటి పంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ప్రతి 3వ పంటకు లేదా రబీ పంటకు పంట విత్తుకునేటప్పుడు లేదా నాటేటప్పుడు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్, 40 కిలోల ఐరన్ సల్ఫేట్ వేసుకున్నట్లయితే ఈ లోపాలను సరిచేసుకోవచ్చు. పంటపై లోపాలను గమనించినప్పుడు నేలకు వేసుకోకుండా లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా మొక్క వినియోగించుకోగలుగుతుంది. చౌడు నేలల్లో భూమికి రసాయనాలు అందించడం వల్ల పంటకు లభించిన రూపంలోకి మారుతుంది. కనుక ఈ పరిస్థితుల్లో 2% నత్రజని వేసుకోవడం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా 1919-13045 డిఏపి 2% ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పంట త్వరగా పోషకాలు తీసుకొని పరిస్థితులను తట్టుకొని పెరుగుతుంది. కూరగాయలు, ఉద్యాన పంటలకు ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ విధానంలో ఇవ్వడం ద్వారా ఎరువులు మొక్క వేర్ల ద్వారా సమర్థవంతంగా వినియోగించుకోబడతాయి. పై పద్ధతులను పాటించడం వల్ల ఎరువుల వృధా తగ్గించుకొని తక్కువ ఖర్చుతో ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకొని అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. మీరింతవరకు ఎరువుల సామర్థ్యం పెంచుకోవడం గురించి మహబూబ్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త, శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి, నీ మనసు నాకు తెలుసు చిత్రం నుండి మనో ఉన్నికృష్ణన్ చిన్మయ్య గానం చేసిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్న

పత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా, భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.

0: కరోనా చేపడతారు. వార్తల వివరంగా, భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

0: నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్టైన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 20 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ పిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకొచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు, రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇల్లు వాకిలి.

0: సాఫ్ట్వేర్ నుండి ఉద్యానవన ప్రయాణం. ఔత్సాహిక రైతు శ్రీ దిలీప్ తన్నీర్ గారితో పరిచయం వినండి. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్.
1: మన భారతదేశానికి రైతు వెన్నెముక అంటారు. మరి ఈ రైతు చేసే కృషి, కష్టము, వారికి వచ్చే ఆదాయము, ఇటువంటివి చూస్తుంటే ఈ కాలంలో చాలా కష్టంగా ఉందని కూడా రైతు చేసే పనుల గురించి చాలా మంది మనలో మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈ సందర్భంలో ఓ సాఫ్ట్వేర్ ఈ ఉద్యానవన పంట సాగుపై దృష్టి ఉంచి ఆసక్తితో వారు ఆ ప్రయాణం చేస్తున్నారు. ఒరలవాడ రామంచ గ్రామము సిద్దిపేట జిల్లా రైతు దిలీప్ తన్నీర్ గారు వారిని అడిగి వారు సాఫ్ట్వేర్ నుండి ఈ యొక్క వ్యవసాయం వైపు, ఈ ఉద్యానవన పంట సాగు వైపు ఎందుకు ప్రయాణించారు, వాటి యొక్క ముందు వెనుక వివరాలు తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి దిలీప్ గారు. ముందుగా తెలియజేయండి, సాఫ్ట్వేర్ నుండి ఉద్యానవన పంటల వైపు వీరి ప్రయాణము ఎందుకు జరిగింది, ఈ ప్రయాణం ముందు వెనుక ఉన్నటువంటి దానికి దోహదపడినటువంటి పరిస్థితుల గురించి మనం తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి దిలీప్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా తెలియజేయండి, మీరు సాఫ్ట్వేర్ లక్షల జీతం సంపాదిస్తూ ఈ ఉద్యానవన పంట సాగుపై మీకు ఆసక్తి ఎలా కలిగింది, ఎందుకు ఇక్కడికి ఈ ఉద్యానవన పంట వైపు మీరు వచ్చి ఈ కృషి చేస్తున్నారు, ముందుగా మన రైతు సోదరులకు తెలియచేయండి.
2: ముందుగా రైతు సోదరులందరికీ నా శుభాకాంక్షలు. అయితే నన్ను అడిగిన ప్రశ్న సాఫ్ట్వేర్ నుంచి ఎందుకని ఉద్యానవన పంటల గురించి నేను రావడం జరిగింది అనేది అడిగారు. అయితే దీనికి చిన్న నేపథ్యం ఉంది, ఒక 2 నిమిషాలు చెప్తాను. ముందుగా నేను ఐటీ జాబ్ చేస్తున్నాను, శాలరీ బాగుంది, నా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ అంతా బాగున్న క్రమంలో చిన్న బాబాయ్ తను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల తన కుడివైపు అంతా పక్షవాతం ఉండడం జరిగింది. తను చూసినప్పుడు ఎందుకు ఇట్లా జరిగిందని అంటే డాక్టర్స్ తను బాగా లావున్నారు, ఎక్కువగా ఆయిల్ ఫుడ్, మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలియజేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో తను చాలా రోజులు బెడ్ సిక్ ఉండి, అంటే మంచం పైననే ఉండి 6 మంత్స్ తర్వాత తను కలం చేయడం జరిగింది. ఇది చూశాక నాకు ఒకటే అనిపించింది, ఎక్కడో ఆహారపు అలవాట్లు మన బిజీ లైఫ్లో టైంకి తినకపోవడం వలనో, లేకపోతే ఆ తినే ఆహారం అది మంచి క్వాలిటీది అయింది కాకపోవడం వలనో ఈ ఇబ్బంది జరిగి ఉండవచ్చును అని అనిపించింది అనమాట. అయితే నేనేమనుకున్నానంటే అక్కడే మనం ముందుగా మంచి క్వాలిటీ ఆహారం కోసం వెతకడం ప్రారంభించాను. అయితే ఎంత వెతికినా కూడా 1-2 ఐటమ్స్ కంటే ఎక్కువ మనకి అంత మంచి క్వాలిటీ ఆహారం దొరకలేదు. సరే మనమే సిటీలో ఈ మన ఉద్యోగం కంటిన్యూ చేస్తూ సిటీ అవుట్స్కర్ట్స్ లో ఒక 1-3 ఎకర్స్ ల్యాండ్ తీసుకుని మనం కనీసం ఆకుకూరలు కూరగాయలైనా చేద్దామనే ఆలోచన ఉండేది. అయితే ఈ ల్యాండ్ ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైందంటే ఆ ల్యాండ్ అపార్ట్మెంట్ రెంట్ ఏదైతే ఉందో అట్లనే ల్యాండ్ కూడా అక్కడ చాలా కాస్ట్లీ, విలువ గల భూములు కాబట్టి వాళ్ళు మనకి రెంట్ మంత్లీ ఇంత రెంట్ అని చెప్పడం జరిగింది. రైతుగా మనకు అనుభవం లేదు కాబట్టి ఇట్లా మనం రెంట్కి తీసుకొని చేయడం వల్ల దానిలో ఎట్లుంటుందో, మళ్ళీ మనం దాంట్లో మనకు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసుకున్నాక వాళ్ళ డీల్ క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళు అట్లా క్యాన్సిల్ చేస్తారేమో అనే ఉద్దేశంతో మన సొంత భూమిలో చేసుకుంటే బాగుంటుంది వ్యవసాయం అనేది ఒక ఆలోచనకు వచ్చాను. అయితే నేను ఈ వ్యవసాయం చేయడానికి ముందు కొన్ని తోటలు తిరిగాను, తర్వాత రెగ్యులర్గా కన్వెన్షనల్ వ్యవసాయం అంటారు మనకి అందరు రైతులు చేసేది, వరి కానీ, మొక్కజొన్న కానీ, సన్ఫ్లవర్ అట్లాంటివి, ఈ వ్యవసాయం చూశాను, తోటలు అన్ని తిరిగాను. అయితే నేను కొంచెం చేసిన రీసెర్చ్లో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే ఏదైతే ఆహారం మనము చాలా రోజుల నుంచి ఉన్న చెట్ల ద్వారా తీసుకున్న ఆహారం అయితేనే అది మంచి ఉంటుంది, మనకి రూట్స్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి, అంటే డిసీజెస్ లాంటి ఏమైనా రోగాలు ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఆహారం తీసుకోవడం వల్లనే మనం ఎక్కువ రోజులు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉందని నాకు తెలిసిందనమాట. అందుకని నేను రైస్ కానీ లేకపోతే రెగ్యులర్గా పండించే ఏవైతే 3 నెలలు 6 నెలల పంటలు కాకుండా తోట, అంటే పండ్ల తోటలు పెట్టాలి, అట్లా అయితే బాగుంటుంది. దాని ద్వారా ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా కెమికల్ ఫార్మింగ్ చేయాలన్నా లేకపోతే మనం సేంద్రియ వ్యవసాయం చేయాలన్నా అన్న ఆలోచన వచ్చినప్పుడు మనం ఇంత కష్టపడి చేస్తున్నాం, మళ్ళీ అసలు ఒక ఆలోచనతోని చేస్తున్నాము, మళ్ళీ దాన్ని కెమికల్గా చేయకూడదు, మనకి లాభాలు వచ్చే అవకాశం ఉందేమో కానీ అది చాలా మందికి, అంటే తిన్న వాళ్ళకి అది మంచిది కాదు, మనం అనవసరంగా ఇది చేయొద్దు అనే ఉద్దేశంతో సేంద్రియ వ్యవసాయం చేయాలి, పండ్ల తోటలు సేంద్రియంగా పెంచాలి అని ఒక డెసిషన్కి వచ్చి ఇది మొదలు పెట్టడం జరిగింది.
1: అయితే దిలీప్ గారు, మరి ఈ సాఫ్ట్వేర్ నుండి మీరు ఇవన్నీ పరిశీలించి ఎక్కడైతే వ్యవసాయం చేయాలా అని చెప్పేసి నిర్ణయించుకుని ఈ ఊర్లో మీరు సొంతంగా భూమి ఉందా, లేకపోతే ఈ ఊర్లో ఏమైనా భూమి కొని ఈ యొక్క ఉద్యానవన పంటకు మొగ్గు చూపారా, ఆ వివరం?

0: అయితే ఇది మనం ఇప్పుడు ఏదైతే సాగు చేస్తున్న భూమి ఉందో అది మనం 2009-2010లోనే మనం నాన్నగారు కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఏదైతే మనం అక్కడ రెంట్గా మనకి వర్కౌట్ అవ్వట్లేదు అని సిటీలో అనుకున్నామో, ఇక్కడైతే మన సొంత భూమి నాన్నగారిదే కాబట్టి మనం దాంట్లో చేయొచ్చును, మనం ఎట్లా అనుకుంటే అట్లా చేయొచ్చును అనే ఉద్దేశంతో మనం సొంత భూమిలో మొదలుపెట్టడం జరిగింది.
1: అయితే మీరు ఎన్ని ఎకరాలలో ఈ ఉద్యానవన పంట ఏ పంటలు ముఖ్యంగా మీరు పెంచుతున్నారు?
0: ఇది మిక్స్డ్ ఫ్రూట్ ఫామ్ అంటాం సార్, దీన్ని హార్టికల్చర్ కింద వస్తుంది, ఉద్యానవన పంటల కింద వస్తుంది.
1: మిశ్రమ ఉద్యాన పంటలు పండిస్తున్నారు?
0: అవును సార్.
1: చెప్పండి.
0: అయితే దీంట్లో భాగంగా మనకి మామిడి, అరటి, సీతాఫలము, జామ అంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలు ఉన్నాయి. తర్వాత మిగతావి అన్ని రకాల పండ్లు మొక్కలు మన దగ్గర ఉన్నాయి, అవకాడో గానీ లేకపోతే లీచీ గానీ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ గానీ. కాకపోతే ఏవైతే మనం చిన్న ఉన్నప్పటి నుంచి మనం తినుకుంటూ పెరిగిన మన వాతావరణంలో అలగా పెరిగే ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కువగా నంబర్ వేయడం జరిగింది సార్. అంటే ఎక్కువ మొక్కలు పెట్టడం
1: నాటండి,
0: మామిడి, సీతాఫలం, జామ గానీ, అలనేరేడు గానీ ఇట్లాంటివి మనం ఎక్కువ పెట్టాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది, సాగు కూడా కొంచెం మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏదైతే చాలా మంది రైతులు ఏ కొత్త పండు వచ్చినా ఏ కొత్త రకమైన వంగడం వచ్చినా తొందరపడి దాన్ని తీసుకొని మనకు లాభం ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ గానీ అవకాడో గానీ. అయితే ఇదేమైతుందంటే డ్రాగన్ ఫ్రూట్ అవకాడో ఇవన్నీ పర్వాలేదు సార్, కానీ ఈ పండ్లు తినే సంఖ్య జనాలు చాలా తక్కువ ఉంటుంది. అయితే మన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది ఈజీగా తినగలిగిన ఫ్రూట్స్ మనం పెంచాలనే ఉద్దేశంతో నేను మా మిగతా రకాలు కొంచెం తక్కువగా అంటే బయట నుంచి ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అంటాం, అవకాడో గానీ, డ్రాగన్ ఫ్రూట్ గానీ, లీచీ గానీ, ఇవన్నీ ఎగ్జోటిక్ ఫ్రూట్ అంటే బయట నుంచి మన దగ్గరకు వచ్చినాయి. ఈ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ బయట నుంచి వచ్చిందంటేనే మన వాతావరణానికి అది అనుకూలంగా లేదని, మనకంటూ దేవుడు చాలా రకాల ఆహారాలు మన సాయిల్లో మన వాతావరణంలో పెరిగేవిచ్చాడు.
1: ముఖ్యంగా మన
0: దేశవాళీ రకాలు సార్,
1: పండ్ల మొక్కలను మీరు పెంచడానికి ఉపక్రమించారంటారు?
0: అవును సార్. ఎక్కువ
1: అంత బాగుంది. మరి ఈ వ్యవసాయ భూమి 10 ఎకరాలు దాకా మీరు చేస్తుంటారా?
0: 6 ఎకరాలు సార్.
1: 6 ఎకరాల దాకా మీరు ఈ మిశ్రమ ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. బాగుంది. మరి దీనికి నీటి వసతి ఉందా
0: సార్?
1: ఏ విధంగా ఉంది?
0: అయితే నీటి వసతి ఉంది అని చెప్పొచ్చు సార్, ఎందుకంటే దాదాపుగా 9 నెలల వరకు మనకి వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు సార్, నీటి ప్రాబ్లం ఉండదు. ఒక సమ్మర్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి మ్యాంగో, నేను మామిడి ఏదైతే ఎక్కువగా మొక్కలు పెట్టాను మీకు చెప్పాను కదా సార్, ఇది ఇంతకుముందు 2-3 ఇయర్స్ అంటే ఫస్ట్ 3 సంవత్సరాలు మనకి పెద్ద ఇబ్బందులు, మొక్కలు చిన్నగా ఉన్నాయి, వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి మనకి ఇబ్బంది పడలేదు. మేము 4వ కొంచెం క్రాప్ కూడా 50-60% మనకి మామిడి కాసింది కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. అయితే దీనికి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నాము, ఇంకొక బోర్ కూడా వేసాం కానీ అది కూడా మనకి సక్సెస్ కాలేదు. అయితే మనకు ఒక 2 కిలోమీటర్స్లో రఘునాగసారి కాలువ ఉంది సార్, దాని నుంచి మనము తీసుకుందామని ఒక ఆలోచన ఉంది. తర్వాత ఇప్పుడు మన పక్కన రైతులు ప్యాడీ పండిస్తున్నారు సార్, వరి పండిస్తున్నారు, వాళ్ళది దాదాపుగా పంటకాలం అయిపోయింది. ఇప్పుడు ఒక 10 రోజుల్లో వాళ్ళు వాటర్ ఆపేస్తారు సార్, నీళ్లు పెట్టడం ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి మనకి వాళ్ళ దగ్గర నుంచి మనము మంత్లీ కొంచెం పేమెంట్ ఇచ్చి
1: తీసుకుందామని
0: ఆలోచన ఉంది సార్.
1: నీరు పెట్టి మొక్కలను మీరు రక్షించుకుంటారు?
0: అవును సార్.
1: అయితే మరి ఈ మొక్కలు నర్సరీ నుండి తెచ్చుకున్నారా లేకపోతే మీ దగ్గర ఉన్న ప్రాంతంలో మొక్కలు అంట్లు ద్వారా మీరే కట్టి పెంచుతున్నారా? ఆ వివరాలు ఒకసారి
0: సార్. ఇది మేము ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ అంటారు సార్, సంగారెడ్డిలో మన గవర్నమెంట్ నర్సరీ ఉంటుంది, చాలా పెద్దది. సంగారెడ్డిలో దాదాపు చాలా నర్సరీలు ఉన్నాయి, మనకి ఫ్రూట్ రీసెర్చ్ గవర్నమెంట్ దిగుడు ఉంది.
1: ప్రామాణికమైన ఈ ప్రభుత్వ
0: నర్సరీ సార్,
1: పండ్ల తోటల పరిశోధన కేంద్రం నుంచి మీరు తెచ్చుకున్నారంటారు?
0: అయితే మామిడి, నిమ్మ కొన్ని రకాలు మాత్రం దాని నుంచి తెచ్చాం సార్. అక్కడ ఒక ఏదైతే దానికి రీసెర్చ్ సైంటిస్ట్ సార్ ఉన్నారో తను ఒక నర్సరీ రిఫర్ చేయడం జరిగింది, మిగతా మొక్కలని ఆ నర్సరీ నుంచి తెచ్చుకో.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి ఆరోగ్యకరంగా మనం పంటలు ఆహారాన్ని మనం తీసుకోవాలని ఉద్దేశంతో ఈ ఉద్యానవన పంటలు మీరు పండించాలనే ఆసక్తితో మీరు వచ్చారని తెలిసింది
0: సార్.
1: మరి ఇటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి వరవడిలో మీరు ఈ మొక్కలను పెంచుతున్నారు, అలాగే మన పూర్వీకులు సాంప్రదాయ పద్ధతిలో అంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుకోండి, సేంద్రియ వ్యవసాయం అనేవాళ్ళు. మరి ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కూడా సమీకృత వ్యవసాయం కూడా మన పూర్వీకులు చేశారు. అయితే మీరు అడుగులు వేసే విధంగా ఈ సమీకృత వ్యవసాయం కూడా మీరు ఈ మొక్కలను పెంచే పద్ధతిలో కనపడుతుంది. మరి ఈ సమీకృత వ్యవసాయంలో భాగంగా మీరు ఇంకేమైనా సన్నాహాలు చేస్తున్నారా? ఎందుకంటే ఈ సమీకృత వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం ఉంటుంది, అలాగే మన ఇంటి చుట్టుపక్కల కోళ్లను, తర్వాత ఆవులు, గేదెలు పెంచుకోవడం, తర్వాత కొన్ని మేక జాతి పశువులను పెంచుకోవడం ఇటువంటివి కూడా ఉంటాయి. పాడి పశువులు పెంచుకొని పాడి ద్వారా కూడా ఆదాయం పొందుతాం, అలాగే ఈ మేకలు, గొర్రెల ద్వారా మాంసం కోసం అమ్మేసి ఆదాయం పొందుతాం. ఆ తర్వాత చిన్నపాటి ఈ తోట ఆకుకూరలు, తోటకూరలు ఇవి కూడా మనం పండించి నిరంతరం మనం ఆదాయం పొందుతుంటాం ఈ యొక్క సమీకృత వ్యవసాయంలో.

0: మరి ఆ విధంగా సంపూర్ణంగా మీరు ప్రయాణం చేయడానికి ఉపక్రమించారా? ఆ వివరాలు ఏమైనా ఉంటే, మీ ఆలోచన ఉంటే తెలియచేయండి.
1: అయితే మీరు చెప్పిన విధంగా మీరు అన్న దాంట్లో దాదాపు 70% వరకు మేము చేస్తున్నాం సార్. కాకపోతే లైఫ్ స్టాక్ అంటాం. లైఫ్ స్టాక్ అంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన కోళ్లు కానీ, గొర్రెలు కానీ, చేపల పెంపకం కానీ, ఆవులు కానీ, బర్రెలు కానీ, ఇట్లాంటివన్నీ మనకి లైఫ్ స్టాక్ కింద వస్తాయి. అయితే నేను ఇది సుభాష్ పాలేకర్ గారి సేంద్రీయ వ్యవసాయం చేద్దాం అనుకుని నేను ఒక 2 ఆవులు తీసుకున్నాను. అయితే నేను 2 ఆవులు తీసుకున్నప్పుడు నేను ఇంకా ఉద్యోగంలో ఉన్నాను. అయితే నేను చాలా తక్కువ సమయం నేను ఫామ్కి ఇవ్వడం వల్ల లేబర్ ఉండేవాళ్ళు సార్. అయితే ఈ ఆవులు తెచ్చాక ఒక 2 నెలలకే లేబర్ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ కారణాలతో వాళ్ళు వెళ్ళిపోయారు. అది పీక్ సమ్మర్, దాదాపుగా ఇదే ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో వెళ్ళిపోయారు. నా వర్క్ తర్వాత వాటికి గడ్డి వేయడం కానీ, వాటి నీళ్లు పెట్టడం కానీ, నాకు పశువుల గురించి అంటే ఎట్లా వాటి కేర్ తీసుకోవాలని కూడా అంతకుముందు తెలియదు సార్.
0: మీకు సమయం లేదు, అందుకు సమయం లేదు. రైతు బిడ్డనే కదా.
1: నేను రైతు బిడ్డను కాదు సార్. అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్, రిటైర్డ్. వ్యవసాయం ఉంది కానీ అది ఒక వరి మాత్రమే పండిస్తారు సార్ వాళ్ళు. అయితే తాతయ్య మాత్రం వ్యవసాయదారుడు. చిన్నప్పుడు కాస్త అంటే ఒక ఉత్సాహంగానే అట్లా పైరుని చూసినప్పుడు ఉత్సాహం, బర్రెలను చూసినప్పుడు ఉత్సాహం ఉండేది, కానీ అదే దారిలో వెళ్ళాలి అట్లాంటిది ముందేం ఆలోచన లేదు సార్. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకుంటే మనము ఆరోగ్యవంతంగా ఉంటాం అనే ఉద్దేశంతోనే మనం ఇటు అడుగులో వేయడం జరిగింది.
0: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ కూడా మీలాగా కొత్త ప్రయాణం చేస్తారని ఆశిద్దాము. అయితే మీరు పెంచే సందర్భంలో వీటికి కొన్ని వ్యాధులు, రోగాలు వస్తాయి, వాటిని జాగ్రత్త చూసుకోవాలా? అలాగే నీటి యొక్క ఇద్దడిని తట్టుకోవడానికి వాటికి కూడా మనం శ్రద్ధ వహించి కొన్ని పద్ధతులు మనం పాటించాలా? అయితే ముఖ్యంగా నీరు కూడా ఇప్పుడు వేసవికాలంలో మీకు తక్కువగా లభిస్తుందన్నారు. మరి ఇటువంటి సందర్భంలో మేలైన పద్ధతులు, కొన్ని డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ పద్ధతి, ఇవన్నీ కొన్ని మల్చింగ్ సిస్టమ్, కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు. మరి ఈ పద్ధతుల్లో ఏది ఎంచుకున్నారు మీరు? మొక్కలకు ఏ విధంగా నీళ్లు అందిస్తున్నారు?
1: అయితే వాటర్ మనకి ఎంత ఉంది, నీటి అవైలబిలిటీ అనేది ముందే చూస్తున్నాం సార్. మనకి ఎట్లా చెట్లు పెరుగుతాయి అనేది మనకు తెలుసు, ఎందుకంటే మనం పెట్టింది హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలు కాబట్టి. ఇక్కడ నుంచి మనం 30 నుంచి 40 ఏళ్ళ వరకు మనం ఈ మొక్కల్ని చూస్తుంటాం. యాక్చువల్ అంటే మామిడి కానీ, సీతాఫలం కానీ ఏవైనా మనకి 20 to 30-40 ఇయర్స్ వరకు కూడా మనకు ఉంటాయి. కాబట్టి ముందే ఈ ఆలోచనతో మనం ఓపెన్ కాల్వల ద్వారా నీళ్ళు ఇవ్వడం మనకు సాధ్యపడదు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ మనం ఎంచుకోవడం జరిగింది సార్. ముందుగానే డ్రిప్ కంప్లీట్ గా మనకి అన్ని మొక్కలకి డ్రిప్ సప్లై పెట్టుకున్నాకనే మనం మొక్కలు నాటుకోవడం జరిగింది.
0: నీటి వసతి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉద్యానవన పంటను మీరు సాగు చేస్తున్నారు?
1: 2022 జనవరి 12 మనం మొక్కలు నాటడం జరిగింది సార్. మొన్న ఈ సంవత్సరం ఫిబ్రవరి 12 కి 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది.
0: అయితే 4 సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఈ ఉద్యానవన పంట సాగు చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో వాటికి చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ చీడపీడల ద్వారా ఈ యొక్క ఉద్యానవన పంటలని ఏ విధంగా రక్షించుకుంటూ వస్తున్నారు?
1: అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి సార్, వ్యవసాయం ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు మా ఇల్లు కట్టేటప్పుడు ఎట్లయితే మనం ఫస్ట్ పుట్టింగ్ చేస్తాము, తర్వాత గోడలు కడతాము, తర్వాత ప్లాస్టింగ్ చేస్తాము అన్నట్టుగా వ్యవసాయంలో కూడా చాలా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అంటే నేను మొక్క పెట్టిన 10 రోజుల తర్వాత ఈ మందు కొట్టాలి, 20 రోజుల తర్వాత ఈ మందు కొట్టాలి, అసలు పురుగు రాని రాకపోని అవసరం ఉండని లేకపోని వీళ్ళు స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నారు. నా ఉద్దేశంలో ఇది మంచి ప్రాక్టీస్ కాదు సార్. ఎందుకంటే నేనేమంటానంటే ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని తీసుకోండి సార్, మా అంటే మా ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను 40 ఇయర్స్ ఉన్నాను, మా ఏజ్ ఉన్న వాళ్ళకి ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 6th, 7th, 10th వరకు ఆ ఏజ్ లో ఉంటారు. ఈ వర్షాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా, ఎండ వచ్చినా దేంట్లో కూడా వీళ్ళని బయటకు పంపారు సార్ పిల్లల్ని. అట్లాంటప్పుడు పిల్లవాడు ఎట్లా ఆరోగ్యవంతుడు, పుష్టిగా గట్టిగా ఎట్లా అవుతాడు సార్? ఏది తట్టుకోరు ఇప్పుడు వారికి, ఏది రేపు ఇబ్బంది అయినా మీరు కాపాడగలిగే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కాపాడతారు. వారికి ఖచ్చితంగా వాడు బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఇన్ని రోజులు బయట తీసుకెళ్ళకపోతే ఎండలో బయట పంపకపోతే ఒక రోజు ఎండలో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాడు. అట్లనే మేము ఏమంటామంటే పిల్లలైనా మొక్కలైనా, మొక్కల్ని కూడా పిల్లల్లాగా పెంచాలనే ఉద్దేశం ఉంటుంది సార్ మాకు. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయ పద్ధతి అది. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఏమనిపిస్తుంది అంటే మన పిల్లల కంటే కూడా పంటనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండి అంత
0: ఉత్సాహం
1: ప్రేమిస్తాడు. అయితే నేనేమంటా అంటే సార్, ఇప్పుడు మనకి వాటికి మనం ముందు నుంచి మొక్క పెట్టి నుంచి మనం మందులు కొట్టుకుంటూ పోతుంటే దానికి తట్టుకునే శక్తి ఉండదు సార్. మేము ఏం చేయలేదు, మేము ఒకటే సార్, మా పద్ధతి ఏంటంటే కంప్లీట్ గా సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి, ఏ పద్ధతిని కూడా ఫాలో కాకుండా మొక్క పెట్టి మేము నీళ్ళు ఇచ్చాం సార్, అంతే. ఇంకేమీ చేయలేదు.
0: సేంద్రీయ వ్యవసాయం అంటున్నారు, ఎటువంటి ఎరువులు వేస్తున్నారు?
1: అయితే మొదటి సంవత్సరం మాత్రం అంటే మొక్క చిన్నగా ఉంది ఎదగాలి అని అన్నప్పుడు మొదటి సంవత్సరం మేము 6 నెలలకు ఒకసారి గొర్రె ఎరువు, ఆవు పేడ రెండు కలిపి మేము బర్మి కంపోస్ట్ లా చేస్తున్నాం సార్, దాన్ని దాన్నే వాడాము.
0: ఏ పద్ధతిలో మీరు మొక్కకు అందించారు? ఏమైనా ఫర్టిగేషన్ సిస్టమ్ అందించారా, లేకపోతే
1: ఇది సాలిడ్ మొక్క

0: చుట్టూ మనం రెండు రెండు గంపలు వేయడం జరిగింది. అప్పుడు వన్ ఇయర్
1: రెండు సెంటీమీటర్లు కానీ మూడు సెంటీమీటర్లు భూమి తవ్వి
0: లేదు
1: సార్, ఓన్లీ చల్లినారా?
0: అయితే దీనికి ఒక పద్ధతి ఉంది సార్, మీరు ఇంతకుముందు మల్చింగ్ మెథడ్ అని చెప్పారు పాతకాలంలో ఉండేది మనకి, ఇప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్ చేస్తున్నారు. అయితే మేము చేస్తామంటే స్ట్రా మల్చింగ్ అంటాం, లేకపోతే మన లీఫ్ మల్చింగ్ అంటాం.
1: ప్రకృతి
0: వ్యవసాయంలో అయితే ఫస్ట్ ఎరువు మనకి డైరెక్ట్ భూమి పైన వేస్తాం సార్, అంటే దానికి ఒక రౌండ్ లాగా చేసుకుంటాం కదా సార్, దానికి పాదం అంటాము. అట్లా చేసుకుని దాంట్లో మనం రెండు గంపలు ఈ ఎరువు వేస్తాము. వేసి దానిపైన ఈ వరి గడ్డి, ఎండు వరి గడ్డి కానీ లేకపోతే మన లీవ్స్ ఏమన్నా మనకి దొరికితే, లేకపోతే ఉనుక అంటాం మనకి ఈ రైస్ మిల్ నుంచి ఉనుక వస్తుంది కదా, అది కానీ ఇది ఏదైనా సరే న్యాచురల్ ది మనం దాని మీద కప్పి పెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎరువు వేసినప్పుడు ఎరువులో జీవం ఉంటుంది, ఆ జీవమే భూమితో కలిసి దానిలో ఉన్న బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇది మనకి ఎండకి ఎక్స్పోజ్ అవుతుందో అంటే కనిపిస్తుందో అప్పుడు దాంట్లో ఉన్న జీవం చనిపోయి మనం వేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. దానికోసమని దానిపైన కప్పడం జరుగుతుంది.
1: ఈ విధానం కూడా ప్రకృతి వ్యవసాయంలో భాగమే.
0: అయితే సరే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మనం ప్రకృతి వ్యవసాయం అని మనం తెలుగు భాషలో మాట్లాడుకుంటున్నాం, ప్రకృతి వ్యవసాయం బాగానే ఉంది కానీ బయట ఇది ఎవరికి అర్థం కాదు. ఈ ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యామ్నాయమైన వర్డ్ బయట మనం ఎక్కువ వాడేది ఆర్గానిక్ ఫార్మింగ్ సార్. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎట్లయిపోయిందని అంటే అది ఒక మల్టీక్రోర్ బిజినెస్ అయిపోయింది సార్. ఇప్పుడు దాని ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏమైతుందంటే ఆర్గానిక్ చెప్పుకోవడానికి మాత్రం ఆర్గానిక్,
1: ఆర్గానిక్ ఫార్మ్ అని వేరే వేరే ప్రొడక్ట్స్, ప్రతి ఒక్క
0: దాంట్లో బయోఫెర్టిలైజర్స్
1: కానీ వ్యాపార వ్యవస్థలు కూడా వస్తూ ఉన్నాయి ఇటువంటి క్రమంలో.
0: అయితే సొంతగా మనము వ్యవసాయం చేయడానికి కారణం కూడా అదే సార్. ఎప్పుడైతే మనం మంచి ఆహారం కోసం, నేను క్వాలిటీ ఆహారం
1: ముడి సరుకు మనమే ఉత్పత్తి చేసుకోవాలని
0: చేసుకుంటాం సార్ యాక్చువల్లీ. అయితే ఎప్పుడైతే నేను మంచి ఆహారం కోసం వేట ప్రారంభించాను ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫార్మ్ అనేది మాటనే ఒక అబద్ధం. దాంట్లో ఆర్గానిక్ ఫార్మ్స్ లో ఒక
1: అబద్ధం అంటే ఇప్పుడు కొన్ని వ్యవస్థలు సంస్థలు చేస్తున్నటువంటి
0: చేశాను సార్ నేను
1: ప్రకారంగా కొంత అబద్ధం అని అనిపిస్తుంది మీకు.
0: అయితే లేదు సార్, నేను గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాను కాబట్టి నేను ఒక 20% మాత్రమే ఆర్గానిక్ ఫార్మ్స్ లో నేచురల్ ఫార్మింగ్ చూసాము, మిగతా 80% వాళ్ళు రకరకాల బయోఫెర్టిలైజర్స్ వాడి దాన్ని ఆర్గానిక్ ఫార్మ్ అని చెప్పి మార్కెటింగ్ చేసుకోవడం జరిగింది సార్.
1: అయితే మీరు చాలా చక్కగా పరిశీలించారు, పరిశోధించారు, చాలా చక్కటి వివరాలు మన రైతు సోదరులకు అందిస్తున్నారు. మరి మీరు మరింతగా సంపూర్ణమైనటువంటి సమగ్ర వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయములో అడిగిడి మీరు ఇంకా ముందుకెళ్తారనే ఆలోచన ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్టు సమగ్ర వ్యవసాయం అంటే పాడి పంట అన్నట్టుగా అట్లా పశువులు ఉంటాయి, ఇట్లా వ్యవసాయం ఉంటుంది, కూరగాయలు మొక్కలు ఇట్లా ప్రధానంగా ఉంటాయి. మరి ఆ విధంగా ప్రయాణం చేయాలని ఏమైనా ఆలోచన ఉందా?
0: తప్పకుండా సార్, ఎందుకంటే ఒకటే పంట అంటే ఒకటే క్రాప్, మోనోక్రాప్ అంటాం. మోనోక్రాప్ వలన రైతు చాలా ఇబ్బంది పడతారు సార్, అది కూడా చూశాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను నాకు ఉన్న 6 ఎకరాల్లో నేను మామిడి వేసుకుంటే నాకు ఒకటే సంవత్సరం చాలా ఎక్కువగా మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుండే, కాకపోతే నేను అట్లా చేయలేదు. ఎందుకంటే మనము ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా అంటే పంట పండించినా ఆఖరి నిమిషంలో ఏ వడగల్లనో లేకపోతే గాలి దుమారమనో వాటి వల్ల
1: ఉంటాయి
0: సార్. అందుకనే ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు 4 రకాలుగా వేసామంటే మనం అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ ని మనం తినాలి, ఎందుకంటే ప్రతి ఫ్రూట్ లో దాని పోషక విలువలు వేరే వేరేగా ఉంటాయి. కాబట్టి మనం ఒకటే మ్యాంగో నాకు ఇష్టం నేను మ్యాంగో అనేది తింటాను, నాకు సపోటానే ఇష్టం సపోటానే తింటాను అని కాకుండా ఇప్పుడు ప్రతి నా దగ్గర ఉన్న ఒక 10-15 రకాల ఫ్రూట్స్ మనకి ప్రతి సీజన్ లో 1-2 రకాలు తప్పకుండా మనం తినే అవకాశం
1: ఉంటుంది. ఒక్కోసారి మరి ఈ వడగల్ల వల్ల ఇటువంటి నష్టపోతుంటాం కదా.
0: అయితే
1: పంట
0: అవును,
1: అంటే ఒక పంట పోయినా ఒక పంట వస్తుందనే ఉద్దేశంతో మీరు ఇలా చేశారా?
0: అయితే నేను ఒకటి గమనించాను సార్, నేను ఒక దాదాపు 64 తోటలు తిరగడం జరిగింది సార్. నాకు తోట పెట్టుకోక ముందే నేను ఒక 64 తోటలు తిరిగాను.
1: గమనించాను
0: అంటే తిరిగి వాళ్ళు ఎలా చేస్తున్నారు, అసలు చేస్తే ఎలా ఉంటది అనేది తెలుసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 30 మనం కెమికల్ ఫార్మింగ్ అంటే రెగ్యులర్ ఫార్మింగ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసేవి, ఒక 20 నేచురల్ ఫార్మ్స్ కూడా చూసాను. అంటే నేచురల్ ఫార్మ్స్ అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నా దానిలో వాళ్ళు సస్టైన్ అవ్వకుంటూ చేస్తున్నారు, అంటే ఒక సంవత్సరం ఇబ్బంది అయినా ఇంకో సంవత్సరంతో వాళ్ళకి 2 సంవత్సరాల ఆదాయం వాళ్ళు తీసుకుంటూ కూడా కొందరు చేస్తున్న వాళ్ళు ఉన్నారు సేంద్రీయ వ్యవసాయంలో. అయితే ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు సమీకృత వ్యవసాయం అని మీరు అన్నారు, అన్నప్పుడు ఏంటంటే అసలు ఒక తోట నేను చూశాను సార్ ఆంధ్రలో, ఆయన పేరు సుబ్బారావు, ఆయన తోట చూస్తే అసలు తోట అంటే ఏందో మనకు అప్పుడు అర్థమైంది సార్. ఎందుకంటే మన తోటలు ఎంత చిన్నవి వాటి ముందు దాని ముందు అనేది మనకు అప్పుడు, అంటే ఒక వ్యవసాయదారుడు ఆలోచన ఎంత విభిన్నంగా వైవిధ్యంగా ఉండాలి, అంటే ఎన్ని రకాలు ఒకటే కాలంలో తను చేయొచ్చును అనేది అక్కడ నేను చూశాను సార్. ఆయన అనుభవం ద్వారా ఆయన చాలా ఏళ్ళ తర్వాత అది చేయగలిగారు. మేము ప్రయత్నిస్తున్నా కూడా మనం కొంచెం స్టెప్ బై స్టెప్ ఆయన అనుకరిస్తూ కొంచెం ముందు. అయితే దాంట్లో భాగంగా ఏంటంటే పండ్ల తోట అయినా కానీ మన పండ్ల తోటతో పాటు అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం తర్వాత ఇవి నేను చెప్పేది సంవత్సరాంతం మన ఫ్యామిలీకి సరిపోయేంతగా మనం చేసుకోవచ్చు,
1: తోటలో పెంచుకోవచ్చు
0: అంతర పంటల్లాగా. పసుపు, అల్లము

0: చాలా ప్రత్యేకంగా మనం చేయాల్సింది ఏం లేదు సార్. మళ్ళీ వాటర్ చాలా తక్కువ తీసుకుంటుంది పసుపు, 15 రోజులకు ఒకసారి మనం వాటర్ ఇచ్చినా కూడా అది తట్టుకుంటది. 11 నెలల పంట మనం అట్లా పెట్టి దాన్ని అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తాం, ఒక డేట్ పెట్టుకుంటాం, 1వ తారీఖు నీళ్ళు ఇస్తాం, 15వ తారీఖు నీళ్ళు ఇస్తాం, మళ్ళీ 30వ తారీఖు ఇస్తాం, అట్లా మనం పెట్టుకుని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర 2 రకాల పసుపు ఉంది. అసలు ఒక పసుపు అయితే వరల్డ్ ఫేమస్ పసుపు సార్, అది
1: ఏమది? అస్సాం
0: లకడాంగ్ పసుపు అంటారు సార్,
1: అస్సాం లో ముఖ్యంగా దొరుకుతుంది
0: లకడాంగ్ పసుపు అని. అయితే పసుపుని మనం కర్కుమెన్ వాల్యూ అనే దాంతో మనం
1: క్వాలిటీ పెరుగుతుంది, దాని రేట్
0: పెరుగుతుంది. అయితే మన లక్డాంగ్ పసుపు ఏంటంటే మన లోకల్ గా మనం తినే పసుపులో 1-2% కుర్కుమెన్ వాల్యూ అని ఉంటుంది సార్. ఈ కుర్కుమెన్ వాల్యూనే పసుపుని దాని ఆధారంగా దాని క్వాలిటీ నిర్ణయిస్తారు. ఈ కుర్కుమెన్ వాల్యూ లక్డాంగ్ పసుపులో 9% వస్తారు.
1: చాలా ఎక్కువ.
0: లోకల్ గా మనం ఎన్నేళ్ళ నుంచి పెంచినా 2-3% కంటే మించదు అది. అయితే అక్కడ వాతావరణ పరిస్థితితో ఏంటో అది, దాంట్లో 9% ఉంటుంది.
1: నైన్ వస్తుంది. మరి మీరు పండించినప్పుడు ఇక్కడ మన ప్రాంతంలో ఎంత వస్తుంది
0: పర్సంటేజ్? మనం దానికి ఆధారంగా ఇక్కడ ఏం లేదు సార్ చెక్ చేయడానికి, మనకు అట్లాంటి వ్యవస్థ ఏం లేదు. కానీ పండించడం అది రావడం. అయితే ఇంకోటి గమనించింది ఏంటంటే సార్, నేను నేచురల్ ఫార్మింగ్ చేసిన దానికి బయట దానికి ఆ టేస్ట్ కానీ, అయితే నేను మామిడి మనం 3వ సంవత్సరం మాకు మామిడి 20% వచ్చిందని చెప్పాను కదా సార్. ఇంకోటి ఏంటంటే సార్, సమీకృత వ్యవసాయం ఒకటే కాకుండా మన పంటని మనం రీటైల్ గా అమ్మడం అనేది చాలా ముఖ్యం సార్. ఇప్పుడు మనం ఇంత కష్టపడి తీసుకెళ్లి దాన్ని హోల్సేల్ మార్కెట్ లో వేయడం వల్ల
1: మరి దానికి ఏం చేస్తున్నారు మీరు ప్రయత్నాలు?
0: అయితే నాకు ఒక రకంగా ఫస్ట్ స్టెప్ లో కొంచెం తక్కువ క్రాప్ రావడం నాకు హెల్ప్ అయింది సార్. ఎందుకంటే నాకు ఒకటేసారి మొత్తం క్రాప్ వచ్చి ఉంటే నేను అంత నేను రీటైల్ మార్కెట్ చేయలేకపోయేవాడిని. అయితే ఒక 20% వచ్చింది కాబట్టి, నేను హైదరాబాద్ లో 20 ఇయర్స్ జాబ్ చేశాను, నాకు అక్కడ అందరూ ఎక్కువ మంది పరిచయం ఉన్నారు కమ్యూనిటీస్ కాబట్టి, నేను అక్కడికి ముందే వాళ్ళకి చెప్పి అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వడంలో కూడా వాళ్ళకి ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ లో మీరు చూస్తుంటే బండ్ల మీద అన్ని ఒకటే రకమైన ఎల్లో కలర్ ఉంటాయి సార్, పండిస్తారు ఒకటే రకంగా ఉంటాయి అవి. అయితే మన దగ్గర అట్లా ఉండదు. నేను తీసుకెళ్ళే మనం పచ్చికాయలు తీసుకెళ్తాం సార్. యాక్చువల్గా పచ్చికాయలు అంటే మనకి 2 కాదు సార్, 20 రోజులకి మాగే పళ్ళు కూడా మేము ఇచ్చాం. యాక్చువల్గా వాళ్ళని ఓపికతో ఉండమని చెప్పినాం. అయితే హిమాయత్ వెరైటీ అని ఒకటి ఉంది సార్ మనకి, అది దాదాపుగా రీటైల్ మార్కెట్ లో 250-300 రూపీస్ పర్ కేజీ ఉంటుంది మామిడి. ఇప్పుడు మనకి బంగినపల్లి ఎక్కువగా తింటాం మనం, అది 50-100 రూపాయలు ఉంటుంది.
1: మీరు ఆ విధంగా అమ్మి మీ డబ్బులు సంపాదించుకున్నారు. సాఫ్ట్వేర్ అంటున్నారు కదా, ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తున్నటువంటి సందర్భాలు ఇవి. మరి ఫ్యూచర్ లో మీరు పంట అధికంగా పండిస్తే ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఇటువంటి చేసే అవకాశం ఉందా? చక్కటి ఫలాలను మన తోటి పౌరులకు అందించే అవకాశం
0: సార్? ఇప్పుడు నేను సిద్దిపేట లో ఉన్నాను. సిద్దిపేట నుంచి ఒక 6 కిలోమీటర్లు నా తోట సార్. నా ఉద్దేశం ఏంటంటే సిద్దిపేట లో ఉన్న వనరులు గాని అక్కడ ఉన్న భూమిని కానీ నేను వాడుకొని ఇది నేను చేస్తున్నాను, అంటే ఉపయోగించుకొని మనం పంట చేస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం ఫస్ట్ మన ప్రయారిటీ అంటే ఫస్ట్ లిస్ట్ లో సిద్దిపేట ప్రజలే ఉంటారు. ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కువ డబ్బులు సంపాదించడం కంటే సిద్దిపేట ప్రజలు మనకి ఇక్కడ మన చుట్టుపక్కల వాళ్ళందరూ తిన్నాక తర్వాతనే మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలనేది.
1: జనని జన్మభూమి స్వర్గాదపి గరియేసి అన్నట్టుగా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. చాలా చక్కటి వివరాలు మీరు ఇంతవరకు మన రైతు సోదరులకు ఈ ఉద్యానవన పంటల సాగు చేస్తూ దీని ప్రకృతి వైవిధ్యంగా మీరు పరిశీలించి సాగు చేస్తూ తర్వాత సమగ్ర వ్యవసాయం వైపు కూడా మీరు అడుగులెడుతూ చాలా చక్కటి ప్రయాణాన్ని మీరు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. దిలీప్ తన్నీర్ గారు,
0: థ్యాంక్ యూ సార్ నమస్కారం అందరికి.
2: ఇంతవరకు సాఫ్ట్వేర్ నుండి ఉద్యానవన ప్రయాణం ఔత్సాహిక రైతు శ్రీ దిలీప్ తన్నీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ గోపాల్.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రీ గడ్డం మహేందర్ బృందం గానం చేసిన జానపద గీతం వినండి.
5: మా పల్లె అందాలు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వినండి. మీరాయ్ చిత్రం నుండి అర్మాన్ మాలిక్ గానం చేసిన కృష్ణకాంత్ గీతం వినండి. సంగీతం గౌరాహరి.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు వారు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ సర్కిల్లోని వరంగల్ బస్టాప్, యాదగిరిగుట్ట బస్టాప్లను నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చారు. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముందుగా గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. ఆట కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి. హారిస్ శేరాజ్ సంగీత సారథ్యంలో మనో బృందం గానం చేసిన భువనచంద్ర గీతం, చిత్రం చెలి.
4: తరతీసే

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో akashavani.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8:45 వస్తోంది. సమాచార సంధ్యా ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.
2: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే విశాల్ శర్మ. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, भारत और नीदरलैंड मिलकर भविष्य की विश्वसनीय आपूर्ति श्रृंखला तैयार करने पर काम कर रहे हैं. 21वीं सदी के भारत को अवसरों की भूमि बताया. भारत में सेमीकंडक्टर विनिर्माण को बढ़ावा देने के लिए टाटा इलेक्ट्रॉनिक्स और डच कंपनी ASML के बीच समझौते पर हस्ताक्षर. दिल्ली की अदालत ने नीट प्रश्न पत्र लीक मामले के मुख्य आरोपी PV कुलकर्णी और सह आरोपी मनीषा वाघमारे को 10 दिन की CBI हिरासत में भेजा. केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने 9वीं और 10वीं कक्षा के लिए 3 भाषाओं का अध्ययन अनिवार्य किया. भारत ने सिंधु जल संधि पर मध्यस्थता न्यायालय के फैसले को अवैध करार देते हुए खारिज किया. और भारत की संजना ने गांधीनगर में एशियाई भारोत्तोलन चैंपियनशिप में महिला वर्ग के 77 किलोग्राम वर्ग में 3 कांस्य पदक जीते. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत और नीदरलैंड वैश्विक संकटों से निपटने के लिए भरोसेमंद, पारदर्शी और भविष्य की आपूर्ति व्यवस्था तैयार करने पर साथ मिलकर काम कर रहे हैं. 5 देशों की अपनी यात्रा के अंतर्गत आज नीदरलैंड के हेग में

0: మరాఠీ నాట్య సంగీత్. ఆఫ్టర్ దాట్ హీ టర్న్ టువర్డ్స్ ఖ్యాల్ సింగింగ్ అండ్ త్రూ ద గైడెన్స్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ గురు పండిత్ సంగమేశ్వర్ గురవ్ అబ్జార్బ్డ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ కిరాణా ఘరానా త్రూ రిగరస్ ప్రాక్టీస్ అండ్ డెడికేషన్. హిస్ మ్యూజికల్ ప్రాక్టీస్ వాస్ నాట్ లిమిటెడ్ టు జస్ట్ వన్ ఘరానా. హీ ట్రావెల్డ్ అక్రాస్ ఇండియా డీప్లీ స్టడీయింగ్ ద స్టైల్స్ టెక్నిక్స్ అండ్ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వేరియస్ ఘరానాస్ అండ్ సక్సెస్ఫుల్లీ ఇన్కార్పొరేటెడ్ దెమ్ ఇన్ టు హిస్ సింగింగ్. As a result of this exceptional dedication, he was honored with the title of Top Grade Artist by the Government of India at the age of just 32. Pandit Kaivalya Kumar Gurav has performed his music not only across India but also in many countries around the world. He has been awarded an honorary doctorate by Sorbonne University, Paris of France. Dr. Kaivalya Kumar Gurav has been honored with more than 200 awards worldwide.
1: आज के इस कार्यक्रम में आपके साथ तबले पर पंडित जडेश होगार और हारमोनियम पर डॉक्टर सुधांशु कुलकर्णी साथ दे रहे हैं. पंडित कैवल्य कुमार गुरो अपने कार्यक्रम का प्रारंभ राग दुर्गा से कर रहे हैं. इसमें तीन रचनाएं प्रस्तुत कर रहे हैं, रूपक ताल, रस कानारे, द्रुत एक ताल, लागी लगन तोरे पिया से. उसके बाद द्रुत तीन ताल, चतुर सुगर. आइए सुनते हैं राग दुर्गा.
0: इन टुनाइट्स प्रोग्राम ही इज अकंपनीड ऑन द तबला बाय पंडित जडेश हुगार एंड ऑन द हारमोनियम बाय डॉक्टर सुधांशु कुलकर्णी. पंडित कैवल्य कुमार गुरव बिगिन्स हिज वोकल रिसाइटल विथ राग दुर्गा, रूपक ताल, रस कान्हारे, द्रुत एक ताल, लागी लगन तोरे पियासे, द्रुत तीन ताल, चतुर सुगर.

0: optimism about stronger industrial collaboration and greater business opportunities between India and Europe arising from the India-European Union Free Trade Agreement. Electronics manufacturing company Tata Electronics and Dutch semiconductor equipment major ASML have joined hands to enable chip manufacturing in India. The pact was announced during Prime Minister Narendra Modi's visit to the Netherlands. ASML is known for having a monopoly in a category of lithography equipment which is critical for production of advanced small-size semiconductors. A Delhi court today sent the prime suspect in the NEET paper leak case P.V. Kulkarni and another accused Manisha Wagmare to CBI custody for 10 days. Special CBI judge Ajay Gupta ordered the remand after the probe agency submitted that the DO needed to be taken outside the national capital for further investigation and that the larger conspiracy had to be investigated. In IPL cricket, chasing a target of 248 runs, Gujarat Titans were 177 for 1 in 16 overs against Kolkata Knight Riders in Kolkata when reports last came in. Put into bat first, Kolkata Knight Riders posted 245 for 2 in the stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 బైబిల్ సూక్తులు అందిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా. 6:15 భక్తి రంజని జగన్నాథ అష్టకం. 6:35 పొలం పనులు రసాయనిక పురుగు మందుల వాడకం లాభాలు గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చనా గారు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ. జనగాం జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ బి నరసింగారావు. 7:15 ఈ మాసపు పాట పల్లవి పాటంటే మనం వింటే రచన శ్రీ పివి రామ్గోపాల్. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:20 మే 17 వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం. 7:35 స్తుతిమాల. 8:35 శాస్త్రీయ సంగీత కచేరీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 9:35 మా స్కూల్ డే స్వీట్ మెమరీస్ కథానిక రచన శ్రీపాద శ్రీనివాస్. 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ శిరోభారం నాటకం రచన నిర్వహణ శ్రీ చిరంజీవి.

12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితా లోకం. నిర్మాణ్ సామాజిక సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీప్తి సిర్లా గారితో పరిచయ కార్యక్రమం. 2:30 బాలా వినోదం, సమ్మోహన స్కూల్ ఫర్ ఓకల్ మ్యూజిక్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం, పద్మనాభ యుద్ధం నాటకం. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ బేతారామ సూర్యప్రకాశరావు. ఇది ఆకాశవాణి విశాఖపట్నం సమర్పణ.

శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమి గారి ప్రసంగం. 7:15 ఇల్లు వాకిలి. రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్.

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమం. జానపద గీతాలు వినిపిస్తారు శ్రీమతి వడ్లూరి రూప బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. వేసవిలో చక్కటి ఆదాయానికి కీర సాగు గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం వ్యవసాయ

8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, ఇక 10 గంటలకు రవివాసరియ అఖిల భారత సంగీత సభ, వివేక్ సోనార్ గారి వేణువాద్యం.

ఇవి రేపు ప్రసారం కాకున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:15. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.